ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 6వ తేదీ, సోమవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం భారతీయ కీర్తిపుంజము బృందగానం వింటారు. రచన శ్రీ రామవరపు శరత్బాబు. సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి.

భారతీయ కీర్తిపుంజము అంటూ సాగిన దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన శ్రీ రామవరపు శరత్బాబు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది.

0: end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి రంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్ర గీతాలు వింటారు.

ఇంతవరకు మీరు శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్ర గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత శ్రీ తుమ్మరాడ జగన్నాథ శాస్త్రి గారు.
1: దేవుడు, భగవానుడు, పరమాత్మ, ఈశ్వరుడు ఇలా అనుకుని మనం పూజలు, వ్రతాలు, నోములు, జపాలు, హోమాలు, క్రతువులు చేస్తూ ఉన్నాం. మరి ఆ దైవస్వరూపం ఏమిటి అని మనకి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, అదేంటో ఇప్పుడు చూద్దాం. మన బుద్ధి ఎక్కడి వరకు ప్రయాణం చేసి అక్కడికి చేరి అలసిపోయి ఆగిపోతుందో, తను ముందుకు ప్రయాణించటానికి శక్తి చాలక అసమర్థమైపోతుందో, అక్కడి నుండి భగవత్ ప్రకాశం, బలం మనకు మార్గదర్శకమై సహాయకారిగా ఈ బుద్ధిని మించి దానికన్నా గొప్పదైన పరమతత్వాన్ని సాక్షాత్కరింపచేస్తుంది. కాకపోతే

0: హోమాలు క్రతువులు చేస్తూ ఉన్నాం. మరి ఆ దైవస్వరూపం ఏమిటి అని మనకి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, అదేంటో ఇప్పుడు చూద్దాం. మన బుద్ధి ఎక్కడి వరకు ప్రయాణం చేసి అక్కడికి చేరి అలసిపోయి ఆగిపోతుందో, తను ముందుకు ప్రయాణించటానికి శక్తి చాలక అసమర్థమైపోతుందో, అక్కడి నుండి భగవత్ ప్రకాశం బలం మనకు మార్గదర్శకమై సహాయకారిగా ఈ బుద్ధిని మించి దానికన్నా గొప్పదైన పరమతత్వాన్ని సాక్షాత్కరింపచేస్తుంది. కాకపోతే నీవు ఏది అవ్యక్తమో అచింత్యమో అది శుద్ధ సచ్చిదానందఘనముగా ఉంటూ తన సగుణ రూపంతో సంకల్పమాత్రమున విచిత్రమైన బ్రహ్మాండాన్ని అది రచిస్తుంది. సగుణ సాకార దివ్య నిత్య విగ్రహ రూపమున అనంతకోటి బ్రహ్మాండాలలో అనంతకోటి బ్రహ్మ విష్ణు రుద్రులుగా విభక్తమై కనిపిస్తూ వేర్వేరుగా అనిపిస్తూ సృష్టి స్థితి లయలు చేస్తూ వివిధ కాలమాన పరిస్థితులలో విభిన్న రూపాలతో వ్యక్తమవుతూ గోచరిస్తూ అవతరిస్తూ అవసరానుగుణంగా తన శక్తిని ప్రకటిస్తూ తన విశ్వమోహినీలీలలతో జగత్తును ముగ్ధమోహనంగా పావనమునరుస్తూ ప్రతి జీవిలో ఆత్మరూపక అంతర్యామిగా విహరిస్తూ విభిన్న రూపముల ప్రకాశిస్తూ జైవిక లీలతో నుంటూ శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి ఈ అనంత విశ్వ బ్రహ్మాండంలో ప్రకృతి వికాస రూపంలో ప్రకాశిస్తూ జడరూప దృశ్యప్రపంచమున వేషధారణ చేసి తమని తాము రహస్యముగా దాచుకుంటూ ప్రతిసారీ ప్రతిచోట ఏకరసపూర్ణముగా ఉంటూ ఈ పరమాత్మయే విష్ణు శివ ప్రజాపతి మహాదేవ మహాశక్తి శ్రీకృష్ణ శ్రీరామ ఆది విభిన్నమైన నామాలతో రూపాలతో విఖ్యాతి చెంది పూజింపబడుచున్నది నీవు. ఎవరైతే శుద్ధ సూక్ష్మ బుద్ధి శ్రద్ధామయ పురుషులవుతారో భగవానుని కృపాబలమును పొంది ఆతని దివ్యలోకమున పరమాత్మ యొక్క ప్రకాశము వైపు ముందుకు పయనించుచుంటారో అప్పుడు ఆ శక్తి శక్తిరూపాలు వేరువేరుగా కాక ఒకే ఒక్క బ్రహ్మస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఇహ అనంతకోటి విశ్వబ్రహ్మాండాలలో ఏది ఉత్పన్నమైందో ఏది ఉన్నదో ఏది లయము చెందునదియో అదంతయూ ఈశ్వర శక్తియే. ఆ విశ్వేశ్వరుని నుండియే సృష్టి స్థితి లయమును త్రివిధ మూర్తులు ఏర్పడ్డవి. ఈ భగవానుడు దేవులకు దేవుడు, ఈశ్వరులకు ఈశ్వరుడు, పతులందరకు పతి, గతులందరికీ గతి. అతడే నిరాకారుడు సాకారుడు మరియు సాకార నిరాకారుడునూ కానివాడు. ఆయనే అందరిలోనూ ఉంటాడు కాని అందరికన్నా వేరుగా ఉంటాడు. దేవుడు అలాగే ఉంటాడని చెప్పడం హాస్యాస్పదమవుతుంది. మనం కొలిచే దేవుడు ఆ దేవునిలో అంశమాత్రంగా మన పూజలను అందుకుంటూ మనకు ఫలితాలను ఇస్తున్నాడు. మహాపురుషుల మాటల ప్రకారం శ్రద్ధాళువులైన వారికి ఈశ్వరీయ శక్తి ఉన్నది అన్నది నిజం. కానీ ఆ మహాత్ములకు అలాంటి ఒక శక్తి అంటూ ఏదీ లేదు. ఆ ఈశ్వరీ శక్తిని పొందటం అందరికీ సాధ్యం కాదు. ఆ విశ్వాసాన్ని పొందడం అంత సులువు కాదు. ఈశ్వరతత్వాన్ని తెలుసుకున్న మహానుభావుడు స్వయంగా పరమేశ్వరుడే కాగలడు. కాన మనస్సు లగ్నం చేసి మనకు నచ్చిన ఈశ్వరీ శక్తిని శ్రద్ధాశక్తులతో పూజించి ఆరాధించి అర్చించిన మానవులకు ఐహిక ఆముష్మిక ఫలములు తప్పక లభించగలవు. స్వస్తి.
1: శ్రీ తుమరాడ జగన్నాథ శాస్త్రి గారి వ్యాఖ్యానంతో ఇంతవరకు మీరు చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పొలం పనులు. ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో కొబ్బరి తోటలో సస్యరక్షణ ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.
1: మన రాష్ట్రంలో కొబ్బరి సాగు అనేది ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోనూ అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ఎక్కువగా సాగుతూ ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా ఒక పెరటి కొబ్బరి మొక్క ఉండటం సహజంగా మనకి అలవాటు. సాధారణంగా ప్రతి 2 నెలలకు ఒకసారి మనకి కాస్తో కొబ్బరి బొండాలు తాగటానికి కానీ లేకపోతే కాస్త అమ్ముకోవటానికి కానీ ఏదో ఇంటి ఇల్లాలకి కొంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం మనకి మన ప్రాంతంలో ఉంది. కొబ్బరి తోటల వల్ల కూడా గతంలో మన రైతులు బాగానే సంపాదించుకునేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో గమనిస్తే కొబ్బరి తోటల్లో సమస్యలు కూస్త ఎక్కువ అవుతూ ఉన్నాయి. ప్రధానంగా పురుగు పుట్ర ఎక్కువ అవుతుంది. దానికి రకరకాల కారణాలు. కొంతమంది కొబ్బరి తోటల్ని వదిలేసి వేరే చోట్ల ఉండటం వలన, మరి వాటిని సరిగ్గా పట్టించుకుపోవటం వలన, అలాగే తోటల్లో ఏదన్నా ఎక్కడైనా చనిపోయినటువంటి మొక్కల్ని అలానే వదిలేయటం వలన, ఇక ఏదన్నా ఎక్కడైనా రోగం వచ్చి చనిపోయిన మొక్కలన్నీ తీసుకొచ్చి ఒక చోట కొప్పేసి వాటిని అలా వదిలేయటం వలన, చెత్తా చెదారం అంతా ఒక చోట వేసుకోవటం వలన తోటలోనే, ఇలా రకరకాల కారణాల వల్ల ఈ పురుగు పుట్ర ఎక్కువ అవుతున్నాయి. ఈ చెత్తా చెదారంలో కొన్ని రకాలైనటువంటి పురుగులు సంతతి బాగా పెంచుకొని తర్వాత వచ్చి ఇతర కొబ్బరి చెట్లని నాశనం చేస్తూ ఉన్నాయి. అలాగే రోగం వచ్చి చనిపోయినటువంటి చెట్లను అలానే వదిలేయటం వలన వాటి నుంచి వేరే వాటికి రోగాలు పాకుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి మన ప్రాంతంలో ఏ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి అనేది మనం పరిశీలిస్తే, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నటువంటిది సర్పిలాకార తెల్లదోమ. ఇది మన పురుగు కాదు, మన ప్రాంతంలో ఉండే పురుగు కాదు, వేరే దేశాల నుంచి వచ్చినటువంటి పురుగు. అది వచ్చి ఈ మధ్యకాలంలో ఈ కొబ్బరి అలాగే ఇలాంటి చెట్ల మీద ఎక్కువగా వచ్చి ఆశించి ఎక్కువగా నష్టం చేస్తూ ఉంది. సహజంగా మన ప్రాంతంలో ఏదన్నా పురుగు ఎప్పటి నుంచో ఉందనుకోండి, దాన్ని నియంత్రించడానికి సృష్టిలోనే వేరే రకమైనటువంటి పురుగులు ఉంటాయి, వాటిని ఎక్కడికక్కడ నియంత్రిస్తూ ఉంటాయి. దీనివల్ల కొత్తగా ఈ సర్పిలాకార తెల్లదోమ రావటం వలన మనకు కాస్త ఆలస్యం అవుతుంది దాన్ని నియంత్రించుకోవడానికి. అందుకే మనమే జాగ్రత్తగా చూసుకొని దాన్ని నియంత్రించుకోవాలి. ఇకపోతే ఇతర పురుగులు, కొమ్ము పురుగు కానీ ఎర్రముక్కు పురుగు కానీ మనల్ని కాస్త ఎక్కువగానే ఎప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నా, వీటిల్లో చిన్న చిన్న జాగ్రత్తలతోటి కానీ లేకపోతే ఈ సహజ శత్రువులతోటి మనము వీటిని నియంత్రించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దీనికోసం కొబ్బరి పరిశోధన స్థానం మనకు అంబాజీపేటలో రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. దానికి సంబంధించి మనకు సహాయం చేసేటువంటి సహజ మిత్రులు, మిత్ర పురుగులు అన్నింటినీ కూడా అభివృద్ధి చేశారు. మనం గనక వాళ్ళని సంప్రదిస్తే మంచి మంచి మిత్ర పురుగుల్ని, మంచి మంచి సహజ శత్రువుల్ని, ఈ పురుగులు నియంత్రించడానికి ప్రత్యేకంగా మనకు వాళ్ళు అందిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ సహాయం మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇకపోతే తెగుళ్ళ విషయానికి వస్తే మనకు ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి తెగుళ్ళలో గానోడెర్మా తెగులు, ఎర్రలక్క తెగులు అంటారు మనోళ్ళు, అలాగే మొవ్వుకుళ్ళు తెగులు, ఈ రెండు కూడా బాగా నష్టపరిచేటువంటి తెగుళ్ళే. వీటి మీద కాస్త అవగాహన ఉండాలి. సరే మనం కూడా ఏదన్నా తెగులు వచ్చినప్పుడు మెదలకుండా ఉండం, ప్రయత్నం చేస్తాం, కానీ మనం గమనించేలేక ఆలస్యం అయ్యేలేకే ఈ తెగుళ్ళు నియంత్రించడం కష్టమైపోతుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది, మనము దాన్ని నియంత్రించడం తర్వాత కష్టమవుతుంది. కాబట్టి ముఖ్యంగా రైతాంగం అంతా కూడా, అలాగే మనకి ఉన్నటువంటి 1 చెట్టు 2 చెట్లు అయినా సరే మనం మొక్కని చెట్టుని గమనించుకుంటూ ఉన్నట్లయితే సహజంగా కాకుండా వేరే రకమైనటువంటి లక్షణాలు కనిపించినా, కాండం మీద ఏదైనా బంక కారుతున్నా, కాండం మీద ఏదైనా రంధ్రాలున్నా, అలాగే మొవ్వు నుంచి కానీ ఆకుల నుంచి కానీ ఏదైనా పొట్టు లాంటిది రాలుతూ ఉన్నా, మనం మటుకు జాగ్రత్త పడాలి. ఇది మటుకు మనం కొబ్బరి విషయంలో ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి విషయాలు. అలాగే చాలా పురుగులకి లింగాకర్షక బుట్టలు దొరుకుతాయి, అది మనము వాటిని సద్వినియోగపరచుకోవాలి. ఉదాహరణకి కొమ్ము పురుగు ఉంది, కొమ్ము పురుగుకి లింగాకర్షక బుట్టలు దొరుకుతాయి, మరి వీటిని ఆకర్షిస్తాయి. ఆ పురుగులన్నీ కూడా ఆ బుట్ట దగ్గరకు వస్తాయి, వాటిని నాశనం చేయడానికి ఒక మంచి అవకాశం. అలాగే మనకి ఇతర రకాలైనటువంటి పురుగులను కూడా నియంత్రించడానికి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ బదనికల్ని

0: ఉపయోగించుకోవటం, జీవ శిలీంధ్రాలని కూడా ఉపయోగించుకొని వీటిని యాజమాన్యం చేయటం నేర్చుకోవాలి. అంతేగాని ఎంతసేపటికి రసాయనిక పురుగు మందులు జల్లాలంటే కొబ్బరిలో ఒకసారి మనకు కుదరదు. పచ్చి కొబ్బరి బొండాల నుంచి మనం నీళ్లు తాగుతుంటాం కాబట్టి అంత మంచిది కూడా కాదు. కాబట్టి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పుడు లభ్యమవుతున్నాయి, వాటిని సద్వినియోగపరుచుకోవాలి. మిత్ర పురుగుల్ని అలాగే జీవ శిలీంధ్రాలని మనం చక్కగా వాడుకొని మనం సద్వినియోగపరచుకోవాలి. అలాగే కొబ్బరిలో ముఖ్యంగా మనం ఆ మొవ్వుల్లో ఈ నాఫ్థలిన్ ఉండల్ని వేసుకున్నట్లయితే మనకి ఆ వాసనకి చాలా వరకు పురుగులు రాకుండా ఉంటాయి. అలాగే వేపపిండి, ఇసుక ఈ రెండింటిని కలిపి మనం మొవ్వులు వేసుకున్నట్లయితే అప్పుడప్పుడు మరి ఆ పురుగులు ఏదన్నా కొరికి తినేటప్పుడు ఈ చేదు తగలటం కానీ ఇసుకగా తగలటం కానీ జరగటం వలన ఆ పురుగులు అవి తినకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఏదన్నా తెగుళ్ళు పురుగులు వచ్చినప్పుడు ఆకులన్నింటినీ తీసి నాశనం చేసేస్తే ఆ సంతతి చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది, మళ్ళీ మొక్క తిరగదోడుకునేటువంటి అవకాశం ఉంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలతోటి మనం నియంత్రించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే దగ్గరలో ఉన్న ఉద్యాన అధికారిని లేదా వ్యవసాయ శాస్త్రవేత్తల్ని అలాగే కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల్ని సంప్రదించాలి. ఇంకా వీలైతే మనకు అంబాజీపేటలో ఉన్నటువంటి కొబ్బరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ మిత్ర పురుగుల్ని వీటిని తెచ్చుకొని మన పంటల్లో వదులుకున్నట్లయితే అవే ఈ పురుగు పుట్రని నియంత్రిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి.
1: ఇంతవరకు మీరు కొబ్బరి తోటలో సస్యరక్షణ ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా ప్రాంత వ్యవసాయదారులకు వాతావరణ సూచన. ప్రాంతంలో రాగల 24 గంటల్లో ఒక మోస్తరు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ కొన్ని ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదు. అలాగే రాగల 2 రోజుల్లోనూ వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు. ఇక మత్స్యకారులకు వాతావరణ సూచన. వాయువ్య బంగాళాఖాతం మరియు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు ఆనుకుని ఉన్న అల్పపీడనం గత 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి నిన్న మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో బాలాసూర్ సమీపంలో ఉత్తర ఒడిశా తీరాన్ని దాటింది. అదే రోజు అంటే నిన్న సాయంత్రం 5:30 ఇది ఉత్తర ఒడిశా తీర ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది. బాలాసూరుకు పశ్చిమ వాయువ్యంగా సుమారు 50 కిలోమీటర్ల దూరంలోనూ, బారిపాడకు నైరుతి దిశగా 50 కిలోమీటర్ల దూరంలోనూ, కేందూఝర్గఢ్కు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలోనూ, జంషెడ్పూర్కు దక్షిణ ఆగ్నేయంగా 140 కిలోమీటర్ల దూరంలోనూ ఇది ఉంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్కు ఆనుకుని ఉన్న ప్రాంతాలు, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం 6 గంటల నుండి రాగల 4 రోజుల వరకు ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. ఈరోజు అంటే 6వ తేదీ ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మరియు యానాం తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అలాగే రేపు అంటే 7వ తేదీ ఆంధ్ర తీరం వెంబడి మరియు యానాం తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ, అప్పుడప్పుడు ఈ గాలుల ఉధృతి 60 కిలోమీటర్ల వేగానికి పెరగవచ్చని, అందువలన ఈరోజు రేపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ 9వ తేదీ సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు. కావున ఈరోజు రేపు వరకు వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని తెలియజేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యవల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన మార్కెటింగ్ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో ముఖ్యమంత్రి నిన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1,000 ఎకరాల్లో నియంత్రిత వాతావరణంలో టమాటా సాగుకు ఐటీసీ ముందుకు వచ్చిందని, ఇందుకోసం 8 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రకృతి సేద్యానికి రైతులు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికే ఒక నమూనాగా అందజేద్దాం. ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఇది నాకు గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ జై హింద్.
0: రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం ముడిగుమ్మ రామసాగరం మధ్య పెన్నా నదిపై వంతెన నిర్మాణానికి మంత్రి పయ్యవల కేశవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: ఉరవకొండ నేషనల్ హైవే చేస్తే కూడేరు దగ్గర నుంచి ఉరవకొండ వరకు భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుకు ఒక నమ్మకం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నాం. బెల్లిగుప్ప మండలంలోనే 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం తొందరలోనే. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా,
0: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో ఆయన నిన్న సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేయని పేర్లు, సాంకేతిక లోపాలు, ఇంటి పేర్ల మార్పులు, అక్షర దోషాలు లేకుండా డివిజన్ స్థాయి నాయకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు అధికారులతో చేయించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడ్ల గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ వివిధ శాఖల అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, మునికోడ్లి ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించి స్వయం సమృద్ధి బస్ షెల్టర్ నమూనాను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం గ్రామ అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థ, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటి కార్యక్రమాలను పరిశీలించనున్నారని తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రవాసాందులకు సూచించారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలనతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. ఏ రంగంలోనైనా పెట్టుబడులను స్వాగతించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి నిన్న వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్టు రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన 6 మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. అలాగే 4 క్రితం ఒడిశా తీరంలో సాంకేతిక లోపంతో చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన మోటార్ చేపల బోట్లో ఉన్న 10 మత్స్యకారులను ఒడిశా ప్రభుత్వం, మెరైన్ పోలీసు, మత్స్యశాఖ అధికారులు సురక్షితంగా రక్షించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ

0: పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ పనులను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న పాఠశాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: 65 కోట్లతో అమృతలో కూడా డ్రైన్స్ ఏదైతే ఉండయో ఆ డ్రైన్స్ కూడా టేకప్ చేయబోతున్నాం. అదే విధంగా ఎన్ టు ఎన్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. ట్రీ ప్లాంటేషన్స్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలంటే 12,500 చెట్లు వేస్తారు. మొన్నే యాక్చువల్ గా కమిషనర్ చెప్పా, రాబోయే 2 నెలల్లో పని పూర్తి చేయండి. 20 డివిజన్లు ఉంటే 45 పార్కులు కట్టాం. స్కూల్స్ నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేస్తానని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు విఆర్ఐ స్కూల్ అయితే పూర్తయిపోయింది, డిఎస్ఆర్ స్కూల్ అయితే ఆల్మోస్ట్ పూర్తయి, ప్లే గ్రౌండ్ ఒకటి చేస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన నిన్న స్పందిస్తూ, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో వేగంగా దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన, వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో ప్రజలకు భద్రతపై మరింత విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జులై 6న ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలమురళి సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000కు పైగా సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా చిరకాలం ఆయన సేవలందించారు. తన గానంతో అలరించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబర్ 22న తుదిశ్వాస విడిచారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బాలమురళీకృష్ణ గళాన్ని ఒకసారి విందాము.

0: వాతావరణం. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు, రుమ్ముతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో రుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురంలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తెలిపారు. కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణ పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ, దేశానికి అవసరమయ్యే నూతన తరం రైల్వే కోచ్ల తయారీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై అధికారులతో చర్చిస్తామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా.

ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ఈరోజు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి, అలాగే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి, ఇంకా బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుందాం. అనంతరం శ్రీ రావిపల్లి వాసుదేవరావు గారి స్వీయ కవితలు వింటారు. పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మునగాంశాలు ఉదయ సమీరాల్లో భాగంగా శ్రోతలు వినవచ్చు. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. రచన శ్రీ పిడబ్ల్యూ వరప్రసాద్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ జి శ్రీనివాసరావు బృందం వారి నాదస్వర వాదన ఉంటుంది. 9:00 పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేసి తమకిష్టమైన పాటలను కోరి వినవచ్చు. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం పాటల పల్లెకి కొనసాగుతుంది. 11:00 మధురిమ పాత సినిమా పాటలు. 12:10 మధుమంజరి శీర్షికన మరిన్ని చిత్రగీతాలు వినవచ్చు. 12:40 కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 మీరు ఎటువంటి చాక్లెట్స్ ఇంట్లో తయారు చేస్తారు, ఈ అంశంపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను అనుభవాలను ఆకాశవాణితో పంచుకోవచ్చు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ద్వారా. మరి మహిళా శ్రోతలు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891-27-27-244. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి డి శ్రీదేవి. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం జానపద రంజని కార్యక్రమంలో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ బుర్రకథ ప్రసారమవుతుంది. కథకులు శ్రీ ఎం ప్రేమానందం బృందం, వంతలు శ్రీ జి తిమ్మిరాజు, శ్రీ ఎం సీతారామస్వామి. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు మధురమైన చిత్రగీతాలు కొన్ని వినవచ్చు. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచార వాణి వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మునుగు అంశాలపై వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 వ్యవసాయ పాఠశాలలో ఖరీఫ్లో వరి సాగు సూచనలు, ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 స్వరమాలిక సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. స్పాట్లైట్ 9:15 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈరోజు రాత్రి 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో ప్లాంటింగ్ హోప్ ఇన్ ఏ వార్మింగ్ వరల్డ్, ఈ అంశంపై డాక్టర్ రామనాథం రమేష్ బాబు గారి ఆంగ్ల ప్రసంగం ఉంటుంది. 10:00 కర్ణాటక సంగీత అనుసంధాన సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 11:10 రేపటి ప్రసార ముఖ్యాంశాలు వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మొదటిగా ఇండోనేషియా చేరుకుని జకర్తాలో ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2018 మేలో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అలాగే చారిత్రక నగరమైన యోగ్యకర్తాలో ప్రంభనన్ ఆలయ సముదాయం సందర్శిస్తారు. భారత్కు రక్షణ పరంగా ఎంతో కీలక మలక్కా జలసంధి భద్రతపైన ఇరుదేశాలు చర్చించనున్నాయి. పర్యటనలో భాగంగా ఈ నెల 8న మోదీ మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇరుదేశాల మధ్య కీలక ఖనిజాలు, సైబర్ సెక్యూరిటీ, కొత్త సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి. చివరిగా 10-11 జూలై తేదీల్లో మోదీ న్యూజిలాండ్లో పర్యటిస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. అక్కడ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో భేటీ అయి వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు సమీక్షిస్తారు. ఈ 3 దేశాల్లోనూ మోదీ అక్కడ భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ధి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, NDDB మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈప్యాక్స్గా మారనున్నాయి. BBSSL, ICAR మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమెన్ దేశాల పర్యటనలో భాగంగా దోహా చేరుకున్నారు. దోహాలో ఖతార్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్దానీతో సమావేశమై ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, భద్రత వంటి ద్వైపాక్షిక సహకార అంశాలపై సమీక్ష జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేలా ఈ సమావేశం జరిగిందని సోషల్ మీడియా వేదికగా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి భారతదేశ అధికారిక ప్రచారం ప్రారంభించేందుకు జైశంకర్ 13న అమెరికాలో న్యూయార్క్కు వెళతారు. ఆ తర్వాత 14-15 తేదీల్లో బ్రసెల్స్లో జరిగే 3వ ఇండియా EU ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరై EU బెల్జియం దేశాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. భారత్కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఓడల్లో LMT యూరియాతో 8 ఓడలు, LMT DAPతో 4 ఓడలు, LMT సల్ఫర్తో 3 ఓడలు భారత్కు వస్తున్నాయని, మరో 5 ఓడలు త్వరలో బయలుదేరతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమాస వివాదంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, దీనివల్ల ఎరువుల ధరలు పెరిగి రవాణా సమయం ఎక్కువైందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతు ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించామని చెప్పారు. ఎరువుల కర్మాగారాలకు సహజ వాయు సరఫరా తిరిగి 100% పునరుద్ధరించడంతో పాటుగా దేశ వార్షిక అవసరమైన LMTల్లో 51% పైగా ఎరువుల నిల్వలు ప్రభుత్వం ఇప్పటికే సురక్షితం చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ VBG రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

0: హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులు విడుదల చేసిన మంత్రి, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 286,000 గ్రామ పంచాయతీల్లో 750,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యం వేగవంతం చేయనట్టుగా తెలిపారు. మొదటి వారంలో అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టుగా వెల్లడించారు.
1: మన్రేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై. 1 సాల్ 2 సాల్ నహీ పహలే దిన్ హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ. 100 దిన్ నహీ అబ్ 125 దిన్ రోజగార్. 5 సాల్ మే 7.5 లాఖ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే. సమృద్ధ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురు శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈరోజు తన సభ్యుల సమావేశం ఏర్పాటు చేసింది. విరాళాల లెక్కింపుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికతో పాటు పలు ముఖ్యమైన పరిపాలన, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు. ముందుగా ఈ సమావేశం మణిరామ్ తామ్లీలో జరగాల్సి ఉండగా ఇప్పుడు వేదికను రామాలయ ప్రాంగణానికే మార్చారు. జనరల్ సెక్రటరీ చంపతరాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామా లేఖల పరిశీలనతో సహా సిట్ ఇచ్చిన తాత్కాలిక నివేదికను సభ్యులకు వివరించనున్నారు. అలాగే రామాలయ భవిష్యత్ నిర్వహణ ఏర్పాట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల నివేదిక, బ్యాలెన్స్ షీట్ ఆమోదంపై చర్చించనున్నారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో జరగనున్న వినియోగదారుల రక్షణ చట్టం విధానంపై అంతర్జాతీయ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ఈరోజు నుంచి 8వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముంబైలో మన్కుర్ద్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రాత్రి 3 అంతస్తుల ఇల్లు కూలిపోవడంతో 6 మరణించగా 1 గాయపడ్డారు. శిథిరాల కింద మరొకరు చిక్కుకున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడిన బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూకాశ్మీర్, లడక్, ఒడిశా, సౌరాష్ట్ర, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలిదిగిన ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 వాడలు హర్ముజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టుగా రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట అనంతరం శ్రీ రావిపల్లి వాసుదేవరావు గారి స్వీయ కవితలు వింటారు. ఇంకా పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచార వాణి మునుగాంశాలు ఉంటాయి. ముందుగా వాణిజ్య విరామం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
3: ఈరోజు నేటి మాటలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి, అలాగే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి, ఇంకా బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ ముగ్గురు ప్రముఖుల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నుదిటిపై ఎర్రటి చందన బొట్టు, ముఖం నిండా చిరునవ్వుతో ఆకర్షణీయమైన దుస్తులు ధరించే కర్ణాటక సంగీత గాయకుడు గురించి ఆలోచించిన వెంటనే మన అందరి మనస్సుల్లో ఒక స్ఫురధ్రూపం కదలాడుతుంది. ఆయనే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. త్యాగరాయ భక్తి గీతాన్ని ఏ స్థాయిలోనైనా సౌకర్యవంతంగా పాడే ఆయన త్యాగరాజ శిష్య పరంపరకు చెందిన గురువు పారుపల్లి రామకృష్ణ పంతులు గారి వద్ద శిక్షణ పొంది 7 దశాబ్దాలకు పైగా తన అద్భుతమైన స్వరంతో అన్ని వర్గాల వారిని అలరించారు. భారతీయ సంగీత రంగాన్ని తన అపూర్వ ప్రతిభతో శాశ్వతంగా ప్రభావితం చేసిన మహానుభావులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. తెలుగు నేల పుట్టిన ఈ నాదయోగ కర్ణాటక సంగీత ప్రపంచాన్ని విస్తృతంగా మలచిన శిల్పి. ఆయన జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడం ప్రతి సంగీత అభిమాని కర్తవ్యం. 1930 జూలై 6 ఆంధ్రప్రదేశ్లోని శంకరగుప్తంలో జన్మించిన బాలమురళీకృష్ణ గారు చిన్న వయస్సులోనే సంగీతానికి అంకిత భావంతో ఎదిగారు. గాత్రం, సంగీత భావ వ్యక్తీకరణ, స్వరకల్పన, ఈ 3 రంగాల్లో ఆయన ప్రావీణ్యం అసామాన్యం. 16 సంవత్సరాల వయస్సులోనే ఆయన ప్రసిద్ధి చెందడం, తర్వాత దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా కచేరీలు ఇవ్వడం ఆయన ప్రతిభకు నిదర్శనం. కర్ణాటక సంగీత వ్యవస్థలోని రాగాలను విస్తరించడంలో, నూతన రాగాలను సృష్టించడంలో ఆయన పాత్ర ప్రత్యేకమైనది. బాలచంద్రిక, లావణ్య, మహతి వంటి రాగాలు ఆయన సృజనాత్మక మెదడుకి బంగారు పూసలు. బాలమురళీకృష్ణ గారి గానంలో సాహిత్య స్పష్టత, రాగభావ పరిపూర్ణత, స్వరాల మాధుర్యం అద్భుతంగా కలిసేవి. ఆయన పాడిన కీర్తనలు శ్రోతల మనస్సుకు నేరుగా తాకేవి. హిందుస్థానీ సంగీతం, జానపద సంగీతం, భక్తి సంగీతం, ఇలా అనేక రంగాల్లో ఆయన చేసిన ప్రయోగాలు సంగీతాభివృద్ధికి కొత్త దారులు చూపించాయి. 100లాది కీర్తనలు, పద్యాలు, స్వర కల్పనలు అందించి భారతీయ సంగీతానికి అపారమైన

సంపదను అందించారు బాలమురళి గారు. ఆకాశవాణితో ఆయనకు మంచి అనుబంధం ఉంది. తన ప్రదర్శనల ద్వారా ఆయన శ్రోతలను అలరించారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు, సినీ సంగీత దర్శకునిగాను, సినీ గాయకునిగాను జాతీయ అవార్డులు అందుకున్నారు ఆయన. 2001 సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో విశిష్ట పురస్కారం పొందారు. గాన కౌస్తుభగాన, కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, ఇలా ఎన్నో ప్రేమ్ ఎన్నెన్నో బిరుదులను అందుకున్న గంధర్వ గాన సామ్రాట్ ఆయన. కానీ ప్రజల మనస్సులో ఆయనకు లభించిన ప్రేమ అభిమానమే నాకు నిజమైన మహోన్నత గుర్తింపు అని అనేవారు ఆయన. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన జాతికి అందించిన నాదానందాన్ని స్మరించుకుంటూ సంగీతానికి ఆయన చేసిన సేవలకు నమస్కరిద్దాము. ఆయన సంగీతం తరతరాలకు ప్రేరణాదీపంలా వెలుగుతూనే ఉంటుంది. ఆయన మన అందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఉన్నారు. ఇక ఈరోజు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతి కూడా. ఆయన ప్రముఖ భారతదేశ విద్యావేత్త, న్యాయవాది, రాజకీయ నాయకులు, ఇంకా దేశభక్తులు. ఆయన 1901 సంవత్సరం జూలై 6వ తేదీన పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో జన్మించారు. తండ్రి సర్ అశుతోష్ ముఖర్జీ ప్రముఖ విద్యావేత్త, న్యాయవేత్త. చిన్నప్పటి నుంచే శ్యామాప్రసాద్ చదువులో ప్రతిభ కనబర్చేవారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తి చేసి న్యాయశాస్త్రంలో కూడా ప్రావీణ్యం పొందారు. ఆయన కేవలం 33 ఏళ్ల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమితులై ఆ పదవిని అలంకరించిన అతి పిన్న వయస్కులలో ఒకరిగా గుర్తింపు పొందారు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. విద్యారంగంలో సంస్కరణలకు కృషి చేసి విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందించేందుకు విశేషంగా శ్రమించారు. భారత స్వాతంత్రం అనంతరం పండిట్ జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమలు సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే దేశ ప్రయోజనాలకు సంబంధించిన కొన్ని అంశాల్లో ప్రభుత్వ విధానాలతో విభేదించి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1951లో ఆయన భారతీయ జనసంఘ్ను స్థాపించారు. దేశ సమైక్యత, జాతీయ సమైక్యత, సాంస్కృతిక విలువలు పరిరక్షణ కోసం ఆయన నిరంతరం కృషి చేసేవారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన విధానాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక దేశంలో 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు ఉండకూడదు అనే ఆయన నినాదం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. 1953లో జమ్మూ కాశ్మీర్లోని ప్రత్యేక అనుమతి లేకుండా ప్రవేశించినందుకు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారిని అరెస్టు చేశారు. నిర్బంధంలో ఉన్న సమయంలోనే 1953 జూన్ 23వ తేదీన ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణం ఇప్పటికీ భారత రాజకీయ చరిత్రలో చర్చనీయాంశంగా నిలిచింది. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు విద్య, రాజకీయాలు, జాతీయ సమైక్యత వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించి భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేశం పట్ల అంకిత భావంతో పనిచేసిన మహానేతగా ఆయనను నేటికి ఎంతో గౌరవంతో స్మరిస్తారు. ఆయన జీవితం యువతకు దేశ సేవ, నిజాయితీ, నాయకత్వ లక్షణాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఇవి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి గురించి కొన్ని వివరాలు. ఇక ఈరోజు మనం తెలుసుకోబోయే మరొక ప్రముఖ వ్యక్తి బాబు జగజీవన్ రావు. ఆయన వర్ధంతి నేడు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వం, అంటరానితనం నిషేధం, జమీందారీ వ్యవస్థ రద్దు వంటి మౌలిక విషయాలను భారత స్వాతంత్రానికి ముందే ప్రజలకు పరిచయం చేసిన సమతావాది బాబు జగజీవన్ రామ్. విలక్షణ వ్యవహార దక్షత కలిగిన జగజీవన్ రామ్ బీహార్లోని కుగ్రామం చాంద్వాలో 1908 ఏప్రిల్ 5వ తేదీన జన్మించారు. ఆయన జన్మదినాన్ని భారతదేశం అంతటా సమతా దివస్గా జరుపుకుంటారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లోనే అఖిల భారత రవిదాస్ మహాసభను ఏర్పాటు చేశారు ఆయన. గాంధీజీ ద్వారా ప్రేరణ పొంది ఆయన అనునాయిగా అనేక స్వాతంత్ర

స్వతంత్ర రాజకీయ సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు జగజీవన్ రామ్. క్విట్ ఇండియా ఉద్యమంలో అత్యంత చురుకైన పాత్ర వహించి 1942 ఆగస్టులో అరెస్టయ్యి జైలు జీవితాన్ని కూడా గడిపారు. కుల మత భాషా ప్రాతిపదికన విభజించి పాలించే బ్రిటిష్ వారి పరిపాలన ఎత్తుగడలను ఎండగట్టారు. గాంధీజీ నెలకొల్పిన అంటరానితనం వ్యతిరేక సమాఖ్య ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆహ్వానితునిగా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు ఆయన. మరోవైపు అగ్రవర్ణ హిందువుల్లో మార్పు తీసుకురావడం ద్వారా సమాజంలో సమానత్వం సిద్ధిస్తుందని, తద్వారా అన్ని సామాజిక వర్గాలు స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వాములవుతారని, అదే స్వాతంత్ర సిద్ధికి బాటలు వేస్తుందని ఆయన నొక్కి వక్కాణించారు. అణగారిన వర్గాల ప్రజలకు బహిరంగ ప్రదేశాల్లో సంచరించే అవకాశం ఉండాలని, బడి గుడి బావులు అందరికీ అందుబాటులో ఉన్నప్పుడే మానవులందరికీ సమాన హక్కులు లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఇంతటి గొప్ప ఉపన్యాసం చేసిన జగజీవన్ రావు ఉపన్యాస పటమను మెచ్చుకున్న మదన్ మోహన్ మాలవీయ, దళిత బంధువులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటే నేను వారి పాదధూళిని నా నుదుటిపై రాసుకుంటానని అన్నారు. దళిత వ్యవసాయ కూలీల పిల్లలకు ఉచిత విద్య అందించడం, హాస్టల్ సౌకర్యం, స్కాలర్షిప్స్ ఇవ్వడం వంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సమాజంలో మార్పును తీసుకొచ్చారు ఆయన. ఖేతిహార్ మజ్దూర్ సంఘం ద్వారా భూమి లేని కార్మికులకు, వ్యవసాయ కూలీలకు తగిన వేతనాలు చెల్లింపుకై ఆయన ఉద్యమించారు. దేశ మొట్టమొదటి దళిత ఉప ప్రధానిగా, మంత్రిగా దేశాభివృద్ధికి పలు విధాల తోడ్పాటు అందించారు జగజీవన్ రామ్. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవానికి నాంది పలిగి ఆహారోత్పత్తిని పెంపొందించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టి నిరుపేదల ఆకలి తీర్చేందుకు శ్రీకారం చుట్టారు. ఆయన 1986 జూలై 6 తేదీన మరణించారు. ఇవి ఈరోజు నేటి మాట విశేషాలు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక చిత్రగీతం విందాం.

0: సప్తపది చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు శ్రీ రావిపల్లి వాసుదేవరావు గారి స్వీయ కవితలు వింటారు.
1: శీర్షిక ఆకుపచ్చ విప్లవం. అక్కడ చెట్లకు గాయాలుండవు. ఇది నేను రాసిన వాక్యం అయితే కాదు, రామాయణ కృతికర్త వాల్మీకి మహర్షి అభివ్యక్తి.

0: కవితలు వింటారు.
1: శీర్షిక: ఆకుపచ్చ విప్లవం. అక్కడ చెట్లకు గాయాలుండవు. ఇది నేను రాసిన వాక్యం అయితే కాదు, రామాయణ కృతికర్త వాల్మీకి మహర్షి అభివ్యక్తి. రామరాజ్యములో చెట్లకు ఎవరూ హాని చేయని వారుంటే కలియుగములో చెట్లకు అందరూ హాని చేసేవారే. వేసవితాపాన్ని తాము తలదాల్చి ఆశ్రితులకు చల్లని నీడనిచ్చే పచ్చని మొక్కలు నేడు గండ్రగొడ్డళ్ల సాక్షిగా శిరఛేదనమైపోతున్నాయి. ఏనాడు ఉపకారమే తప్ప అపకారం ఊసెత్తని హరితక్షేత్రాలు ఆరిపోతుంటే, మన దురాశ భూతాపానికి పర్యావరణ అసమతుల్యతకు కారణమవుతుంటే, ఏడాది పొడుగునా అకాల వర్షాలు అధిక ఉష్ణోగ్రతలు సర్వసాధారణమైపోయాయి, నాటి నుండి నేటి వరకు మొక్కలతోనే మానవుని సహజీవనము సమాగమము కదా, కానీ ఆ విషయం అర్థం చేసుకునే స్థితిలో మనం లేము, సరికదా? ఆవరణాలనే ఆస్తులుగా అంతస్తులుగా మార్చి చేయిరాని తప్పు చేస్తున్నాం. శతాధిక లాభాలనిచ్చే కల్పవృక్షాలను కలపవృక్షాలుగా భావించి నరికి పూగులు పెడుతున్నాం. హతవిధి! చేలవూసల నుంచి, చెట్ల బాసల నుంచి, పచ్చదనము నుంచి, పచ్చిక బయళ్ల నుంచి ఎంతెంత దూరం వచ్చేశాం. జీవితకాలంలో పట్టుమని 10 మొక్కలైనా పెంచని మనము, నేడు టక్కును వరుసగా 20-30 మొక్కల పేర్లు చెప్పలేకపోతున్న మనము రేపటి తరానికి ఎటువంటి కానుకలిస్తున్నాం? వజ్ర వైఢూర్యాలనా, మరకత మాణిక్యాలనా, ఇవా బతుకునిచ్చేవి, ఇవా వారి భవితకు భరోసానిచ్చేవి. ఇక ఏమాత్రం ఆలస్యము కూడదు. పర్యావరణ పునర్వైభవానికి నడుం బిగిద్దాం, భూతాప అనర్థాలను తగ్గిద్దాం, ప్రతి ఒక్కరూ హరిత సైనికులై ఆకుపచ్చ విప్లవానికి తెరలేపుదాం. మొక్కవోని సంకల్పంతో మొక్కలను సాకుదాం, భూమాత మెడను హరితహారాలతో నింపుదాం. శీర్షిక: స్నేహమే కదా సోదరా, వెలలేనిది విలువైనది, పెదవుల చెరగని చిరునవ్వులా స్వచ్ఛంగా ప్రకాశించేది, పూలదండలో పూలను దారంలా కలిపించేది స్నేహమే కదా సోదరా. కాలపరీక్షకు తట్టుకొని కలకాలం నిలబడేది, కష్టసుఖాలను కలబోసుకొని పడుగు పేకలా కలిసిన వస్త్రంలా మారి గుండెగాయాన్ని మాన్పి దివ్యౌషధంగా నిలిచేది స్నేహమే కదా సోదరా. నీడలా ఉండి నిత్యమై వెలిగేది, నూతన శక్తినిచ్చి ఉల్లాసం పెంచేది, ఆప్యాయతానురాగాలు పంచి బంధమై పెనవేసేది, ఓదార్పునిచ్చి నిశ్చంతను ప్రసాదించేది స్నేహమే కదా సోదరా. అంతరాలు ఎరుగనది, అవాంతరాలు ఎన్నొచ్చినా వాటిని అధిగమించి అంతరంగమంతా ప్రేమతో నిండేది, మమతలు పంచే తేనీయ మధురమై నిస్వార్థ భావాలతో జీవితాంతం తోడుండేది స్నేహమే కదా సోదరా. శీర్షిక: క్రాంతిదర్శి గురువు. అతను సాలోచనగా అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదిలారు. అతని అడుగుజాడల్లో నడిచిన విద్యార్థులు సమున్నత విజయాలతో ముందడుగు వేశారు. అతను రికార్డులు ముందేసుకొని తలదించుకొని ఎప్పుడూ ఏదో రాసేవారు. ఆ విధంగా రాసిన ఆయన ఉన్నతాధికారుల ముందు పాఠశాల ఔన్నత్యాన్ని తలెత్తుకునేలా చేశారు. అతను పాఠశాల అసెంబ్లీలో ప్రభాత కిరణమై విజ్ఞాన భాషణమును ప్రవచించేవారు. ఆ భావాలను ఆచరించిన విద్యార్థులు తమ జీవితంలో వెలుగుపూలు పూయించుకున్నారు. అతను ప్రయోగశాలలో నైపుణ్యంతో కృత్యాలను చేసి ఫలితాలను నిరూపించేవారు. అవి చూసిన విద్యార్థులు హేతుబద్ధ వైఖరిని పెంచుకొని తమ జీవితంలో తమను తాము నిరూపించుకున్నారు. అతను ప్రాథమిక తరగతులకు బోధించడమంటే చెవి కోసుకునేవారు. అతని బోధనలో ఆ లేబ్రాయిపు పిల్లలు మౌలిక భావనలు అవలీలగా నేర్చుకున్నారు. అతను బాలల భవితకు భరోసానందించే సారథి, క్రమశిక్షణకు సమయపాలనకు చిరునామ, చదువు సంస్కారాలు నేర్పించే నిరంతర చైతన్యశీలి, విద్యార్థుల జీవన ప్రస్థానానికి పూలబాటపరిచే క్రాంతిదర్శి. అతనే మనందరికీ చదువు నేర్పేటి గురువు. శీర్షిక: అంతటా నేనే. ఓ మగువా, ఆకాశములో సగమా, నేనింతే అనుకుంటే ప్రగతిదారి కనబడునా? నా కర్మ అని భావిస్తే సాధికారత సాధ్యమగునా? బంగారాన్ని పుటంబెట్టినట్లు ఆత్మప్రేరణ గావించుకుంటే నీపై నీకున్న అపనమ్మకం దూరమవుతుంది, ఆత్మశక్తి రెట్టింపవుతుంది, విజయాలు నీ జీవితంలో వెలుగుపూలు పూయిస్తాయి. ఇంటికి నిట్ట ఆధారమైనట్టు కుటుంబానికి నువ్వు వెనుదన్నుగా నిలిచినా నీ గురించి నీవు ఆలోచన చేయాలి, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలి. నేనింతే అనుకుంటే గెలుపు సంతకం ఒడిసిపట్టుకోగలవా? ఆరోగ్యము ఆత్మబలం ఆయుధాలుగా మార్చుకొని, విజ్ఞానం వికాసం సోపానాలుగా మలుచుకొని, వింటి నారిపై ఎక్కుపెట్టిన బాణమల్లే ముందుకు దూసుకుపోవాలి, బానిసభావాలు విడనాడి బాధలు దూరం చేసుకోవాలి. అంతేగాని నేనింతే అనుకుంటే విజయతీరాలకు చేరుకోగలవా? నీ కాళ్లపై నీవు నిలబడే ధైర్యం పొందుతూ సమస్యలను పరిష్కరించే శక్తిని పొందాలి. అందుకు చదువే నీ లక్ష్యం కాదు.

కావాలి. ఆ చదువే నీ విజయానికి పట్టు తొలిమిట్టు కావాలి. ఆకాశములో సగముగా, అవకాశములో సగముగా కాదు కాదు, అంతటా నేనే అని నిరూపించుకోవాలి. శీర్షిక: నేను ఆశావాదిని. అవును, నేను ఆశావాదిని. నా మాతృభాష మృతభాషగా మారిపోతున్నదని ఎవరైనా అంటే నేనంత సులువుగా ఒప్పుకోను. ఎందుకంటే నాలో ఎక్కడో ఏ చివరనో చిన్న ఆశ నా తెలుగుకు పూర్వ వైభవం వస్తుందని. నిజమే, ఒప్పుకుంటాను. తెలుగు అంతరించిపోవడానికి బీజాలు ఎప్పుడో పడ్డాయి. ఆ నిర్వాకములో ఏ ఒక్కరిని నిందించలేము. తిలా పాపం తలా పిడిగడు. అలాగని అన్ని వేళలా కాలం ఒకేలా ఉండదు కదా. వివేకానందుల వారు మనలోని బానిసభావం పోగొట్టి చైతన్య సంఖారావం పూరించినట్టు, జగద్గురువు ఆదిశంకరులు మన సత్సాంప్రదాయ సంస్కృతులను పునరుద్ధరించినట్టు, గిడుగు గురదాడల పండిత గ్రాంధిక తెలుగును ప్రజల వ్యావహారిక తెలుగుగా మార్చినట్టు ఏ మహానుభావుడో రాకపోడు. తెలుగుకు పునర్వైభవం తీసుకుని రాకపోడు. ఏదో సినిమా పాటలో చెప్పినట్లు చిగురంత ఆశ జగమంతా వెలుగునిస్తుందని, నాలో ఏదో దింపుడు కళ్ళం ఆశ. అయినా ఎవరో వస్తారని, ఏదో చేస్తారని అంతవరకు నీ ఆగను. ఉపాధ్యాయునిగా నా వంతు చిన్న ప్రయత్నం చేస్తాను. నా తెలుగును బ్రతికించుకుంటాను. ఆ ప్రయత్నంలో అందరినీ కలుపుకుపోతాను. అందరినీ ఏకతాటిపై నిలుపుతాను. తెలుగు భాష వైదుష్యాన్ని వైభవాన్ని పునరుద్ధరించుకుంటాను. గోదారి పరవళ్ల పాటల, విశ్వనాథ కిన్నెరసాని ఆటల నా తెలుగు తల్లి మురిసిపోతుంటే, ఆమె కళ్ళల్లో నిర్మలానంద భాష్పాలు రాలుతుంటే పొంగిపోతాను, ఉప్పొంగిపోతాను. అవును, నేను ఆశావాదిని. శీర్షిక: ఆనందమే ఆనందం. నాకు బాల్యమంతా ఆనందమే ఆనందం. బొమ్మలతో ఆడుకోవడం, స్నేహితులతో ఆటల సయ్యాటల్లో మునిగిపోవడం, ఎప్పటికీ మరువలేని ఆనందాలు పోగేసుకోవటం అంతా బాల్యం మహిమే కదా. అంతా బాల్య స్నేహాల మధురమే కదా. వికసించిన ఆ బాల్యానందము అనంతాకాశంలో హరివిలులాగా అంతులేని ఆనందం కలిగించింది. అందుకే నాకు బాల్యం అంతా ఆనందమే ఆనందం. తూగుటుయ్యాల లాంటి అమ్మఒడిలో పరవశించి ఆడుకోవడం, నిద్రపోవడం, నాన్న వేలు పట్టుకొని పూలరథంపై ఊరేగటం, తాతయ్య చేత రాత్రిపూట ఆరుబయట చల్లని వెన్నెలలో పసందైన కథలు వినటం అంతా అమ్మ నాన్న తాతయ్యలు చూపిన అనురాగం మహిమే కదా. బంధువులు చూపిన ప్రేమాభిమానాలు మధురమే కదా. ఆ మధురోహల బాల్యపు ఆనందము, ఆ చిలిపితనాల బాల్యపు ఆనందము అనంతమైన తీపి గుర్తులను మిగిల్చింది. అవును, అందుకే నాకు బాల్యం అంతా ఆనందమే ఆనందం. మామిడి తోపుల్లో దొంగతనాలు, నదిలో జలకాలటలు, జాతరల్లో వేసిన పులివేషాలు, చేసిన చిలిపి చేష్టలు అన్నీ బాల్యంలో మనసుకు ఉల్లాసపరిచేవే, అన్నీ మనసుకు ఉత్సాహపరిచేవే. ఇవన్నీ తీయని బాల్యపు మహిమలు, పులకింతపు జల్లులు. అవును, అందుకే నాకు బాల్యం అంతా ఆనందమే ఆనందం. శీర్షిక: రైతు పాశం. రైతుకు ఆశ చావదు. వేనవేల సార్లు జోదములో ఓడిపోతున్నా రైతుకు ఆశ చావదు. బీడువారిన నేల గుండెమంటను చూసి ఈ ఏడాదైనా పంటను పండించగలనా అన్న దైన్యము నుండి, మబ్బు నేలను ముద్దాడగనే మళ్లీ పుట్టిడి ధాన్యం పండించగలననే ఒకనొక ధైర్యం రైతుకు ఆశ చావదు. మట్టి కాల్వలోంచి సరసరా పాకే జలసర్పాల ఫలమాటలో నేల తల్లి పులకించినప్పుడు అతను మబ్బు తలపాగా చుట్టి నాగేటి చాలు మీద హరివిల్లిలా నడుము వంచి పసిబిడ్డను తల్లి ముద్దాడినట్టు నేల పెదాలపై నాగలతో ముద్దాడి ఆకుపచ్చని చీర నేసినట్లు పుట్టిన మునుమంతా పచ్చగా నేస్తాడు. ఎదుగుతున్న చేనును చూస్తుంటే అతనికి ఎదిగిన కొడుకే గుర్తుకొస్తాడు. పచ్చని బతుకులో చిచ్చురేగినట్లు, పంటకు సోకిన తెగులను దూసుకొచ్చిన అప్పులతో దునుమాడి సాయం సంధ్య వేళ పసిడి రంగు చీర కట్టుకొని సస్యలక్ష్మి మలయ మారుతానికి పరవశించి తలలూపుతుంటే, కోల్పోయిన రాజ్యం తిరిగి చేజుక్కించుకున్నట్లు పొలం గట్ల మీద నడుస్తూ కళకళలాడే పంట చేనును కళ్ళచూసిన వేళ తను పస్తులుండైనా ప్రపంచానికి పెట్టడి అన్నం పెట్టగలననే రైతుకు ఆశ చావదు. మట్టిలో తను కలిసేంతవరకు మట్టి మీద మమకారాన్ని చంపుకోలేని రైతుకు ఆశ చావదు. పైరుతో పాశం వీడదు. శీర్షిక: వెలుగుల ఉగాది. ఈ ఉగాది వేళ వసంతాగమన శుభవేళ మత్తకోయిలలు గమ్మత్తైన గళాలతో శుభకామనులు పలికి ఆమెను తీసుకొచ్చినట్లుంది కదూ. నిజమే, కానీ ఆ సుస్వరాల గాత్రం వెనక తెలియని బాధతో కూడిన ఆర్ద్రత వినిపిస్తుంది నాకు. నునులేత చిగురు వంటి బాలికల బాల్యము కర్కస మోకల చేతుల్లో ఛిద్రమవుతుందనే ఆవేదన వినిపిస్తుంది ఆ గాత్రములో. ఈ శుభ ఉగాది పర్వదినాన మన తెలుగు తల్లి వైభవోపేతంగా కళకళలాడుతున్నట్లుంది కదూ. ఆ కన్నుల కాంతి వెనుక నైరాశ్యపు చీకట కనబడుతుంది నాకు. మన భరతఖండమును ప్రగతి దిశగా పరిగెత్తించాల్సిన నా యువతరము మత్తుకు బానిసే నిర్వీర్యం అయిపోతుందనే నిస్తేజము ఆమె కళ్ళ వెనుక కనబడుతుంది నాకు.
అక్షరలక్షలు చేసే నా అందమైన తెలుగు అక్షరాల ఆనందం

0: చూద్దును కదా, మమ్ము పలికి పలకరించే బాలలేరి ఎక్కడ అని పలవరిస్తున్నాయి. అప్పుడే నా కళ్ళు తెలుగు వాకిళ్ళ వంక ఆత్రంగా చూశాయి. హ్యాపీ ఉగాది అనే రెండు ఆంగ్ల పదాలు లెక్కకి మిక్కిలిగా నన్ను వికిరిస్తున్నాయి. రంగవల్లుల ప్రాధాన్యత కానీ తెలుగు పదాలు ఇరుకు కానీ లేనట్లుంది నేటి తరానికి. అప్పుడే అటువైపు వినబడుతున్న పంచాంగ శ్రవణం ఆలకిద్దును కదా, గ్రహాగమన తిరోగమనమే, ఋతువుల క్రమణిక తల్లకిందులవుతుందనే సమాచారం నాకు నిరాశకు చేసింది. ఓ ఉగాది, ఓ సంబరాల ఉగాది, మనుషుల మనసులను మమతానురాగాల పల్లకిలో ఊరేగించు, వైషమ్యాలు లేని వెలుగుల ఉగాదిని ప్రసాదించు. శీర్షిక బాల్యం. నా బాల్యం నేను ఎలా మర్చిపోగలను? తీయని జ్ఞాపకాల పందిరికి అల్లుకున్న నునులేత తీగ కదా అది. నా బాల్యం మధురోహల పుస్తకంలో రాసుకున్న సంతోషాల సంతకం వంటిది. లేబ్రాయిపు పాదముద్రలతో నేలపై వేసిన తప్పటడుగుల చప్పుడది. అవును, నా బాల్యాన్ని నేను ఎలా మర్చిపోగలను? పురాణ ఇతిహాసాల్లో రాయలేని దరహాసుపు దశ కదా అది. నవరస భావాలకందని ఉల్లాస సల్లాపాల మొగ్గదశ కదా అది. ముచ్చట్లతో మురిపాలతో అంతరాలు లేని నిర్వికారపు పర్వము కదా అది. అందుకే జీవిత చరమాంకం వరకు నా బాల్యం అనే అంకాన్ని నేను ఎలా మర్చిపోగలను? గోదావరి నీటి తీరు ఆ ప్రయాణం, జానకమ్మ పాట తీరు ఆ పర్వసం, హరివిల్లు రంగు తీరు ఆ ప్రపంచం, పసిడి మనసుల తీరు ఆ బాల్యం. అందుకే తీయని గురుతుల తిరుగురాని ఆ బాల్యాన్ని నేను ఎలా మర్చిపోగలను? శీర్షిక స్నేహమాధురి మహిమ. అవును, చాన్నాళ్ల తర్వాత నా మిత్రుడిని కలిశాను. ఎండ తర్వాత కురిసిన చల్లని వర్షపు జల్లుల ఆనందంతో నా అంతరంగం ఓయిలలోగింది. నా మస్తిష్కములో అప్పటి వరకు ఉన్న ఏదో వెలితి తీరి హృదయ వీణలో ఆనందస్వరాలు పలికాయి. అవును, ఆ సంతోషములో ఏళ్లనాటి మధుర జ్ఞాపకాలు మిత్రులమిద్దరము తనివి తీరా పంచుకున్నాము. ఒకే బాట ఒకే మాటగా కలిసిన రోజులు లీలగా గుర్తుకు తెచ్చుకొని పరవశించిపోయాము. కష్టసుఖాలు కలబోసుకుంటే గంటలు క్షణాల్లా కరిగిపోయాయి. మనసులు దూదిపింజిల్లా తేలిపోయాయి. స్నేహబంధములోని మాధురీ మహిమను తలుచుకొని పరమానంద భరితమైపోయాము. ఆ సమయములో తోటిమిత్రుల ఆప్యాయతలు చిలిపి పనులను గుర్తుకు తెచ్చుకొని లోకాన్నే మర్చిపోయాం. ఈ జగతిలో స్నేహానికి మించిన శాశ్వతత్వం లేదనిపించేలా కలిసుందామనుకున్నాము. కలువకు చంద్రునిలా, కమలానికి సూర్యునిలా, నేను నీవుగా, నీవు నేనుగా ఉందామనుకున్నాము. అనురాగబంధాల సుగంధ పరిమళాల జల్లుల్లో తడిసిపోయాము. ఎప్పటికీ ఇలాగే పడుగు పేకల్లా కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నాం.
1: శ్రీ రావిపల్లి వాసుదేవరావు గారి స్వీయ కవితలు మీరింతవరకు విన్నారు. ఇప్పుడొక సినిమా పాట విందాం.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విన్నారు. గురు చిత్రం నుండి.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా
2: సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: శ్రోతలు ఉదయ సమీరాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు.

డమరుకం చిత్రం నుండి శ్లోకం విన్నారు. ఇంతవరకు మీరు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ జి శ్రీనివాసరావు బృందం వారి నాదస్వర వాదనం వింటారు. మధ్యాహ్నం 2:30 జానపద రంజని కార్యక్రమంలో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ బుర్రకథ ప్రసారమవుతుంది. కథకులు శ్రీ ఎం ప్రేమానందం బృందం, వంతలు శ్రీ జి తిమ్మిరాజు, శ్రీ ఎం సీతారామస్వామి. ఇక సాయంత్ర ప్రసారంలో 7:15 వ్యవసాయ పాఠశాలలో ఖరీఫ్లో వరి సాగు సూచనలు, ఈ అంశంపై పశ్చిమగోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారి ప్రసంగం ఉంటుంది. రాత్రి 9:30 టాకిన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో ప్లాంటింగ్ హోప్ ఇన్ ఏ వార్మింగ్ వరల్డ్, ఈ అంశంపై డాక్టర్ రామనాథం రమేష్ బాబు గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. 10:00 కర్ణాటక సంగీత అనుసంధాన సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ప్రసార ముఖ్యాంశాలు విన్నారు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

నిర్వహణను అమలు చేస్తుందని తెలిపారు. శనివారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటామంత్రి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు నేరుగా విన్నారు. కాకినాడ పట్టణంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇబ్బంది పెడుతున్న ఆకతాయిలపై ఫిర్యాదు కాకినాడ సర్వజన ఆసుపత్రి బస్ షెల్టర్ వద్ద ఆక్రమణలపై, కళాశాలలో గంజాయి మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాలపై కాకినాడ నగరంలో అనధికారికంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల ఇబ్బందులను ఎం హరీష్ బాబు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జోన్లతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి ఆక్వా రైతుకు కేవలం రూపాయిన్నరకే రాయితీ విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకు 1,180 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించామని రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. కాకినాడలోని ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో జూన్ 29వ తేదీ సోమవారం ఆల్ ఇండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ హ్యాచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు

0: అనధికారికంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల ఇబ్బందులను ఎం హరీష్ బాబు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జోన్లతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి ఆక్వా రైతుకు కేవలం రూపాయిన్నరకే రాయితీ విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకు 1,180 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించామని రాష్ట వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. కాకినాడలోని ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో జూన్ 29వ తేదీ సోమవారం ఆల్ ఇండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ హ్యాచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఆక్వారంగ వికాసం లక్ష్యంగా ప్రచురించిన హ్యాచ్ ఇండియా ఇంపెండియం 2026 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న ఆక్వారంగ ప్రోత్సాహకానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 2014లో ఆక్వా రైతులకు 2 రూపాయలకే విద్యుత్ అందించే కార్యక్రమాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించిందని తెలియజేశారు. రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా జూన్ 24వ తేదీ బుధవారం పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామాన్ని సందర్శించారు. సుమారు 3 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్, బీటీ, సీసీ రోడ్లను మంత్రి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో 304 లక్షల అంచనా వ్యయంతో అచ్చంపేట వద్ద నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయి రీనీట్ పరీక్ష జూన్ 21 ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన జాతీయ స్థాయి నీట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జిల్లా స్థాయి వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆయుష్ క్రీడా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియం, జేఎన్టీయు కాకినాడ ఇండోర్ స్టేడియంలలో నిర్వహించిన ఈ సామూహిక యోగా కార్యక్రమాలలో సుమారు 1,780 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో గత 2 ఏళ్లుగా అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాను అన్ని రంగాల్లో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట జిల్లా స్థాయి వేడుకలను గురువారం సాయంత్రం స్థానిక సూర్యకళా మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ప్రసంగిస్తూ 2 ఏళ్ల రాష్ట్ర ప్రభుత్వ సుపరిపాలనలో జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ విధంగా వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం జూన్ 28వ తేదీ ఆదివారం జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. కాకినాడ రామారావుపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, రాష్ట పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ తదితరులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇలా మరిన్ని విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ జి శ్రీనివాసరావు బృందం వారి నాదస్వర వాదనం వింటారు. ముందుగా బిళహరి రాగంలో పరిధానమిచ్చితే, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన, ఖండచాపు తాళంలో.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇప్పుడు సారమతి రాగంలో మోక్షము గలదా శ్రీ త్యాగరాజస్వామివారి కీర్తన వినండి ఆది తాళంలో.

ఇంతవరకు మీరు శ్రీ జి శ్రీనివాసరావు బృందం వారి నాదస్వర వాదనం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. శ్రోతలు మీకిష్టమైన పాటలను కోరి వినేందుకు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891-2727-2444, మరొక ఫోన్ నెంబర్ 0891-2727-2888.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నా పేరు రాజేంద్ర కౌర్ మేడం. కాకినాడ నుంచి రెవెన్యూ కాలనీ మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి.
1: అదే భారతీయుల్లో పక్కన కలిపి అయింది మేడం.
0: భారతీయుడి చిత్రం నుంచి మీరు పాట విందాం అనుకుంటున్నారు.
1: అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి.

0: హలో
1: హలో, అక్క
0: హలో అమ్మా, చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: బబ్లు అక్క, వరంగల్ నుంచి.
0: వరంగల్ నుంచి? చెప్పమ్మా, ఏ పాట విందాం?
1: బొబ్బిలి రాజా, బొబ్బిలి రాజ్యం నుంచి కన్యాకుమారి కనబ్రద దారి.
0: ఓకే అమ్మా, తప్పకుండా నువ్వు పాట వస్తుంది విను.
1: ఓకే ఓకే.

0: హలో, పాటలపల్లికి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం. ఎలా ఉన్నారు మేడం?
0: బాగానే ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: నేను చాలా చాలా బాగున్నాను మేడం.
0: చెప్పండి, ఏ పాట వింటారు ఈరోజు?
1: సినిమా నుంచి ఈశ్వరి జయమని ఇవే పాట కావాలి మేడం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.
3: హలో,
4: నమస్తే మేడం గారు.
3: నమస్కారం అండి, చెప్పండి.
4: సుభలత గారేనా?
3: ఏంటండి?
4: మీ సుభలత గారు మాట్లాడేది.
3: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి.
4: నా పేరు అనుకోవ్ రామా ట్యాక్సీ చేతన్య అపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానండి.
3: ఏ సినిమా, ఏ పాట?
4: అనిల్బుల్లోడు చుక్కల తాతలో ఎక్కడ ఉన్నావు అని సంవత్సరం. మీ ప్రోగ్రామ్ బాగుంటున్నాయండి.
3: ఓకేనండి.
4: ఉదయం నుంచి నైట్ వరకు ఇస్తున్నాను. మొదటి సునా గారు ఎఫ్ఎం లో.
3: ధన్యవాదాలండి. మీరు వినడమే కాకుండా మీ అభిప్రాయాలు, సూచనలు ఏమన్నా ఉంటే మా లేఖ వాళ్ళకి రాయండి.
4: రాస్తే తప్పకుండా.
3: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి మరి.
4: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు హైమ చిక్కుపల్లి నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: హైమ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: చిప్పుపల్లి మేడం,
0: చిప్పుపల్లి.
1: విజయనగరం జిల్లా.
0: చిప్పుపల్లి నుంచి. చెప్పండి హైమ గారు, ఏ పాట వింటారు?
1: వెతకటాల రుద్రేలో వేణానాథే పాట.
0: అలాగే
1: మాకు రమా, మీకోసం, మాకు అందరికోసం అయింది.
0: అలాగేనండి, మీకోసం, మనందరి కోసం ఈ పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో నమస్తే మేడం గారు అండి, గుడ్ మార్నింగ్.
0: నమస్తే అండి, గుడ్ మార్నింగ్.
1: ఎలా ఉన్నారు? హయ్యట్ మేడం గారు
0: ఎలా ఉన్నారు అంటున్నాను.
1: బాగున్నాను మేడం గారు, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. కళ్యాణి గారు చెప్పండి.
1: నా పేరు కళ్యాణ్ అండి, వైజాగ్ మురళీనగర్ వాలిబాల్ స్కూల్ కాన్సిడెంట్ మాట్లాడుతున్నాను మేడం గారు.
0: చెప్పండి.
1: ఇవాళ సినీ నేపథ్య గాయకుడు బాలమురళి కృష్ణ జయంతి కట్ మేడం గారు.
0: సినీ నేపథ్య కర్ణాటక సంగీత విద్వాంసులు.
1: అవును మేడం గారు.
0: చెప్పండి.
1: కర్ణాటక. అవును మేడం గారు, ఉదయం వార్తలో విన్నాను, మీరు కూడా చెప్పారు నేటి మాటలో. అయితే మేడం గారు, ఇప్పుడు మనసులో మౌనమని భాష ఒక మనసు ఆ పాట ఏంటి మేడం గారు?
0: థ్యాంక్ యూ
1: వెరీ మచ్ మేడం.

0: చెప్పండి.
1: ఆ కర్ణాటక అవును మేడం గారు, ఉదయం వార్తలో విన్నాను, మీరు కూడా చెప్పారు నేటి మాటలో. అయితే మేడం గారు, ఇప్పుడు మనసులో మౌనమని భాష ఒక మొగ మనసు ఆ పాట ఏంటి మేడం గారు? థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.

0: హలో, పాటల పల్లకి.
1: హలో హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ, రేణుకా నగర్ కాలనీ, విజయనగర్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి ప్రసాద్ గారు.
1: మాకు ఇది కథ కాదు చిత్రంలో జూనియర్ జూనియర్ అని పాట వేయండి మేడం.
0: అలాగేనండి, మీరు కొన్ని పాట.
1: థ్యాంక్ యూ మేడం, నమస్తే.
0: నమస్తే అండి.
2: జూనియర్ జూనియర్ జూనియర్ ఇటు

0: It is highly idiotic.
1: No, what? It is only romantic.
2: పాట పాడిన ముద్దుల బొమ్మ పక పక నవ్వి విందుల కమ్మ మనసున ఉన్నది చెప్పి నవ్వమ్మ మనసున ఉన్నది చెప్పి నవ్వమ్మ. హలో.
3: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి భరత్ ప్రసాద్ మాట్లాడుతున్నాను.
2: చెప్పండి ప్రసాద్ గారు.
3: సీతారత్నం గారి నుంచి. సీతారత్నం గారు అబ్బాయి.
2: సీతారత్నం గారి అబ్బాయి సినిమానండి. ఏ పాట?
3: మేఘమా ఉరవంకాయ అనే పాట కావాలండి.
2: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది.
3: నమస్తే అండి.
2: నమస్తే.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: హలో, పాటల్ పల్లకి.
8: హలో, నమస్తే మేడం.
7: నమస్తే అండి.
8: విజయనానికి నందకుమారం మాట్లాడుతున్నాడు మేడం.
7: చెప్పండి.
8: మా వచ్చి సినిమా నుంచి గోదండరామయ్య పాట.
7: అలాగేనండి.
8: నమస్తే మేడం.
7: నమస్తే అండి.

0: కొంచెం త్వరగా పోని. బాడీ మాత్రం బేషుక్గా కనబడుతుంది, టైర్లు మాత్రం రిటైర్ అయిపోయాయండి.
1: అడపా దడపా గాలి కొడితే సరిపోతుంది, మారుతిలాగా మబ్బుల్లో పరుగెడుతుంది.

0: వస్తున్నట్లు గావు కాకలేమిట్రా, వచ్చేది పెళ్లి వారేగా.
1: బాగుందయ్యో ఈ ముసలాయన, వచ్చేది మగ పెళ్లి వారు. కబుర్లు ఆడుతూ కూర్చోక ఈ కండువా వేసుకుని వీధిలోకి ఎదురెళ్ళు.
0: అన్ని ఏర్పాట్లు చేసేనే ముసలి, అయినా ఏది ఇంకా రాందే.

0: బాబాయ్ కుర్రాడు కాస్త తొందర పడుతున్నాడు, అమ్మాయిని పిలిపించండి.
1: వధువు వస్తున్నది.
2: వధువు కాదు, అదేదో వింత వస్తువు.
0: బాబాయ్ నీ ఫేస్ అలా సైడ్కు పెట్టి అమ్మాయిని తీసుకురండి.
1: వధువు వస్తున్నది.
2: కొంచెం ఏజ్డ్గా ఉన్నట్టుంది
0: నీ మొహం. ఆవిడ మా పిన్ని. పిన్ని ఆలస్యం చేస్తే మా వాడు ఆడవాళ్ళందరినీ పెళ్లి కూతురు అనుకున్నట్లున్నాడు. అసలు హీరో

0: అబ్బాయి వాయిదా లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేయి. అమ్మాయి నచ్చిందా?
1: ఓకే, నచ్చినట్టేనండి.
0: నసగకు, ఏం కావాలి అడుగు.
1: పాట ఏమైనా వచ్చినావా కనుక్కోండి గురుగారు.
2: పాటటమ్మా, పాడేస్తే పోలా.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నేను ప్రార్థన చేస్తున్నానండి. నా పేరు శుభలక్ష్మి అండి.
0: శుభలక్ష్మి
1: సినిమా లేదండి. బాగున్నాను మేడం గారు.
0: చెప్పండి.
1: మీరు బాగున్నారండి?
0: బాగున్నానండి.
1: రంగస్థలం సినిమా లేదండి. రంగమ్మ మంగమ్మ అన్న పాట కావాలండి. ఈ పాట మీకోసం, మా సోదరందరి కోసమేనండి.
0: అలాగేనండి, మనందరి కోసం. మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: నమస్తే అండి మేడం గారు.
0: నమస్తే అండి.

ఇంతవరకు మీరు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఆ కార్యక్రమ అనంతరం తిరిగి పాటల పల్లకి కొనసాగుతుంది.

0: జునోసిస్ డే సందర్భంగా వెటర్నరీ డాక్టర్ అన్నెపో హరీష్ గారితో ముఖాముఖి వింటారు. జంతువుల నుండి మానవులకు సంక్రమించే జునోటిక్ వ్యాధుల ప్రమాదంపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ప్రపంచ జునోటిక్ డే నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా జునోటిక్ వ్యాధుల గురించి, అందులో ప్రమాదకరమైన ర్యాబిస్ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి స్టూడియోస్లో మనతో ఉన్నారు ప్రముఖ వెటర్నరీ వైద్యులు డాక్టర్ హరీష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
0: జునోసిస్ డే అనేది ఎందుకు జరుపుకుంటారండి?
1: లూయిస్ పాశ్చర్ అనే వ్యక్తి ఈరోజు రేబిస్ అనే వ్యాక్సిన్ కనిపెట్టి ఫస్ట్ టైం అడ్మినిస్టర్ చేశారు. ఒక డోస్ అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది. సో టు మార్క్ ద ఇంపార్టెన్స్, ఆ రోజు యొక్క ప్రాముఖ్యతని గుర్తించడానికి ఆ రోజు దాన్ని జునోసిస్ డేగా పేర్కొన్నారు.
0: ప్రపంచవ్యాప్తంగా అసలు జునోసిస్ డే రోజు ఏం చేస్తారండి?
1: జూనోసిస్ డేని మార్క్ చేసుకోవడానికి, దానికి యొక్క ప్రాముఖ్యతను తెలియడానికి అన్ని డాగ్స్కి, మోస్ట్లీ స్ట్రీట్ డాగ్స్కి వచ్చేసి గవర్నమెంట్ అనేది, ప్రైవేట్ క్లినిక్స్ అందరూ కూడా దాన్ని ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ అని కంటిన్యూ చేసి డాగ్స్కి వ్యాక్సినేట్ చేస్తారు మ్యామ్.
0: ఓకే, జూనోటిక్ వ్యాధులు అంటారు అంటే ఏంటండి?
1: జూనోటిక్ డిసీజ్ అంటే ద డిసీజ్ దట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ బిట్వీన్ నాన్ హ్యూమన్స్ అండ్ హ్యూమన్స్, అంటే యానిమల్స్ టు హ్యూమన్స్, వైస్ వెర్సా. మనుషుల నుంచి యానిమల్స్కి రావచ్చు, యానిమల్ నుంచి హ్యూమన్స్కి రావచ్చు, రెండు. మన నుంచి వాళ్ళకు వచ్చినా, వాళ్ళ నుంచి మనకు వచ్చినా దాన్ని జూనోసిస్ అంటాం. సో రేబీస్ అనేది మనం ఇంపార్టెంట్గా ఎందుకు జూనోసిస్ అని చెప్తాము అంటే దట్ ఈస్ ఫ్యాటల్.

0: అది రావడం వల్ల చనిపోతాం కాబట్టి మనం జూనోసిస్ అంటే మోస్ట్లీ మనకి స్ట్రైక్ అయ్యేది రేబిస్. సో ఏదైతే హ్యూమన్స్ యానిమల్స్కి హ్యూమన్స్కి రెండింటికి ట్రాన్స్మిట్ అవుతుందో దాన్ని జూనోసిస్ అని టర్మ్ చేస్తాం.
1: ఓకే, అంటే ఇప్పటి వరకు మాకు జంతువుల నుంచి మానవులకి సంక్రమించే వ్యాధుల గురించి తెలుసు, కానీ మనిషి నుంచి కూడా జంతువుకి వ్యాధులు సంక్రమిస్తాయి అనేది కూడా ఉందంటారు.
0: ఇప్పుడు లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మన నుంచి డాగ్స్కి వస్తాయి, డాగ్ నుంచి మనకు వస్తాయి.
1: ఓకే, సో ఎక్కువగా జునోటిక్ వ్యాధులు అనగానే మనిషికి గుర్తొచ్చేది ర్యాబిస్.
0: ర్యాబిస్
1: అంటే మన సొసైటీలో ఎక్కువగా ఈ కుక్కలు అవే ఉంటాయి, వాటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి. అసలు ఈ ర్యాబిస్ వ్యాధి ఏ విధంగా సోకుతుందండి?
0: ర్యాబిస్ వ్యాధి అనేది కేవలం డాగ్ యొక్క సెలైవా ద్వారానే ట్రాన్స్మిట్ అవుతుంది. సో డాగ్ యొక్క సెలైవా అంటే ఆ సెలైవా వచ్చి డాగ్ బయట ద్వారానే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ పైన అబ్రేషన్స్ ఓపెన్ వూండ్స్ అని ఉంటాయి, కిచెన్లో లేడీస్ కట్స్ ఉండొచ్చు, లేదా మన హాస్పిటల్లో సిరిన్స్ గుచ్చుకోవచ్చు, ఏదైనా ఓపెన్ వూండ్ వూండ్ అనేది ఓపెన్గా ఉన్నప్పుడు డాగ్ యొక్క సెలైవా మనకి టచ్ అయింది, మన మ్యూకాజాకి డాగ్ యొక్క మ్యూకాజా వచ్చి మనకు టచ్ అయిందంటే హై ఛాన్సెస్ ఆఫ్ రేబీస్ ఇన్ఫెక్షన్. దట్ టు ద డాగ్ షుడ్ బి రేబీస్ పాజిటివ్. రేబీస్ పాజిటివ్ వచ్చిన డాగ్ నుంచే మనకు వస్తుంది. అసలు ఫస్ట్ డాగ్కి ఎలా రేబీస్ వస్తుంది? దేర్ ఆర్ సో మెనీ ఇంటర్మీడియట్ హోస్ అండ్ ఇంటర్మీడియట్ హోస్ చాలా ఉంటాయి. ర్యాట్స్, స్నెయిల్స్, వైల్డ్ యానిమల్స్ ఇవనేవి మేజర్గా ఇంటర్మీడియట్ హోస్. దాని నుంచి మాత్రమే డాగ్కి వస్తుంది. డాగ్కి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మనకు వస్తుంది.
1: ఈ ఇంటర్మీడియట్ హోస్ట్ అంటున్నారు కదా, అంటే అవి
0: వాటి ద్వారా డాగ్కి వస్తాయి మ్యామ్. డాగ్ కూడా ఎక్కడి నుంచో దగ్గర నుంచి రావాలి కదా వైరస్. సో ఇంటర్మీడియట్ హోస్ట్ వచ్చేసి వైల్డ్ యానిమల్స్, స్నెయిల్స్, ర్యాట్స్ ఇవి వచ్చేసి ఇంటర్మీడియట్ హోస్ట్. ఇంకా మనకి బగ్స్, దీస్ ఆర్ ఆల్సో ఇంటర్మీడియట్ హోస్ దట్ డు నాట్ ఇన్ఫెక్ట్ హ్యూమన్స్. ఫస్ట్ అది వచ్చేసి డాగ్కి ఇన్ఫెక్ట్ చేయగలదు, డాగ్స్ నుంచి మనకు రావాలి. సో దేర్ ఇస్ ఎ చైన్.
1: ర్యాట్ వల్ల డాగ్ వస్తుంది అంటున్నారు, అంటే ఇప్పుడు ఒకవేళ రేబీస్ ఉన్న ఎలుక గనుక మనిషిని కరిస్తే మనిషికి రేబీస్ రాదు?
0: రాదు, అది అక్కడ జరుగుతుంది. దాని మెకానిజం, దాని ఫార్మేషన్, రిప్లికేషన్ ఈ ప్రాసెస్ అంతా డాగ్స్ లో జరుగుతుంది సైకిల్. తర్వాత మనలోకి యాక్టివేషన్ వచ్చేసి మనలో పనిచేస్తుంది అలా.
1: ఓకే, ఒక మనిషికి కుక్క కాటు తర్వాత రేబీస్ వచ్చింది అని తెలియ చెప్పడానికి సింప్టమ్స్ ఉంటాయి కదా, లక్షణాలు ఏంటి?
0: సో రేబీస్ వచ్చి మెయిన్లీ ఒక రేబీస్ డాగ్ వచ్చి ఒక హ్యూమన్ కరిచింది అనుకోండి, కరిచిన తర్వాత ఇట్ మెయిన్లీ యాక్ట్స్ ఆన్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువ ద 99% ఎఫెక్ట్ నర్వస్ సిస్టమే చూపిస్తుంది. సో ఎంటైర్ బాడీ, మన బాడీ మొత్తం నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. సో నర్వస్ సిస్టమ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి నర్వస్ సైన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది హ్యూమన్స్ అనేవాళ్ళు. సో ఏంటి, ఎక్సెసివ్ సెలవేషన్, ఎక్కువగా సొంగగార్చడం, షివర్ అయిపోవడం, ఎగ్జైట్మెంట్, అగ్రెసివ్నెస్, కోపం పడిపోవడం, ఎగ్జైట్గా కరిచేయడం, ఎక్కువ నాసోఫారింజియల్ రీజన్ ఉంటుంది, ముక్కు నోటి దగ్గర ఉంటుంది వైరస్ ఎక్కువ. సో ఆ కండిషన్లో అలా ఉంటుంది కాబట్టి హైడ్రోఫోబియా, వాటర్ని చూసి భయపడడం. లాస్ట్ స్టేజ్కి వెళ్ళే కొద్దీ డాగ్ యొక్క బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తాడు, చూపిస్తాడు వ్యక్తి, రేబీస్ వచ్చిన వ్యక్తి వచ్చేసి డాగ్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. అక్కడ నుంచి డేస్ వ్యవధిలోనే చనిపోతారు.
1: ప్రైమరీ సింప్టమ్ ఏంటండి?
0: ప్రైమరీ సింప్టమ్ వచ్చేసి సెలైవేషన్, ఎగ్జైట్మెంట్, అగ్రెసివ్నెస్ ఈ రెండు ముఖ్యంగా ఉంటాయి.
1: ఓకే, ఈ రేబీస్ వ్యాధి వచ్చింది సోకింది అని తెలియగానే ఎటువంటి చికిత్స తీసుకోవాలి?
0: నో, దేర్ ఈస్ నో ట్రీట్మెంట్ ఫర్ రేబీస్. ద ఓన్లీ ట్రీట్మెంట్ ఈస్ ప్రివెన్షన్, దర్ ఈస్ నో క్యూర్. ముందుగానే మనం కాపాడుకోవాలి, రాకముందు వ్యాక్సినే, వ్యాక్సిన్ ఒక్కటే మనకి ట్రీట్మెంట్ అంటే ప్రివెన్షన్. రాకముందు వేసుకున్నది ప్రివెన్షన్, దర్ ఈస్ నో ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అనేది లేదు, క్యూర్ అనేది లేదు.
1: ఇప్పుడు రేబీస్ ఉన్న కుక్క ఒక వ్యక్తిని కరిచింది, వెంటనే వెళ్ళి రేబీస్ వ్యాక్సిన్ వేసుకుని?
0: జీరో డే, కరిచిన 24 గంటల లోపల వేసుకునే డోస్ ని జీరో డే అంటారు. జీరో డే వేసుకుంటే 100% కాకపోయినా 99.99% వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. ఎలా అంటే కరిచిన 24 గంటల లోపల ఫస్ట్ డోస్ అనేది వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకుంటూ ఇమ్యునోగ్లోబులిన్స్, ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి హాస్పిటల్స్ లో వెళ్తే వాళ్ళ ఇంజెక్షన్ సైట్ చుట్టూ సబ్క్యూటేనియస్ గా హ్యూమన్స్ డాక్టర్స్ వచ్చేసి కరిచిన వ్యక్తికి, కరిపించుకున్న వ్యక్తికి ఆ చుట్టూరా వేస్తారు ఇమ్యునోగ్లోబులిన్స్. అది 0th day డోస్. 0th day, 3rd day, 7th day, 14th day, 28th day, అలా 5 doses పక్కాగా వేయించుకోవాలి. అది ఒకవేళ రేబీస్ అని తెలిసినట్లయితే డ్యామ్ ష్యూర్ ఖచ్చితంగా 5 doses వేయించుకోవాలి. అది ఒకవేళ రేబీస్ డాగ్ కాదు మేము పెంచుకున్నది అనుకున్నా సరే 3 doses మినిమం, మినిమంగా 3 doses, 0, 7, 28 or 0, 3, 7 మినిమం ప్రికాషనరీగా వేసుకుంటే మంచిది.
1: ఓకే, అసలు కుక్కకి రేబీస్ ఉంది అని మనకి ఎలా తెలుస్తుందండి?
0: కుక్కకి రేబీస్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే అది ఎగ్జిబిట్ చేసే సైన్స్ సెలవేషన్, ఎక్కువగా సెలవేషన్ చేస్తుంది. దానికి స్టేజెస్ ఉంటాయి, డమ్ ఫామ్, పారాలైటిక్ ఫామ్, నర్వస్ ఫామ్ అని. ఏదన్నా స్టేజెస్ దాటుకుంటానే రావాలి. చిన్న డాగ్స్కి వచ్చింది అంటే తొందరగా ఎగ్జిబిట్ చేసి డేస్ వ్యవధిలోనే చనిపోతుంది చిన్న పప్పీ స్టేజ్లో. పెద్దది అయిందంటే సేమ్, సెలవేషన్, ఎక్కువగా సెలవేషన్ చేస్తుంది. ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ అంటే మనుషులను కాకుండా ఏదన్నా కర్రని, చెక్కని,

0: చెట్టును ఏది పడితే అది కొరికేస్తూ ఉంటుంది, అందరిపైన ఎగిరిపోతూ ఉంటుంది కరిచేయడానికి. మనుషులను చూడదు, పిల్లల్ని చూడదు, అందరినీ కరిచేస్తుంది. మేజర్ సైన్స్. లేదు అంటే దాని పక్కన సౌండ్ చేసిన దబ్ దబ్ అని సౌండ్ చేసిన భయపడిపోతుంది, కరిచేయడానికి వచ్చేస్తుంది, సౌండ్కి కూడా భయపడుతుంది. ఇవి మేజర్ సైన్స్. ఫిట్స్, సెలవేషన్, బార్కింగ్, కంటిన్యూస్ బార్కింగ్, ఇవన్నీ ఎక్స్ట్రా సైన్స్.
1: ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తికి రేబీస్ సోకిందండి,
0: అవును,
1: సోకి చనిపోయారు.
0: ఓకే,
1: ఆ ఇంట్లో మిగతా వాళ్ళు ఎవరైతే అతనికి సేవ చేసిన వాళ్ళు ఉండొచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి కూడా ఈ రేబీస్
0: వచ్చే ఛాన్స్ 100% ఉంటుంది. ఒక పర్సన్ రేబీస్ కి ఇన్ఫెక్ట్ అయ్యాడు, చనిపోయాడు అని తెలిసిన ఫస్ట్, అసలు ఇంట్లో రేబీస్ ఉందంటేనే దాన్ని ఫస్ట్ కాంటాక్ట్ అవ్వకూడదు, దాన్ని ఫస్ట్ సైడ్ చేసేయాలి, దాన్ని ఐసోలేట్ చేయాలి. దాన్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి 24 గంటల లోపల డోస్ వేయించుకోవాలి ఫస్ట్. అది 0-3 డాగ్ యొక్క సెలైవా ద్వారా కాంటాక్ట్ అవుతుంది. సో ఇంట్లో వాళ్ళందరూ వ్యాక్సిన్ చేసుకోవాలి, అది మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి వచ్చింది, సో వాళ్ళని మనం వదిలేలేం కాబట్టి ఐసోలేట్ చేసేయాలి ఫస్ట్, వాళ్ళని మన నుంచి దూరంగా పెట్టాలి. దూరంగా పెట్టిన వ్యక్తి కూడా ఫస్ట్ డోస్ వేయించుకోవాలి ఫస్ట్, 0-3లోనే, వాళ్ళని ముట్టిన ఫస్ట్ రోజే. 0-3 అనేది మ్యాండేటరీ. 0-3 స్కిప్ అయ్యి ఈ రోజు కరిచింది, నేను 3 డేస్ తర్వాత వేసుకున్నాను అంటే ఛాన్సెస్ అనేది చాలా చాలా తక్కువ, రాదు అనేదానికి. 0-3 ఖచ్చితంగా వేయాల్సిందే. ఎందుకు అంటే వైరస్ అనేది దాని యాక్టివేషన్ ఫాస్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా మల్టిప్లై అయిపోతుంది, అది యాంటీజెన్స్ని ప్రొడ్యూస్ చేసేస్తుంది బాడీలో.
1: ఓకే, సో మిగతా అందరూ కూడా
0: అందరూ వేసుకోవాల్సిందే ఇంట్లో.
1: వాళ్ళతో టచ్ లోకి వచ్చిన
0: ప్రతి ఒక్కరు, ఇప్పుడు మీరు ఆఫీస్కి వచ్చారు, నేను మీతో మాట్లాడుతున్నాను, మన ఇద్దరం బాక్స్ షేర్ చేసుకోవచ్చు, నేను వేసుకోవాల్సిందే.
1: ఓకే, ఇంట్లో పెంచుకుంటున్నారండి, ఇప్పుడు విపరీతంగా కుక్కలు పెంచుకునే కల్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
0: జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు మనం ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్ ఓనర్, నేను ఒక డాగ్ని పెంచుకుంటున్నాను, మీరు ఒక డాగ్ని పెంచుకుంటున్నారు, సో మీ దగ్గర నేను డాగ్ని కొనుక్కున్నాను అనుకోండి, సో మీరు పెంచుకునేటప్పుడే మీరు వ్యాక్సిన్స్ వేస్తున్నారా లేదా అనేది మీ దగ్గర డీటెయిల్ హిస్టరీ ఉంటుంది. సో నా దగ్గర ఉండదు, సో నేను మీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు అంటే అడాప్షన్ పరంగా తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. సో నేను మీ దగ్గర కొనుక్కునేటప్పుడు మీకు నేను హిస్టరీ అడగాలి, అసలు మీ డాగ్కి వ్యాక్సినేషన్ చేస్తున్నారా లేదా. డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి డాగ్కి. డాగ్ చనిపోయే వ్యాక్సిన్స్ పక్కన పెడితే మనకు ట్రాన్స్మిట్ అయ్యే, జూనోటిక్ డే ఇంపార్టెంట్ కాబట్టి మనకు వచ్చే దాని గురించి మాట్లాడుకుంటే రేబీస్, ఇప్పుడు లెప్టో అని ఒక డిసీజ్ ఉంటుంది, అది మనకు వస్తే మనం స్టెరైల్ అయిపోతాం, పిల్లలు పుట్టరు. ఆవుల నుంచి బ్రుసెల్లా వస్తుంది, దానివల్ల కూడా స్టెరైల్ అయిపోతాం, పిల్లలు పుట్టరు. ఓకేనా? సో ఇవి కూడా ఉన్నాయి, దానివల్ల చనిపోగానే స్టెరైల్, పిల్లలు పుట్టరు, సో అది సెపరేట్. సో రేబీస్ ఏంటంటే మనం మెయిన్గా రేబీస్ ఫోకస్ కాబట్టి ఫ్యాటల్ కాబట్టి కొనుక్కునేటప్పుడే కొనుక్కునే వాళ్ళ దగ్గర, అంటే ఒక డాగ్ షాప్ వాళ్ళ దగ్గర అవ్వచ్చు, ఓనర్ దగ్గర అవ్వచ్చు, అసలు దీనికి వ్యాక్సిన్ చేస్తున్నారా లేదా మనం కొనుక్కునేటప్పుడు అది తీసుకోవాలి డీటెయిల్. ఎందుకంటే చిన్నప్పుడు పప్పీస్కి బైటింగ్ హ్యాబిట్ ఉంటుంది, పళ్ళు సలుపుగా ఉంటాయి, కరుస్తూ ఉంటాయి మనకి, మనం సరదా కరుస్తుందని వదిలేస్తుంటాం, వదిలేవచ్చు పర్లేదు, నో ప్రాబ్లం. కానీ మదర్ ఒకవేళ రాబీస్ వ్యాక్సిన్ చేసి ఉంటే ఇది కరిచినా మనం పెద్ద పట్టించుకోవాల్సిన లేదు, వీ కెన్ నెగ్లెక్ట్ సమ్ ఎక్స్టెంట్ వరకు. అది వ్యాక్సిన్ చేయలేదంటే మాత్రం మనం కొనుక్కునేటప్పుడు ప్రికాషనరీగా చేసుకోవాలి. అందుకే కొనుక్కునేటప్పుడు వ్యాక్సిన్ చేశారా లేదా, రేబీస్కి మెయిన్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రికాషనరీ వ్యాక్సిన్, అదే ముఖ్యం. ఇంకా తర్వాత ట్రీట్మెంట్ అనేది లేదు, సో వ్యాక్సిన్ అనేదే ముఖ్యం. పెంచుకునే డాగ్ ఓనర్స్ ప్రతి ఒక్కరూ కొనుక్కునేటప్పుడే మదర్కి వ్యాక్సినేట్ అయిందా లేదని ప్రూఫ్ తీసుకొని తీసుకోవాలి. తర్వాత 84 డేస్కి, డాగ్స్కి పుట్టిన 84 రోజులకి మనం ఫస్ట్ వ్యాక్సిన్ చేస్తాం. డాగ్ వ్యాక్సినేట్ అయ్యింది అంటే మనం కరిచినా అంత భయపడాల్సిన అవసరం ఉండదు, బట్ ప్రికాషనరీ మెజర్గా వేసుకుంటే కరిచినా సరే మంచిది, సేఫ్ సైడ్గా. ఇప్పుడు ఈవెన్ మనకి రేబీస్ డాగ్ కరిచినా సరే, రేబీస్ డాగ్ ఉంది, ఎవరో ఒక వ్యక్తిని కరిచింది, మనం రేబీస్ వ్యాక్సిన్ వేసుకున్నా, ఇమ్యూనోగ్లోబిన్స్ వేసుకున్నా, ఆ పర్సన్కి భయం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా, నాకు వస్తుందేమో అని. అందుకే ఇంట్లో డాగ్ కరిచినా సరే అది వ్యాక్సినేట్ అయితే మనం ఆ భయం అనేది తీసిపెట్టొచ్చు వ్యాక్సిన్ చేసుకున్నాక.
1: ఓకే, సో వ్యాక్సినేటెడ్ డాగ్ కరిచినా కూడా మనం వ్యాక్సిన్ వేసుకోవడం అనేది ఇట్స్ ద బెస్ట్
0: ప్రికాషన్. అదే షుగర్ ఉండే వ్యక్తి అయితే ఖచ్చితంగా టీటీ అని చెప్పి వేసుకుంటారు, అది మ్యాండేటరీగా, కరిస్తే వేసుకోవడం అనేది మంచిది.
1: ఓకే, ఇది ఒక్కసారి వేస్తే సరిపోతుందండి?
0: ఇంట్లో పెంచుకునే వాళ్ళు వేసుకుంటే ఎవ్రీ ఇయర్, ఇప్పుడు మేము డాక్టర్స్ ప్రతి ఇయర్ 2 డోసెస్ వేసుకుంటాం, 0-7, 3 స్కిప్ చేసి 0-7 వేసుకుంటాం, కొంతమంది 0-3-7 లేదా 0-7-14 వేసుకుంటారు. సో ప్రికాషనరీగా ఒక డోస్ అన్నా వేసుకుంటే బెస్ట్. రీసెంట్ స్టడీస్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే స్కిప్ 0 వేసి 3 వేయకుండా 7, ఈ డోసెస్ ముందుగా ప్రికాషనరీ వేసుకుంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్తాం.
1: యజమాని వేసుకోవాల్సినవి,
0: యజమాని, ద డాగ్ ఈస్ వ్యాక్సినేటెడ్, మనం వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు.
1: ఓకే,
0: ప్రికాషనరీగా.
1: ఓకే, డాగ్ కి మీరు వ్యాక్సిన్ వేస్తారు కదండి, ఇంజెక్షన్ చేస్తారు, అది ఎప్పటికి వేయించుకోవాలి?
0: 84 డేస్ పుట్టంగానే 84 రోజులకు ఫస్ట్ డోస్, 21-28 డేస్, 84 డేస్ తర్వాత 21-28 డేస్ వచ్చేసి బూస్టర్ డోస్ ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక వ్యాక్సిన్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి.
1: ఓకే, ఇది ఇంట్లో పెంచుకునే కుక్కల గురించి చెప్పేది.

0: అదే స్ట్రే డాగ్స్కి ఎవరేం చేయగలరండి?
1: స్ట్రే డాగ్స్కి చాలా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నాయి, సెల్ఫ్గా చాలామంది వర్క్ చేస్తున్నారు. హాస్పిటల్స్ తీసుకొచ్చి చాలామంది వ్యాక్సిన్స్ వేయిస్తూ ఉంటారు. లేదు అంటే ఇలా జూనోసిస్ డే ఇలా కండక్ట్ చేసినప్పుడు చాలా హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఫ్రీ వ్యాక్సినేషన్స్ క్యాంప్ రన్ చేస్తాయి, రన్ చేసి ఫ్రీగా వ్యాక్సినేషన్స్ చేసి ప్రొవైడ్ చేస్తారు. దానికి మించి అంటే గవర్నమెంట్ అనేది ఒక స్టాండ్ తీసుకొని అది వ్యాక్సినేషన్స్ చేయాల్సిందే, చేస్తుంది కూడా అనుకుంటున్నాను.
0: కానీ ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితి చూస్తే చేయి దాటిపోతుందండి. చాలా చోట్ల కుక్కలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, దానివల్ల కుక్క కాట్లు, ఈ మరణాలు, ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. సో వీటి గురించి అవగాహన కల్పించడానికి మీరు కానీ డాక్టర్స్ కానీ ఏమైనా అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారండి?
1: అవగాహన కార్యక్రమాలు అంటే ప్రతి క్లినిక్స్ అనేవి మోస్ట్లీ అంటే వాళ్ళ ఉన్నంతలో ప్రతి మంత్ ఒక క్యాంప్లా కండక్ట్ చేస్తారు. కన్సల్టేషన్ ఫ్రీ అనో లేదంటే వ్యాక్సినేషన్ ఫ్రీ అనో కొన్ని పెడతారు. అది త్రూ మీడియా అనేది ఇంపార్టెంట్, అంటే ఒక ప్రాపర్గా జనాల్లోకి పంపించే సందేశం అనేది ఒకటి ఉంటే మనం మీరు చెప్పిన దీన్ని ఇరాడికేట్ చేయొచ్చు.
0: ఓకే, ఇప్పుడు లెప్టో డిసీజ్ అన్నారు ఇందాక, ఏంటండి అది, దేని వల్ల వస్తుంది?
1: అది డాగ్స్ నుంచి వస్తుంది, ర్యాట్ యూరిన్ నుంచి డాగ్స్ కి వస్తుంది.
0: ఓకే,
1: దాని నుంచి మనకు వస్తుంది.
0: అది కూడా కుక్క కరిస్తేనే వస్తుంది?
1: కుక్క కరిస్తే కాదు, దాని బ్లడ్ కాంటాక్ట్ అలా వస్తుంది మన అది.
0: ఓకే, దాని వల్ల ఇంపార్టెంట్ అయిపోతారు.
1: ఎస్.
0: ఓకే, ఈ రాబీస్ అనేది ప్రధానమైన వ్యాధి జూనోసిస్ వ్యాధుల్లో. ఇది కాకుండా ఇంకా జంతువుల నుంచి మనుషులకు వచ్చే ప్రమాదకర వ్యాధులు ఏంటండి?
1: ప్రమాదకర వ్యాధి అంటే ఓన్లీ చనిపోయేది అయితే ఫ్యాటల్ అయితే రేబీస్ ఒక్కటే మేడం. ఇంకా ఎఫెక్ట్ అయ్యేదైతే రకరకాలు, చిన్న నుంచి పెద్ద నుంచి చూసుకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ మనకి వస్తాయి. ఎక్కువగా డాగ్స్ నుంచి మనకు వచ్చేది వాటికి మెయిన్స్ ఉంటుంది, ఆప్టమిస్టిక్ పారాసైట్ అనమాట. మెయిన్స్ అనేది గజ్జి అంటాం, తామర వేరు గజ్జి వేరు. గజ్జి అనేది ఆల్వేస్ ఇన్హాబిటెంట్ టు డాగ్స్. గజ్జి అనేది డాగ్ స్కిన్ పైన ఉంటుంది. ఎప్పుడైతే దాని ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అవుతుందో అది ఎలివేట్ అవుతుంది. దాన్ని మనం ప్యాంపర్ చేసినప్పుడు చేత్తో పట్టుకుంటాం కదా, మన స్కిన్కి కాంటాక్ట్ అవుతుంది. సో మోస్ట్లీ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ జరిగినప్పుడు, ఎవరైతే లేడీస్కి ఎక్కువగా స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి టచ్ అయినప్పుడు స్కిన్ పైన ఇన్ఫెక్షన్స్లా చిన్న చిన్న చిన్న చిన్న కురుపుల్లా వస్తాయి. అవి మనల్ని చిక్కినట్లయితే దాని నుంచి చిన్న వాటర్లా వస్తూ ఉంటుంది, అది మెయిన్స్ అనమాట. మనకేం ఫ్యాటల్ కాదు బట్ స్కిన్ ఇన్ఫెక్షన్. అలాగే తామర అందరు తెలిసిందే, అది డాగ్స్ నుంచి మనకు వస్తుంది, మన నుంచి డాగ్స్కి వస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే మనకు రాదు, సో స్కిన్ ఇన్ఫెక్షన్. అది కాకుండా అంటే చాలామంది భయపడే డాగ్ హెయిర్ ఊడిపోతుంది. ఆ హెయిర్ అనేది ఎక్కువగా దగ్గరగా నైట్ టైం పడుకునే వాళ్ళకి ఊపిరి పీల్చినప్పుడు వెళ్ళిపోయే ఛాన్సెస్, ఇవి మేడం మేజర్గా ఉండే వ్యాధులు.
0: ఓకే, ఇది కేవలం కుక్కల వల్ల వచ్చే వ్యాధులు, ఇతర జంతువుల వల్ల వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు లైక్ ఎలక కరిచింది అనుకోండి, ఇప్పుడు కూడా ఏమైనా
1: ఇన్ఫెక్షన్? మేడం నార్మల్ టీటీ ఇంజెక్షన్ అయిపించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాము అనేది తెలుసు, తేలికరిస్తే యాంటీవెనమ్స్ అవి వేయించుకుంటాం. ఆవుల నుంచి బ్రుసెల్లా వస్తుంది, అది నార్మల్ పీపుల్ కాదు వెటర్నరీ డాక్టర్స్ వరకే. ఎందుకు అంటే మేము టెర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తాం ఆవుకి, యానస్లో చేయి పెట్టి చేస్తాం కదా. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ చేసినప్పుడు చేయి పెట్టి చూస్తాం. అట్లాంటప్పుడు గ్లౌస్ వేసుకున్నా సరే కొన్ని కొన్నిసార్లు కాంటాక్ట్ అవుతాం. సో అవి కన్ఫైన్ టు వెటర్నరీ డాక్టర్స్ వరకే వస్తుంది బ్రూసెల్లా అనేది.
0: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఎవరైతే కుక్కలు పెంచుకుంటున్నారు ఇంట్లో, వాళ్ళకి ఒక వెటర్నరీ డాక్టర్గా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
1: నేను ఇచ్చే సలహా ఏంటంటే పెట్స్ పెంచుకునేటప్పుడు మనకు ఆనందాన్ని ఇవ్వాలి కానీ భారాన్ని ఇవ్వకూడదు. సో ఫస్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, కాస్ట్ ఎంతన్నా కానివ్వండి. డాగ్కి చాలా రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి, అందులో ముఖ్యంగా రెండు నేను నా హాస్పిటల్కి వచ్చేలా కూడా చెప్తాను. మీకు మీ డాగ్ ప్రయాణం కావాలా, మీ ప్రయాణం కావాలా, రెండు ప్రాణాలు కావాలంటే ఈ DHPPIL ప్లస్ రేబీస్, లేదు మేము అంత స్తోమత లేదు అనుకుంటే అట్లీస్ట్ రేబీస్. ప్రైస్ ఏది కూడా 200, 300, 400 మించి ఉండదు మేడం వ్యాక్సిన్. ఇలా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసినప్పుడు ఫ్రీగానే వేస్తారు. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఫ్రీగా వేస్తారు. సోషల్ అవేర్నెస్ పెంచుకొని అట్లీస్ట్ రేబీస్ వేసుకుంటే చాలా చాలా మంచిది అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను మేడం. ఎందుకంటే 1 ఇయర్ ముందు వరకు హార్డ్లీ సంవత్సరానికి 2-3 కేసులు చూస్తే ఎక్కువగా ఉండేవి. మీరు చెప్పినట్లు పేపర్లోనే కాదు, నేను గత 6 మంత్స్ నుంచి చాలా ఎక్కువ రేబీస్ కేసెస్ అనేది నోటీస్ చేస్తున్నాను క్లినిక్స్ లో కూడా.
0: సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కనుక రేబీస్ నుంచి రక్షణ పొందొచ్చు.
1: వ్యాక్సినేషన్ అనేది ప్రైమ్, నో ట్రీట్మెంట్ కాబట్టి అన్ని డాగ్స్ కి ఫస్ట్ ఇనిషియల్ గా వ్యాక్సినేషన్ చేయాల్సిందే. ఈవెన్ రేబీస్ ఉండే డాగ్ మనం వ్యాక్సిన్ వేస్తే యాంటీజెన్ రియాక్షన్ వల్ల చనిపోతుంది, బట్ నో ప్రాబ్లం. ఉన్న డాగ్స్ ఏవైతే రేబీస్ ఇన్ఫెక్ట్ కాలేదో వాటికి వస్తుంది. ఒక డాగ్ ఇన్ఫెక్ట్ అయిందంటే డాగ్ ఎప్పుడు క్లమ్జీగా స్ట్రీట్ డాగ్స్ అన్ని ఫుడ్ కోసం ఒకే దగ్గరకు వెళ్తాయి. సో అన్ని దగ్గర కాంటాక్ట్ అయిపోతాయి. సో మాస్ గ్యాదరింగ్ చేయడం వల్ల మాస్ కాంటాక్ట్ అయిపోతుంది రేబీస్, అంటే ఒక ఏరియా నుంచి ఒక ఏరియా పూర్తిగా అది ఎండమిక్ నుంచి పాండమిక్ లా తయారవుతుంది అనమాట.
0: ఓకే, ఒక డాగ్ నుంచి ఇంకొక డాగ్ కి కూడా వెళ్లే అవకాశం ఉందా?
1: ఉంటది, సెలైవా డైరెక్ట్ కాంటాక్ట్ కదా. ఒక రేబీ

0: ఇంగ్లీష్ డాగ్ వచ్చిందంటే అది కుదురుగా ఉండదు మేడం, అగ్రెసివ్ నేచర్తో కరిచేస్తాను అన్నింటికి. సో అలా అలా ఒకటి ఇంక అగ్రెసివ్, అలా ఒకటొకటి కాంటాక్ట్ లాగా స్టాలిన్ సినిమాలో చైన్ లాగా అలా ట్రాన్స్మిట్ అవుతుంది.
1: ప్రాణాంతకమైన ర్యాబీస్ వ్యాధి గురించి చక్కటి అవగాహన కల్పించినందుకు ఆకాశవాణి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా వెటర్నరీ డాక్టర్ శ్రీ అన్నెప్పు హరీష్ గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: ఆ పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌడపాల నుంచి మాట్లాడుతున్నానండి.
0: వెంకట్రావు గారు చెప్పండి.
1: మాకు వెలువడిన సినిమా అంటే ఘంటసాల గారు, సుశీల గారు పాడారమ్మా, ఆడబోయే భారతీయ పాట వినిపించండి అమ్మా.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట.
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.

0: హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: మాకు దార్శకృతుల నుంచి పాట కావాలండి.
0: మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కాకినాడ నుంచి మాట్లాడుతాను, జిల్లా పరిషత్ అండి. నా పేరు రాజు అండి.
0: మీకు డాక్టర్ చక్రవర్తి నుంచి పాట కావాలి, ఏ పాట అండి?
1: నీవు లేకవేనా.
0: అలాగే అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో, పాటల పల్లకి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: నేను ఏలూరు నుంచి వస్తున్నాను అండి. నా పేరు సుమ అండి. మాకు బ్రహ్మ సినిమా లేదండి, ముసి ముసి నవ్వులలో ఉన్న పాట కావాలి మేడం గారు. ఈ పాట చూస్తాం అందరి కోసం అండి.
0: అలాగేనండి సుమ గారు, మీకోసం మనందరి కోసం మీరు కోరిన పాట వస్తుంది. మరి వినండి.
1: అలాగే, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.

0: హలో,
1: నమస్కారం మేడం గారు.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: నాకు మొగ మనసులో రికార్డ్ కావాలండి మేడం గారు.
0: మోగ మనసులు ఏ అన్నారు గారు సినిమా అండి?
1: ఎన్ఆర్ గారి సినిమా అండి.
0: ఏ పాట కావాలి?
1: ఏ పాట వేసినా పర్లేదండి.
0: సరేనండి, తప్పకుండా. మోగ మనసులు
1: సరే
0: చిత్రం నుండి ఈ పాట మీకోసం.
1: సరేనండి మేడం గారు.
2: ఈనాటి ఈ బంధం ఏనాటిదో

0: హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
1: మంచి మనుషులు చిత్రంలో మామ అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా మీరు కోరిన పాట వేస్తాను, కానీ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్తారా?
1: కడప కడప మేడం, ఓవలూరు మేడం.
0: కడప నుండి కాల్ చేస్తున్నారు. ఓకేనండి,
1: అవును మేడం.
0: సరేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: బాయ్ మేడం.

0: हेलो
1: हेलो,
0: हेलो, नमस्ते
1: मैं
0: अंडी।
1: ఇక్కడ గోసాల నుంచి నారాయణ మాట్లాడుతున్నాను. మంజనాథులను మహాప్రాణ దీపం కావాలి.
0: అలాగేనండి, నారాయణరావు గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: నక్షత్రం నుంచి
1: రామదాసు
0: అపార్ట్ కావాలి.
1: అపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతుంది. రామదక్షిణ చైతన్య అపార్ట్మెంట్.
0: మీ పేరు చెప్పండి.
1: అనుకో లక్ష్మణరావు అండి.
0: ఓకేనండి,
1: థ్యాంక్
0: తప్పకుండా
1: యూ, థ్యాంక్
0: మీరు
1: యూ.
0: గవర్నమెంట్ పాటిస్తుంది, వినండి.
1: మంచి.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. చెప్పండి.
1: నమస్కారం అండి. నేను పీఠాపురం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు మణికంఠ.
0: మణికంఠ గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు?
1: పూజాఫలం అండి.
0: పూజాఫలం నుంచి.
1: పగలే వెన్నెల నా పాట.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్ అనగా 920 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ పై ప్రసారాలు వింటున్నారు. మధురిమ చిత్రగీతాలు వింటారు. ముందుగా అందాల రాశి చిత్రం నుంచి ఎస్పి బాలసూర్యం, పి సుశీల పాడిన పాట.

తర్వాత చెల్లపిల్ల సత్యం సంగీత సారథ్య నిర్వహణలో ఆచార్య ఆత్రేయ గీతం విందాం. చిత్రం ధర్మ పోరాటం, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మాధురి మచ్చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత తోడు నీడ చిత్రం నుంచి పిబి శ్రీనివాస్ ఎస్ జానకి పాడిన పాట. సంగీతం కేవి మహాదేవన్, గీత రచన ఆత్రేయ.

తర్వాతనండి, సింహస్వప్న చేత నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. సంగీతం చక్రవర్తి, గీత రచన ఆత్రేయ.

తర్వాత పూలపల్లకి చిత్రం నుంచి జి ఆనంద్, ఎస్పి శైలజ, ఎం రమేష్ బృందం పాడిన పాట. సంగీతం ఇళయరాజా, గీతరచన నాగభైరవ.

మధురిమ చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత తోటరాముడి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సంగీతం చెల్లపిల్ల సత్యం, గీత రచన దాశరథి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత డాక్టర్ బాబు చిత్ర నుంచి టి చలపతిరావు సంగీత సారథ్యంలో శ్రీ నారాయణ రెడ్డి గీతం విందాం. పాడినవారు ఎల్ఆర్ ఈశ్వరి.

తర్వాత వినండి, గోపాలరావు గారి అమ్మాయి చేతి నుంచి మాధవ పెద్ది రమేష్ పి సుశీల పాడిన పాట. గీత రచన గోపి, సంగీతం చక్రవర్తి.

మధురిమ చిత్ర గీతాలు వింటున్నారు. ఈ ప్రసారం 12:10 మధుమంజరి శీర్షికన మరికొన్ని చిత్రగీతాలు ప్రసారమవుతాయి. తర్వాత బడిపంతులు చిత్రం నుంచి కేవీ మహాదేవన్ సంగీత సాధ్యంలో ఆచార్య ఆత్రేయ గీతం విందాం. పాడినవారు పి. సుశీల.

మధురిమ చిత్రకి తలవెట్టినారు. తర్వాత సాలూరి రాజేశ్వరరావు స్వరపరిచిన ఆరుద్ర గీతం, చిత్రం యశోదాకృష్ణ, పాడినవారు పి సుశీల, ఏపీ కోమల బృందం.

మధురిమ చిత్రగీతాలు వింటున్నారు. చివరికి వినండి, కల్పనా చిత్రం నుంచి జి ఆనంద్ పి సుశీల పాడిన పాట. గీత రచన వెటూరి సుందరామూర్తి, సంగీతం చక్రవర్తి.

0: Rai and trustee Dr. Anil Mishra. Members will also be briefed on the interim report of the SIT regarding the counting of donations received through the trust's donation boxes. The India Meteorological Department, IMD, has issued red alert for heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall over Gujarat, Konkan, Goa, Madhya Maharashtra and Chhattisgarh today. The weather agency predicted heavy to very heavy rainfall over East Rajasthan, Himachal Pradesh, Karnataka, Kerala, Mahe, Madhya Pradesh and Uttarakhand during the day. In Delhi, IMD has forecast cloudy sky with moderate rainfall for the day. England stormed into the FIFA World Cup quarterfinals with a dramatic 3-2 victory over Mexico at the Azteca Stadium in Mexico City today. In another match, Brazil's veteran player Neymar Jr. has announced his retirement from international football after the five-time world champion suffered a stunning 2-1 defeat against Norway in FIFA World Cup round of 16 last night. For Brazil, the defeat marked a seventh consecutive World Cup knockout loss to European opposition. In the Wimbledon tennis, Serbia's Novak Djokovic defeated Roman Safiulin of Russia to reach the men's singles quarterfinals last night. Djokovic will next face either Felix Auger-Aliassime or Alejandro Davidovic Fokina in the quarterfinals. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంచరి చిత్రగీతాలు వింటారు. వినే ముందు
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ముందుగా వినండి మేస్త్రి చిత్రం నుంచి కార్తీక్ ఎంఎం శ్రీలేఖ పాడిన పాట.

తర్వాత వినండి వైచిత్ర నుంచి శ్రేయ ఘోషల్ పాడిన పాట, గీత రచన వనమాలి, సంగీతం యువన్ శంకర్ రాజా.

తర్వాత విజయప్రకాష్ చిన్మయి శ్రీపాద పాడిన పాట విందాం. చిత్రం స్నేహితుడు, గీతరచన రామజోగేశాస్త్రి, సంగీతం హరీష్ జయరాజ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాయి. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈరోజు నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తున్నట్టు మోదీ తెలిపారు. 2018 నాటి తన పర్యటనలో బలోపేతమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభోవో ముఖ్య అతిథిగా హాజరైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాలో ప్రవాస భారతీయులతో మాట్లాడడంతో పాటుగా ప్రెసిడెంట్తో కలిసి యోగ్యకర్తలో ప్రాంభనన్ దేవాలయ సముదాయాన్ని సందర్శిస్తానని మోదీ తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు మెల్బోర్న్ వెళ్లనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, క్రీడలు వంటి అంశాలపై చర్చల ద్వారా భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని మోదీ పేర్కొన్నారు. చివరిగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఆక్లాండ్ సందర్శిస్తారు. గత 7 మార్చిలో లక్సన్ భారత పర్యటన తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ పర్యటన మరింత పెంచుతుందని, ఆర్థిక వాణిజ్య బంధాలపై ప్రధానంగా చర్చిస్తామని మోదీ తెలిపారు. తూర్పు దక్షిణ హిందూ మహాసముద్ర దేశాలైన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలు భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్తో పాటు స్వేచ్ఛ, ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల దేశ దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారతదేశ అఖండత పట్ల ముఖర్జీకున్న అచంచల నిబద్ధతే ఆయన ప్రజాజీవితాన్ని నిర్వచించిందని, ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపంగా ప్రధాని అభివర్ణించారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. 2019లో ఆర్టికల్ 370 35 రద్దు చేయటం ఆయన బలిదానానికి లభించిన నిజమైన నివాళి అని మోదీ తెలిపారు. ముఖర్జీ కోల్కతా విశ్వవిద్యాలయానికి అతిపిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా విద్యా సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు సరఫరా మంత్రిగా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రి ఫెర్టిలైజర్ ప్లాంట్ వంటి సంస్థల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతదేశానికి పునాది వేశారన్నారు. అలాగే 1943 బెంగాల్ కరువు సమయంలో

సహాయ కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి ఆయన చేసిన మానవత సేవలు ప్రధానమంత్రి కొనియాడారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘన నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక ప్రముఖ విద్యావేత్త, దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాతని, విద్య, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రయాణంలో ఆయన చెరగని ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ సేవ, జాతీయ ఐక్యత పట్ల అచంచల అంకితభావానికి ముఖర్జీ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఓం బిర్లా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఒక విద్యావేత్తగా ఉన్నత విద్యారంగానికి విశేష సహకారం అందించారని, అదే సమయంలో ప్రజానాయకుడిగా జాతి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల స్పష్టమైన నిబద్ధత చాటుకున్నారని కొనియాడారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు దేశ ఐక్యత, సమగ్రత, సాంస్కృతిక జాతీయవాదాన్ని బలంగా సమర్థించిన గొప్ప నాయకుడు ముఖర్జీ అని

ముద్ర వేస్తారని ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశసేవ, జాతీయ ఐక్యత పట్ల అచంచల అంకితభావానికి ముఖర్జీ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఓం బిర్లా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఒక విద్యావేత్తగా ఉన్నత విద్యారంగానికి విశేష సహకారం అందించారని, అదే సమయంలో ప్రజానాయకుడిగా జాతి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల స్పష్టమైన నిబద్ధత చాటుకున్నారని కొనియాడారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 105వ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు దేశ ఐక్యత, సమగ్రత, సాంస్కృతిక జాతీయవాదాన్ని బలంగా సమర్థించిన గొప్ప నాయకుడు ముఖర్జీ అని సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. దేశమే ప్రథమం అనే ఆదర్శాన్ని తన జీవిత మార్గదర్శక సూత్రంగా మార్చుకున్నారని, బెంగాల్ విభజన సమయంలో ఆయన చూపిన దూరదృష్టి గల నాయకత్వం జమ్మూకాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం ఉంచేందుకు ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. సిద్ధాంతాల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధత, దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ధి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, NDDB మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్గా మారనున్నాయి. BBSSL, ICAR మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. కొమరోస్ దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి అంబాయ్ మహమ్మద్తో పాటు అక్కడి ప్రజలకు విదేశాంగ మంత్రి జైశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. విజన్ మహాసాగర్ మార్గదర్శకత్వం ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జైశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అలాగే మలావి దేశ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ జార్జ్ టీ చపోండాతో పాటు మలావి ప్రజలకు విదేశాంగ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం బుధవారం వరకు కొనసాగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత్ వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్లో బాంకీపూర్, గుజరాత్లో మంజల్పూర్, మధ్యప్రదేశ్లో దతియా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 30న పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్లో ప్రస్తుత సభ్యులు నితిన్ నబీన్ రాజీనామా చేయడంతో బాంకీపూర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే గుజరాత్లో మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు యోగేష్ బాయ్ మరణించడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. అస్సోంలో గౌహటీలో బ్రిక్స్ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. డ్రగ్స్, అక్రమ రవాణా, వ్యసనాలకు వ్యతిరేకంగా సహకారం బలోపేతం చేయడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. కేరళలో కొచ్చిలో ఈరోజు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమావేశమవుతారని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్కు ఇరాన్ రాయభారి కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.
ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో భారతీయ రాజకీయ నాయకులు, పార్లమెంటు సభ్యులు, పండితులు, మేధావులు, వివిధ మతాల ప్రతినిధులు పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, మానవీయ సంబంధాలు ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమం

0: పోస్టులో పేర్కొంది. ఈరోజు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా, నార్వే 2-1 తేడాతో బ్రెజిల్పై విజయం సాధించింది. బ్రెజిల్ సీనియర్ ఆటగాడు నయమోర్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా పర్యావరణాన్ని కాపాడే పరిశ్రమల ఆవశ్యకత. ఎంబీఎస్ శాస్త్రి గారి ప్రసంగం వినండి.
1: మన చుట్టూ ఉన్న ప్రకృతిని, జీవావరణ వ్యవస్థను పర్యావరణం అంటారు. మనిషి కూడా ప్రకృతిలో, పర్యావరణ వ్యవస్థలో ఒక భాగం. పర్యావరణం దెబ్బతింటే దానివల్ల పలు దుష్ఫలితాలు కలుగుతాయి. అందువల్ల ఇతర జీవజాతుల కన్నా ప్రధానంగా ఎక్కువగా నష్టపోయేది కూడా మానవుడే. ప్రకృతికి, పర్యావరణ వ్యవస్థకు అనుకూలంగా వ్యవహరిస్తూ వాటి వల్ల కలిగే సత్ఫలితాలను మానవుడు అనుభవించాలి తప్పితే తన స్వార్థంతో తనకేగాక భవిష్యత్తు తరాలకు ముప్పు తీసుకురాకూడదు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణ బాగా పెరిగింది. ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు పారిశ్రామికీకరణ దోహదం చేస్తుందన్నమాట వాస్తవమే. అయితే అడ్డగోలు పారిశ్రామికీకరణ వల్ల పలు అనర్థాలు కూడా సంభవిస్తున్నాయన్న మాట కూడా అంతే నిజం. పరిశ్రమల కోసం, ఆవాసాల కోసం, వ్యవసాయ అవసరాల పేరిట కాగితం తయారీ, ఇతర గృహ అవసరాల కోసం వేలాది హెక్టార్ల అడవులను ప్రతి ఏటా ధ్వంసం చేస్తున్నారు. జాతీయ రహదారుల విస్తరణ పేరిట దారికిరువైపులా ఉండే భారీ వృక్షాలను సైతం కూకటి వేళ్లతో పెకలిస్తున్నారు. దీనివల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటున్నది. వర్షాలు కురవడం తగ్గింది. వాతావరణంలో వేడి పెరిగింది. ఎల్నినో, లానినో సర్వసాధారణమయ్యాయి. అడవులను నరికివేయడం వల్ల జీవజాలం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జీవ వైవిధ్యం దెబ్బతింటున్నది. ఆహారపు గొలుసు తెగిపోయింది. దీనితో ఆహారం, నీరు కోసం క్రూరమృగాలు సైతం జనావాసాలలోకి చొరబడుతుండడం పెచ్చు పెరిగింది. అడవుల నరికివేతకు అడ్డుకట్ట వేయాలి. గృహోపకరణాల కోసం కలపకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. రంపపు మిల్లులను మూసివేయాలి. కాగితం తయారీ కోసం అడవులను నరకడం తగ్గించాలి. పేపర్ స్థానంలో ఈ పేపర్ను అందుబాటులోకి తేవాలి. కాగితం అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ విధానాన్ని ప్రోత్సహించాలి. అడవులు లేకుంటే చిన్న చిన్న వాగులు, వంకలు, వర్షాధార నదులు అంతర్ధానం చెందుతాయి. అడవుల వల్ల, వృక్షాల వల్ల మనకు ఆక్సిజన్ లభిస్తుంది. వృక్షాల వల్ల ప్రయోజనాన్ని మన పెద్దలు ఏనాడో గ్రహించారు. వృక్షో రక్షతి రక్షిత అంటూ చాటి చెప్పారు. వృక్షాలను దేవతలుగా కూడా వారు అభివర్ణించారు. వృక్షాలు దేవతల కంటే, యుగాల కంటే ప్రాచీనమైనవని, వాటిని రక్షించాలని ఋగ్వేదం ప్రబోధిస్తున్నది. చెట్లను నరకడమంటే రెండవ నరకాన్ని అనుభవించడమేనంటూ వామన పురాణం హెచ్చరిస్తున్నది. మానవాళికి, జీవజాలానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే అడవులను, చెట్లను

పారిశ్రామికీకరణ పేరిట, అభివృద్ధి పేరిట నరకకుండా వాటిని రక్షించాలి. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. మనిషి మనుగడకు అత్యంత ప్రధానమైన వనరు మంచినీరు. నీరు ప్రతి ప్రాణి మనుగడకు అవసరం. నారాయణుడు సైతం నీటినే తన నిలవుగా చేసుకున్నాడు. భూమిపై 70.8% నీరు ఆక్రమించి ఉంది. ఉన్న నీటిలో 97% ఉప్పు నీరు సముద్రాల రూపంలో ఉంది. మరో 2% నీరు మంచు రూపంలో ఘనీభవించి ఉంది. 1 లేదా అంతకన్నా తక్కువ శాతం మంచినీరు మాత్రమే త్రాగడానికి ఉపకరిస్తుంది. నదులు, సరస్సులు, వాగులు వంటివి జీవాళి త్రాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. భూగర్భంలో భార లోహాలతో, ఫ్లోరైడ్తో కూడిన నీరు త్రాగడానికి పనికిరాదు. రక్షిత నీరు అత్యంత అవసరం. అయితే నేడు పారిశ్రామికీకరణ, పట్టణీకరణ బాగా పెరగడంతో మంచినీటి వనరులు కాలుష్యం చెందుతున్నాయి. పరిశ్రమల నుండి శుద్ధి చేయకుండా వదిలే వ్యర్థ పదార్థాలతో, విష రసాయనాలతో కూడిన నీరు నేరుగా నదులలో, సరస్సులలో చేరుతుండడంతో ఆ నీరు కాలుష్యంగా మారుతున్నది. ఆ నీటిని త్రాగిన మనుషులతో పాటు ఇతర జీవజాలానికి తీవ్ర అనారోగ్యం కలుగుతున్నది. కలుషిత నీటి మూలంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. మనిషి ప్రాణం నిలిపి అతడి మనుగడకు ఎంతగానో దోహదం చేసే నదులను మన పూర్వీకులు దైవ స్వరూపంగా భావించి పూజించారు. పవిత్రమైన ఆ నదులను కలుషితం చేయరాదు. ఇప్పటికే గంగ, యమున వంటి నదులు మురికి కూపాలుగా మారాయి. వాటిని శుద్ధి చేసేందుకు 100,000,000,000,000 రూపాయలను వెచ్చించవలసి వస్తున్నది. పరిశ్రమల నుండి, గృహాల నుండి వెలువడే వ్యర్థాలు, విష రసాయనాలు మంచినీటి వనరులలో కలవకుండా నిషేధించాలి. ప్రతి ఫ్యాక్టరీ, పరిశ్రమ తప్పనిసరిగా వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలి. పర్యావరణం దెబ్బతినడానికి, వాతావరణం కలుషితం కావడానికి పలు పరిశ్రమలు కారణమవుతున్నాయి. భారీ పరిశ్రమలతో పాటు రసాయన పరిశ్రమలు, మందుల తయారీ పరిశ్రమలు, అణువిద్యుత్ కేంద్రాలు, థర్మల్ కేంద్రాలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఖనిజాల వెలికితీత, డిస్టిలరీలు, గ్రానైట్, పాలిషింగ్ మొదలైనటువంటివి కూడా కాలుష్యానికి దారితీస్తున్నాయి. వాతావరణంలోకి శుద్ధి చేయని పదార్థాలను విడుదల చేయటం వల్ల వాతావరణం దెబ్బతింటున్నది. గాలిలో, నీటిలో కాలుష్యం పెరుగుతున్నది. విష రసాయనాలను, ప్రమాదకర వాయువులను జాగ్రత్త చేయకపోతే అవి వాతావరణంలోకి లీకై హానిని కలుగచేస్తాయి. గతంలో చెర్నోబిల్, ఇటీవల జపాన్లో అణువిద్యుత్ కేంద్రాల నుండి రేడియేషన్ బయటకు వ్యాపించడం వల్ల పలువురు మృతి చెందారు, ఎంతోమంది గాయపడ్డారు. భోపాల్ గ్యాస్ ప్రమాదం మనందరికీ ఒక హెచ్చరిక. అలాగే జెట్ విమానాల నుండి వెలువడే దహన పదార్థాలు, వాహనాల నుండి వెలువడే పొగలో ఉండే రసాయనాలు కూడా వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. పురుగు మందుల తయారీ ప్లాంట్ల నుండి లీకయ్యే విష రసాయనాలు, వాయువులు కూడా మానవాళికి హానికరమే. అందువల్ల సరైన భద్రతా ప్రమాణాలను పరిశ్రమలు తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలి. సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, టైడల్ ఎనర్జీ వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా కావలసినంత విద్యుత్తును మనం పొందవచ్చు. తద్వారా కాలుష్య వ్యాప్తి కూడా తగ్గుతుంది. ఎరువులు, పురుగు మందుల వాడకం వంటి విషయాలలో కూడా తగిన జాగ్రత్తలు అవసరం. అధిక దిగుబడుల పేరిట విచ్చలవిడిగా రసాయన ఎరువులను, పురుగు మందులను వాడుతుండడంతో పలు అనర్థాలు కలుగుతున్నాయి. కొంతకాలానికి భూసారం తగ్గిపోతుంది. పురుగు మందుల అవశేషాలు మనం తినేటటువంటి ఆహార పదార్థాలలో, కూరగాయలలో, ఆకుకూరల్లో కూడా చేరడం వల్ల వాటిని తిన్నవారు అనారోగ్యం బారిన పడుతున్నారు. పురుగు మందులను విచ్చలవిడిగా వాడడం వల్ల పంటలకు మేలు చేసే క్రిమి కీటకాలు కూడా చనిపోతున్నాయి. కొంతకాలానికి చీడపీడలు మరింత శక్తివంతంగా తయారవుతుండడంతో వాటిని సంహరించేందుకు అధిక శక్తి కలిగిన పురుగు మందులను ఆశ్రయించవలసి వస్తున్నది. తద్వారా వాతావరణంలో కాలుష్యం మరింతగా పెరుగుతున్నది. పురుగు మందుల డబ్బాలను పంట కాలువల్లో కడగడం, వర్షం పడినప్పుడు చేలపై చల్లిన పురుగు మందు పంట కాలువల్లోకి చేరడంతో ఆ నీటిని త్రాగిన వారికి వ్యాధులు సంభవిస్తున్నాయి. పురుగు మందులు నేలలోకి ఇంకి భూగర్భ జల వనరులను కూడా కలుషితం చేస్తాయి. పైగా పురుగు మందులను స్ప్రే చేయడంలో సరైన జాగ్రత్తలను పాటించక పలువురు రైతు కూలీలు మృత్యువాత పడుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పంట పొలాలకు రసాయన ఎరువులను, పురుగు మందులను వాడటం తగ్గించాలి. సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి. ఆవు పేడ, గోపంచకం వంటి పద్ధతుల ద్వారా పంట పొలాలు మరింత సారవంతమవుతాయి. కంపోస్టు వాడకం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుంది. తద్వారా

0: నేలలు విషపూరితం కాకుండా కాపాడవచ్చు, అధిక దిగుబడులను సాధించవచ్చు, వాతావరణంలో చేరే కాలుష్య శాతం కూడా తగ్గుతుంది. గ్రామీణ అవసరాలకు తగిన పరిశ్రమలు ఏర్పాటు కావాలంటూ మహాత్మాగాంధీ అభిలషించారు. ఈ భూమి తనపై నివసించే ప్రతి జీవి అవసరానికి తగినంత ఉత్పత్తి చేయగలదు, కాని వారి అత్యాశను తీర్చలేదు అంటూ మహాత్మాగాంధీ స్పష్టం చేశారు. ప్రకృతి వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని ఆయన చాటి చెప్పారు. ఫ్రిజ్లు, ఏసీ మిషన్లు వంటివి కూడా వాతావరణం దెబ్బతినేందుకు కారణమవుతున్నాయి. వాటి తయారీలో వాడే క్లోరోఫ్లూరో కార్బన్లు, ఏరోసాల్ వంటివి వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడింది. దీనితో సూర్యుని నుండి వెలువడే అతి నీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై ప్రసరించడంతో పలు రకాల చర్మవ్యాధులు, చర్మ క్యాన్సర్లు సంభవిస్తున్నాయి. ధరిత్రిని రక్షించాలి పేరిట అంతర్జాతీయ సమ్మేళనాలు నిర్వహించి క్లోరోఫ్లూరో కార్బన్ల వాడకాన్ని దశల వారీగా తగ్గించేందుకు ఒక ప్రణాళిక రూపొందించాయి ప్రపంచ దేశాలు. అయితే గాలిలోకి విడుదల చేసే ఉద్గారాల స్థాయిని తగ్గించే విషయంలో మాత్రం అభివృద్ధి చెందిన దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. వాతావరణంలో రసాయనాల శాతం పెరగడం, ధూళికణాల సంఖ్య పెరగడం, రసాయన వాయువులతో కూడిన మేఘాలు ఏర్పడటం, చివరకు దట్టమైన పొగమంచు, ఆమ్లవర్షాలు కురవడం సర్వసాధారణంగా మారింది. వాతావరణంలో కాలుష్య పదార్థాల స్థాయి పెరగడంతో స్వచ్ఛమైన గాలిని పీల్చే భాగ్యం నేటి మానవుడికి కరువవుతున్నది. జపాన్ వంటి దేశాల్లో స్వచ్ఛమైన గాలికి ఇంత రేటంటూ వసూలు చేస్తున్న విషయాలు కూడా ప్రసార మాధ్యమాల్లో వచ్చాయి. గాలిలో హానికర పదార్థాలు, దుమ్ము వంటివి పెరగడం వల్ల అనేక మంది శ్వాసకోశ సంబంధమైన వ్యాధుల బారిన పడుతున్నారు. అలాగే గుండె జబ్బులు, లివర్, కిడ్నీలు దెబ్బతింటున్నాయి. వాతావరణం కలుషితం చెందడం వల్ల పలు రకాల ఎలర్జీలు కూడా కలుగుతున్నాయి. అలాగే ప్లాస్టిక్, రబ్బర్ వినియోగం పెరగడం, చమురు వెలికితీత వంటివి కూడా కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలను మండించడం, వాహనాల నుండి వెలువడే పొగలో కార్బన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్కు బదులు బ్యాటరీతో నడిచే వాహనాలను, సీఎన్జీతో నడిచే బస్సులు, ఆటోలను మరింతగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. సోలార్ ఎనర్జీతో, అలాగే నీటితో నడిచే వాహనాలను తయారు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. పరిశ్రమలు పర్యావరణానికి హానికరంగా మారకుండా కఠిన నియంత్రణలను అమలు చేయాలి. నేలలో వ్యర్థ పదార్థాలను పూడ్చడం, చెత్తాచెదారం చేరడం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతాయి. చెత్తాచెదారాన్ని ఉపయోగించి విద్యుత్తును తయారు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రకృతి వనరులు, పర్యావరణ వ్యవస్థ, జీవ సమతుల్యత దెబ్బతింటే దానివల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో మానవాళికి ఇప్పుడిప్పుడే బోధపడుతున్నది. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించడం జరుగుతున్నది. ప్లాస్టిక్ వంటి వాటిని రీసైక్లింగ్ చేసి వాడడం కూడా దీనిలో ఒక భాగమే. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను, ప్రకృతి వనరులను పొదుపుగా వినియోగించవలసిన అవసరాన్ని నేడు చాటి చెప్పడం జరుగుతున్నది. సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహనను పెంచే లక్ష్యంతో పాఠశాలల, కళాశాలల సిలబస్సులో పర్యావరణ విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలను కూడా ఇటీవల ప్రవేశపెట్టారు. పరిశ్రమల ఏర్పాటు తప్పు కాదు, అయితే వాటి వల్ల పర్యావరణానికి, ప్రాణుల మనుగడకు హాని కలగకుండా జాగ్రత్త వహించాలి. పర్యావరణానికి అనుకూలమైన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వాలు రూపొందించాలి. పారిశ్రామిక చట్టాలను, అటవీ చట్టాలను, కాలుష్య నియంత్రణ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలి. మహాకవి శ్రీశ్రీ ఒక మాట అంటారు, మీ ఇష్టం, ఈ ధాత్రిని చేయవచ్చు స్వర్గంగా, చేల్చవచ్చు నరకంగా, ఏం చేస్తారో సరి, మరి ఇక మీ ఇష్టం అంటూ ఆయన ఒక కవితలో పేర్కొన్నారు. శ్రీశ్రీ ఆకాంక్షించినట్లు ఈ ధాత్రిని మనం స్వర్గతుల్యంగా మలుచుకోవాలి తప్పితే నరక కూపంగా మార్చుకోకూడదు. ప్లాస్టిక్ వనాల స్థానంలో స్వచ్ఛ స్వేచ్ఛావాయువులను ఇచ్చే హరిత వనాలను పెంచాలి.
1: పర్యావరణాన్ని కాపాడే పరిశ్రమల ఆవశ్యకత గురించి శ్రీ ఎంవిఎస్ శాస్త్రి గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు బడి ఎంతెంతో దూరం, శ్రీ ఎం వెంకటేశ్వర్లు గారి కథానిక విందాం.
2: అంబేద్కర్ విగ్రహం నిటారుగా నిలబడి చూపుడు వేలు బడివైపు చూపిస్తున్నట్టుగా ఉంది. దారిపక్కనే చచ్చిన గొడ్డు పడేసి ఉంది. కాకులు, గద్దలు దానిమీద వాలి పీక్కుతింటున్నాయి. ముక్కులు బద్దలయ్యే ఆ వాసనకి తెలియకుండానే చెయ్యి ముక్కు మీదకు పోయింది. ఊరికి దూరంగా

చిరివేయబడ్డట్టు ఉన్న ఆ పల్లెలో చుట్టు గుడిసెలు, నిటాడి గుడిసెలు, కింద గోడలు లేకుండా పైన తాటాకుల కప్పులు, గోడలు పడిపోయి పాడుబడ్డ ఇళ్ళు, వాకిళ్లకు రేకులు మంచాలు అడ్డం పెట్టిన ఇళ్ళు, అక్కడక్కడా స్కీము కింద శాంక్షన్ అయి పూర్తి కాని పక్కా ఇళ్ళు ఊరిలోకి పోయిన వాళ్లకు దర్శనమిస్తుంటాయి. మమ్మల్ని చూసిన పిల్లలందరూ మా చుట్టూ చేరారు. వాళ్ళందరితోటి ఊరేగింపుగా బడికిరాని పిల్లల్ని వెతుక్కోవడంలో మునిగిపోయాం. లిస్టు చూసి సీను కృష్ణవేణి ఉందేమో చూడరా అనడంతో అటునుంచే వచ్చాను సార్. నేను గుడిసెకి మంచం అడ్డం పెట్టి ఉంది. వాళ్ళ అమ్మా నాన్న నందానం పచ్చాకు కొట్టుడికి వెళ్ళారు. ఈ అమ్మాయి శనక్కాయల కోతకెళ్ళింది. వాళ్ళ తాత ఎక్కడో తిరగడానికి వెళ్ళాడు అంటూ వివరం చెప్పాడు. ఆ వెంకటలక్ష్మి సంగతి ఏందో కనుక్కుందాం పదండి అంటూ వాళ్ళింటి వైపు బయలుదేరాం. సార్ సార్ అదుగోండి సార్, వాళ్ళమ్మ ఇటొస్తుంది అంటూ అటుగా వస్తున్న ఆమెను చూయించారు పిల్లలు. ఎదురొచ్చిన ఆమెను ఆపి, ఏమ్మా ఏది వెంకటలక్ష్మి బడి మానేసిందయ్యింది, ఎన్ని రోజులైంది బడికొచ్చి అన్నాను కాస్త హెచ్చు స్వరంతో. అయ్యా అయ్యా 10 రోజులు వదిలిపెట్టు మహారాజా మహారాజా, రవ్వంత పనులుండయి, అయి అయిపోయిందాకా రాదయ్యా అంటూ బతిమలాడసాగింది. సరే సర్లే పోపో, పనులు అయిపోయిన తర్వాత అయినా రోజుకు బడికి పంపు అని ముందుకు సాగాం. ఒరే సుకన్య సంగతి ఏందో చూడండి, ఒకరోజు వస్తుంది 10 రోజులు ఎగనామం పెడుతుంది అనడంతో రమేష్ పరిగెత్తుకుంటూ పోయి ఆయాసంతో వెనుదిరిగి వచ్చాడు. సార్ ఆ అమ్మాయి ఇంటి దగ్గరే ఉంది సార్, ఎప్పుడూ ఇంటికాడ ఏదో ఒక పని చేస్తానే ఉంటుంది అంటూ ఆ పిల్ల మీద చాడీలాగా చెప్పాడు. దూరంగా కట్టం మీద ఒకే ఒక గుడిసె, గుడిసె ముందో కుక్కి మంచం నిలబెట్టి ఉంది. మంచం చాటున 2 వరుసల ఇటుకురాళ్లు పొయ్యి పెట్టి ఉన్నాయి. పొయ్యి గణగణా మండుతుంది. పొయ్యి మీద రాగి సంగటి ఉడుకుతుంది. ఏమ్మాయి ఎన్ని రోజులైంది బడికి వచ్చి? గద్దించాను ఇంటిని సమీపించడంతోనే. ఆ అమ్మాయి కుక్కి మంచం పక్కనే వాల్చి మౌనంగా నిలబడింది. ఏందమ్మాయి మూగిమొద్దులాగా మాట్లాడవు, బడికెందుకు రావడం లేదు? మళ్ళీ గద్దించాను. ఉలుకు పలుకు లేకుండా అలాగే నిలబడింది. నా పద్ధతి మార్చుకుని ఇట్రామ్మా అంటూ దగ్గరికి పిలిచాను. రే చూడండిరా ఈ అమ్మాయి పనెట్ట చేస్తుందో, మీరు కూడా చూసి నేర్చుకోండిరా, కూర కూడా నువ్వే చేస్తావంటమ్మాయి అనడంతో ఆ అమ్మాయి తలూపింది. ఇట్రామ్మా అంటూ దగ్గరికి పిలిచి చెయ్యి పట్టుకుని పరిశీలనగా చూస్తూ, బడికి రాకపోతే ఎట్టమ్మా చెప్పు, వేళకి బడికి వచ్చి బాగా చదువుకోవద్దా, బళ్ళో కూడా బళ్ళన్ని ఆటలు ఆడుకోవచ్చు కదా అన్నాను తలనిమురుతూ. అయినా ఆ అమ్మాయి కళ్ళల్లో బెదిరిపోలేదు. ఈ చెయ్యి మీద ఇంత పెద్ద మచ్చేందమ్మాయి అన్నాను మణికట్టి మీద మచ్చను చూపిస్తూ. అప్పుడు నోరు విప్పింది ఆ అమ్మాయి. మరే మరే పసికర్లు అయితేను కాల్పిచ్చారు. ఇక్కడ ఎవరికి పసికర్లైనా కాల్పిస్తారుగా? మమ్మ ఉన్నప్పుడు ఇంటూరికి తీసుకెళ్లి కాల్పించింది. అది పెద్ద పుండయింది. ఆ తర్వాత ఆమదం ఒత్తేస్తేను మానిపోయి పెద్ద మచ్చపడింది అంటూ చెయ్యిని వెనక్కు లాక్కుంది. ఏందమ్మాయి పసికర్లకి మందులు వాడకుండా ఇంకా కాలుస్తున్నారా అంటూ నోరు తెరిశాను. అవును సార్, పోయిన సంవత్సరం ఆదిలక్ష్మి కూడా అవితేను ఆ అమ్మాయికి కూడా కాల్చారు. ఇంకా అదే తగ్గిపోద్దులని గమనుండారు. ఆ తర్వాత ఒకరోజు కోడికూర పెట్టిందంట వాళ్ళమ్మ, అది తిన్న 4 రోజులకి ఆ అమ్మి చచ్చిపోయింది అంటూ రమేష్ ముందుకొచ్చాడు. అయితే సుకన్య ఎందుకమ్మాయి ఒకరోజు బడికొస్తే 7 రోజులు రావు అన్నాను బతిమాలుతున్నట్టుగా. నేను సార్, నేను ఇంటికాడ పనిచేసి కసువు జిమ్మి కళ్ళాపు జల్లి కూడొండి కూర చేసి కూడి తినే తలికి ఆలస్యమైపోతుంది. అందుకే ఆ తర్వాత వద్దామంటే పిల్లలందరూ ఒంటేలకు వస్తుంటారు. అప్పుడప్పుడు మా నాన్నతోటే పొలానికి కూడా తీసుకుని వెళ్తాడు, అందుకే రావడంలా అమాయకంగా చెప్పింది. అదేందమ్మాయి ఈ పనులన్నీ నువ్వు చేయడమేంది, మీ అమ్మక్కడికి వెళ్ళింది అన్నాను ఆశ్చర్యంగా. మా అమ్మ చచ్చిపోయింది సార్ అంటూ కళ్ళ వెంట జలజల కన్నీళ్లు కారుతా ఉంటే కళ్ళు రుద్దుకుంటూ బోరుమని ఏడవసాగింది. మా అమ్మాయి సుకన్య ఏడవబాకమ్మా, మమ్మ మంచిదనివి కదా, చూడు పిల్లలందరూ ఎట్ట ఎగతాళి చేస్తున్నారో, ఏడవబాకమ్మా అంటూ అమ్మాయిని ఊరుకోబెట్టడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. అప్పటికి ఆ అమ్మాయి ఏడుపు ఆపి బిక్కుబిక్కుమంటూ నా వైపు చూడసాగింది. ఏమ్మాయి ఎప్పుడు చచ్చిపోయింది మీ అమ్మ అనునయంగా అడిగాను. 2 సంవత్సరాలైంది సార్, గుంపులో నుండి అరిసింది శకుంతల. అవునంటమ్మాయి అని గడ్డం కింద చేయేసి తల పైకి లేపాను. ఆ అంటూ తల పైకి కిందకి ఊపింది. ఎందుకు చచ్చిపోయిందమ్మాయి వివరం అడిగాను. మరే మా అమ్మ మా బాబు ఎప్పుడూ తాగుతుళ్ళా అందుకు అంది ఒక అక్షరం కూడబలుక్కుంటూ. మా బాబు ఎప్పుడూ తాగుతా ఉంటాడుగా, తాగొచ్చి మమ్మల్ని ఇరగదంతా ఉండేవాడు. అసలేం పని చేయడు, మాకు తింటానికి కూడు ఏమీ తేడు. ఇంకా అమీన్ బాబు కూడా మా తమ్ముడులా, వాడి దగ్గరున్న 1 రూపాయి 10 రూపాయి కూడా లాక్కొని బీడీలు కొనుక్కుంటాడు. ఒకసారి నేనేమో

కూడి తింటా కూర్చోనుండా చొరుగుతా చొరుగుతా వచ్చాడు. వచ్చి రావడంతో వసే లచ్చిమి అంటూ జుట్టు పట్టుకున్నాడు. ఉట్టి పిన్నానికే ఏమీ చేయలేమమ్మ, నాకేమో ఏడుపు వస్తుంది. తలంచి దమ్మిదిమ్మి గుద్ది పోయే ముదనష్టపముండా అంటూ నన్ను అవతలకు నెట్టిపారేశాడు. మంచం కోడు మీద పడ్డా పోయా. అప్పుడు నెత్తురొచ్చింది, అందుకే కదుం కూడా గట్టింది అంటూ నుదుటిన ఉన్న మచ్చ చూయించింది. అయితే మీ నాన్న తంతున్నాడనే మీ అమ్మ చచ్చిపోయిందంటానమ్మాయి, తర్వాత వివరాల కోసం అడిగాను. ఆహా, అది కాదు, ఇదిగే ఎప్పుడూ తాగేవాడు కదా, మా నాన్న పనికి పోడుగా చేపలు అమ్ముకొని మా అమ్మ బియ్యం తెచ్చేది, బిస్కెట్లు తెచ్చేది, గుగ్గిళ్ళు తెచ్చేది, ఎప్పుడూ తాగుతూ ఉంటాడుగా మా బాబు. అక్కడ చెట్టున్నే సెంటర్లో యాప చెట్టు, ఆ యాప చెట్టు కింద అరుగుళ్ళ జాలం మరుగు, ఆడజేరి పేకాట ఆడుకుంటూ ఉండేవాడు. మమ్మేమో పొద్దున్నే కరవాక్కిపోయి పడవలు వస్తల్లా ఆడ చేపలు గంపలకేసుకొచ్చి పాదత్తి మోటుమాల అక్కడికి వచ్చి అది అమ్మేది. గుడ్లు మిటకరించుకొని ఒకసారి అట్నే వచ్చాడు. బాగా నిసా మీద ఉన్నాడు కావాల. వచ్చి రావడంతో బయటపడ్డ ఇంత కర్ర ఉంది, అది తీసుకొని ఒక్క ఏటేశాడు. అప్పుడే మమ్మ తల పగిలి నెత్తురు వారవలు వారవలు అయ్యింది. ఒళ్ళంతా నెత్తురే, గుడ్డలంతా నెత్తురే. ఏమీ చేయకుండానే ఇవాళ తగలబగలు కొట్టాడు. ఇంకా తర్వాత ఏమైనా చేస్తాడని నన్ను మా అమీనుగోడిని తీసుకొని అట్నే నెత్తురు గొడ్డలతోటే బస్ ఎక్కింది. మా అమ్మమ్మ గారి ఊరెళ్ళాం సార్, ఆడ కూడా మన బళ్ళంటి బడే ఉంది, ఆ బళ్ళోకి నేను కూడా పోయా. అబ్బో, ఆ బళ్ళో మాస్టర్ భలే బేకుతాడు సార్, బొర్ర మెసాలుంటాయి ఆయనకి, చెప్పిన మాట వినకపోతే 200-300 గుంజలు తీయిస్తాడు. టీచర్ కూడా ఉండొద్దు సార్, అస్సలు కొట్టదు, నేను టీచర్ దగ్గరే కూర్చుండేదాన్ని అంటూ ఆనందంగా చెప్పింది. అక్కడ కూడా బడికెళ్ళేవన్నమాట. అయితే అక్కడి నుండి మళ్ళీ ఎందుకు వచ్చారు? 6 నెలలు మా అమ్మమ్మ గారి ఊర్లోనే ఉండాం. అప్పుడప్పుడు ఎవరి చేతో చెప్పంపేవాడు మమ్మని రమ్మని. మమ్మేమో నేను బోనమ్మా, ఎదవ ఏదో ఒకనాడు వలకాట్లోకి ఈడ్చినా ఈడుస్తాడు అనేది. అయితే ఒకరోజు మళ్ళీ మా బాబే వచ్చాడు. నేను గబుక్కును పోయి మంచం సాటుందనుకున్నా. సుకన్య ఇట్రామ్మే అంటూ నన్ను పిలిచాడు. నాకప్పుడు భలే భయం పుట్టింది. మా అమ్మ కూడా లేచి ఇంట్లోకి పోయింది. మా అయ్యి వెనకమాలే ఇంట్లోకి పోయాడు, బతిమలాడాడు, గడ్డం పట్టుకున్నాడు, ఇంకెప్పుడూ తాగనని ఒట్టేశాడు. ఇంక కొట్టనంటే కొట్టనన్నాడు, అయినా మా అమ్మ ససేమిరా అంది. అంతలోకే మా అమ్మమ్మ వచ్చి సెడా మడా తిట్టింది. మా పిల్ల రాదుపోరా అంటూ కేకరిచ్చి మకాన ఊసింది. అయినా కాళ్ళకి ఏళ్ళకి పడ్డాడు. అప్పటికి ఇద్దరూ మెత్తబడ్డారు. ఇంక మళ్ళీ గొడ్డలు బొమ్మలు సంచిలో పెట్టుకున్నాం అంటూ పొయ్యి వైపు చూసింది. పుల్లలు బయటకు వచ్చి ఆరిపోతుండటంతో అటు పరిగెత్తి పుల్లలు లోపలికి తోసి మంటేసి మళ్ళీ వచ్చింది. ఆ అమ్మాయి జ్ఞాపకాలను పంచుకోవడానికి ప్రయత్నించడంలో ఒక రకమైన అనుభూతిని పొందడం గమనించాను. అందుకే అన్నీ వింటూనే కూర్చున్నాం. అప్పుడు నిన్ను తీసుకుని ఈ ఊరు వచ్చిందా అన్నాను పొడిగింపుగా. ఆ, మా అమ్మ నేను మా బాబు అందరమే బస్సుకి వచ్చాం. సింగరాయకొండ దాకా వచ్చి అక్కడ నుండి రైలు బండి ఎక్కాం. బండిలో నాకు మా బాబు బిస్కెట్లు, జామకాయలు, పప్పు బిళ్ళలు ఇంకా చాలా చాలా కొనిపించాడు. రైలు బండి ఎక్కితే భలే బాగుంది. ఓ, ఎంత పెద్దదని ఈ చివరెక్కి ఆ చివరకు పోవచ్చు. నేను అటు ఇటు తెగ పరిగెత్తాను. తర్వాత బస్ ఎక్కి మీ ఊరు వచ్చారా అన్నాను. వదిలేస్తే రైలు బండితోటి తెల్లారేటట్టుందని. అవును, మా అమీన్ బాబుగోడు కూడా అప్పుడే మొదటిసారి రైలు ఎక్కడం. ఇద్దరం కలిసి భలే ఆడుకున్నాం రైల్లోనే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. మమ్మ పోయిన తర్వాత బడి మానేసి బేల్దారి పనులకు వెళ్ళాడు. నాగరాజు, పోలయ్య వాళ్లతోటి వెళ్ళాడు దిగులుగా అంటుంటే ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మరి మీ అమ్మ అసలెందుకు చచ్చిపోయింది, తొందరగా ముగిద్దామని ప్రశ్నించాను. మమ్మ, మేము వచ్చాంగా ఊరి నుంచి, అప్పుడు కొద్ది రోజులు మా నాన్న తాగల. ఒకరోజు రేత్రిపూట నేను నిద్రపోయిన తర్వాత ఎందుకో ఇద్దరూ తగాద పెట్టుకున్నారులాగుంది. ఆ అరుపులకి ఉలిక్కిపడలేశాను. ఇద్దరూ కలబడ్డారు. అప్పటి నుండి మళ్ళీ తాగడం మొదలుపెట్టాడు. అసలు తాగుడు మానేస్తేగా, ఊరికే మా అమ్మ అటు బురిడి కొట్టించాడు. మళ్ళీ అప్పటి నుండి ఇంట్లో గోల చేస్తానే ఉన్నాడు. ఒకరోజు ఏదో కాగితం తెచ్చి దానిమీద ఏలుముద్ర వేయమన్నాడు. ఎందుకంట ముద్ర అంది మమ్మ. చెబితే గాని ఏవా, అంతలా గౌనేరువు ఎప్పుడయ్యావే, ఇదిగో చెబుతుండా ఈను, మీ అమ్మగారి పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఇసుక పొలం ఉందే, అది నా పేరును రాయటానికే ఏలుముద్రలు అన్నాడు. నా బొందిలో ప్రాణం ఉండంగా అది జరగదు. ఇప్పుడు దాకా ఉండయన్నీ అమ్మకునూకి తాగి తగిలేసిన చాలా, ఇది కూడా రాసిస్తే దాన్ని కూడా అమ్ముకొని తగుదామనా, చస్తే ఆ పని మాత్రం చేయను, తెగేసి చెప్పింది మా అమ్మ. అప్పటికి మనిషి బాగా తాగుండాడు. జుట్టు లంకించుకొని వంగబెట్టి బాధడం మొదలుపెట్టాడు. మా అమ్మ ఏడుస్తానే నన్ను కొట్టు సంపు, నేనుగా ముద్ర ఏనంటే ఏనని మొండికేసింది. అప్పుడులా కాలుతోటి

0: చేత్తోడి తెగదన్నాడు. పడేసి ఈడ్చాడు. నాకింక భయం పుట్టి పరిగెత్తుకుంటా బళ్ళకు వచ్చాను. ఆ తర్వాత జరిగిందంటే అమీనుగోడు కూడా బడికి వచ్చాడు. తలగోక్కుంటూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ బడి వదిలిపెట్టినాక ఇంటికి పోయాం. తలుపేసి ఉంది, తలుపు తోసాం. బయట చిలుకు తీసి ఉండా కానీ రాలా. లోపల గడిపెట్టి ఉంది కామాల. దమా దమా తలుపు బాదినా రాలేదు. పక్కనోళ్ళు కూడా వచ్చారు, అందరూ పోగయ్యారు. యాండ ఉంటే మా బాబును కూడా పిలుచుకొచ్చారు. అందరూ కలిసి తలుపు పగలగొట్టి లోపలికెళ్లారు. మా అమ్మ చచ్చిపోయినట్టింట్లో పడుంది. మా బాబు ఒకటే ఏడుపు లంకించుకున్నాడు. చేసిందంతా చేసి ఏడుస్తున్నావా అని మా బాబునే సెడామడా తిట్టారు అందరూ. ఉరిగడ్డేసి బయట పండేశారు. అప్పటి నుండి రోజు మా అమ్మ కళ్ళలోకొచ్చి మా బాబు గుండెల మీదకి ఎక్కి తొక్కుతుందంట. అందుకనే ఆ ఇల్లు వదిలేసి ఆడ ఉండలేక ఏడ గుడిసె కట్టి ఏడకు తీసుకొచ్చాడు మా బాబు. అయితే నువ్వు మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చుగా అమ్మాయి అన్నాను జాలిగా. తర్వాత మా అమ్మమ్మ కూడా గుండెపోటు వచ్చి చచ్చిపోయింది. అక్కడికెళ్తే మా మామ పెళ్ళాం భలే సొప్పనాతి మనిషి సాయ అట్నే ఉరిమురిమి చూసిద్ది. అక్కడికెళ్తే మా కూడు కూడా సరిగా పెట్టదు. అందుకే మా మామ రమ్మన్నా మేమే వెళ్ళం. ఇప్పుడు మా బాబు నేనే ఉండేది, అమీనుగోడు కూడా లేడుగా. అందుకే పనులన్నీ నేనే చేయాల. ఎప్పుడన్నా చేపల కూర గుళ్ళ మాంసం అయితే మా బాబే వండుతాడు. అప్పుడప్పుడు మా బాబును చూస్తే భలే భయం పుట్టుద్ది. నన్ను ఒళ్ళో కూకోబెట్టుకుని తాగిన మైకంలో భలే ఏడుస్తాడు. అప్పుడు నేను కూడా ఏడుస్తాను. అందుకే చీకటి పడుతుందంటే నాకు భలే భయం పుట్టుద్ది. గబ్బగీమ చీకట్లో ఒంటెలు వచ్చినా గట్టిగా కళ్ళు మూసుకొని పడుకుంటాను, కానీ లేవనే లేవను. అలా తాడి చెట్ల కాడ చాలామందికి తెల్లగుడ్డలు కట్టుకొని కనిపించిద్దంట మా అమ్మ. అందుకే ఇంటి ముందంతా రేగ్గంప పాతాడు మా బాబు. అదిగో ఆ తడికి కట్టిన బొంతజముడు కూడా అందుకే. అప్పుడప్పుడు నాకు కూడా కల్లోకి వస్తుంది, మా అమ్మ బాగా చదువుకోమ్మా అంటది, ముద్దు పెట్టుకుంటుంది. ఇంకా ఏందేందో చెప్పుద్ది. నాకు మెలకు వచ్చి చూస్తే మా బాబు పక్కనే ఉంటాడు, గట్టిగా పట్టుకొని పడుకుంటా అంటూ ఆ అమ్మాయి భయం భయంగా చెబుతుంటే గుండె పిండేసినట్టయింది. సరే సుకన్య, నీకు పని ఉన్నప్పుడు పని చేసుకొని తొందరగా బడికి రావాలా, అంతేగాని బడి ఎగ్గొట్టకూడదు అని చెప్పాను. అట్నే అంటూ ఆ అమ్మాయి పొయ్యి మీద ఉడుకుతున్న అన్నం గిన్నె మీద మూత తీసి తెడ్డుతో అన్నం ఉడికింది లేనిది చూస్తుంది. ఇంక పోదాం పదండ్రా అంటూ ఇంకో ఇంటికి పోవడానికి లేసామా గాని బడికి రాని పిల్లలందరికీ వాళ్ళ కథ వెనుక వాళ్ళ స్థితిగతులు కష్టసుఖాలు దారిద్ర్యం ఎన్నెన్నో కారణాలుంటాయి అనేది నగ్న సత్యం. అయినా మన ప్రయత్నం మనం చేయాలి కదా అని ముందుకు కదిలాము.
1: బడి ఎంతెంతో దూరం, ఎం వెంకటేశ్వర్లు గారి కథానికి మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో చివరిగా ఒక చిత్రగీతం వినండి.

0: కార్మికుల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. ముందుగా కలవరమాయే మదిలో చిత్ర నుంచి రోషన్ సాలూర్ కేఎస్ చిత్ర పాడిన పాట, గీత రచన వన్మాలి, సంగీతం శరత్ వాసుదేవన్.

0: మనలో చాలామందికి చాక్లెట్లు అంటే బాగా ఇష్టం. అయితే ఆ ఇష్టం కొనుక్కోవడంతో పాటు ఇంట్లో చేసుకోవడంలో కూడా ఉంటుంది కొంతమందికి. మరి మీరు ఎటువంటి చాక్లెట్స్ ఇంట్లో తయారు చేసుకుంటారు, చేసుకుంటే ఎలా చేస్తారు? మరి ఈ మధ్యాహ్నం 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి డి శ్రీదేవి గారితో మీ అభిప్రాయాలని మహిళా శ్రోతలు 0891 అనే STD నెంబర్ని జతపరుస్తూ 2727244 2727288 అనే నెంబర్కి ఫోన్ చేయండి. మీరు ఎలాంటి చాక్లెట్స్ తయారు చేసుకుంటారో శ్రీమతి డి శ్రీదేవి గారితో మీ అభిప్రాయాన్ని పంచుకోండి 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో. ఇప్పుడు పిస్తా చిత్రం నుంచి ఉదిత్ నారాయణ పాడిన పాట విందాం. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.
1: I think my heart just skipped a beat. Guess I'm falling in love with you. I need you.

0: చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. హైకోర్టులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన 3 అదనపు న్యాయమూర్తులు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 1400 నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని వెల్లడించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో తొలుత రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ పనితీరును సమీక్షించడంతో పాటు ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 ఆర్థిక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణకు తీసుకోవలసిన తదుపరి చర్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుండి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై నౌకాదళం, తీర ప్రాంత దళం అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని, గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. రక్షించబడిన మత్స్యకారుడు కారీ చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన 6 మత్స్యకారుల కోసం 2వ రోజు ప్రత్యేక నౌక, రెస్క్యూ బోట్, హెలికాప్టర్ సహాయంతో నౌకాతీర ప్రాంత దళాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఈ అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న విశాఖపట్నంలో పాత్రికేయులతో మాట్లాడుతూ
2: 7 మనకి ఒక వ్యక్తి కర్రీ చిన్న దొరకడం జరిగింది. మిగతా 6 కోసం కూడా ఈ రోజు వెతకడం జరుగుతుంది. కోస్ట్ గార్డ్ గారు ఉన్నారు, ఆయన ఇచ్చినటువంటి సమాచారం మీద కూడా వీళ్ళు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఆ 7 3 బోట్ సింక్ అవుతుందని చెప్పి కొంచెం దూరంగా ఉన్నటువంటి షిప్ దగ్గరికి వీళ్ళందరూ కూడా ఈత కొట్టుకుని రావడం అని చెప్పడం అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఎవరు ఎటువైపు వెళ్తున్నారు అనేది కూడా ఆయన కొంత గైడెన్స్ ఇస్తున్నారు. ఆ ఇచ్చినటువంటి గైడెన్స్ లో కూడా వీళ్ళు కొంత మానిటరింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ కోస్ట్ గార్డ్ కూడా చేస్తున్నారు, అలాగే నావీ తాలూకు 2 బోట్స్ సర్వేలెన్స్ చేస్తున్నాయి, అలాగే 2 హెలికాప్టర్స్ కూడా సర్వేలెన్స్ లో, రెస్క్యూ ఆపరేషన్స్ లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేస్తున్నారు.
1: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో సియోల్లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ శ్రీ సిటీలో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ చార్జర్, పవర్ మాడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న సోలం సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. తిరుపతిలో ఇప్పటికే డిస్ప్లే, అసెంబ్లీ సదుపాయాలు ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ షెల్ఫ్ లేబుల్స్తో పాటు డిస్ప్లే ఆధారిత ఇతర ఉత్పత్తుల తయారీని కూడా శ్రీ సిటీలో విస్తరించాలని మంత్రి లోకేష్ సంస్థ ప్రతినిధులను కోరారు. గోదావరి డెల్టా ఆధునీకరణ

పనులను త్వరలో ప్రారంభిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. సమావేశంలో రైతులు సముద్ర తీరంలో సహజంగా ఏర్పడిన పర్రా భూముల ఆక్రమణల తొలగింపు, డ్రైన్ల ఆధునీకరణ, కోనసీమలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ డెల్టా ఆధునీకరణ కోసం ఇప్పటికే 14 కోట్ల రూపాయలు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేశామని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర హైకోర్టులో 3 అదనపు న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని నేలపాడు హైకోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సిహెచ్ పురుషోత్తం కుమార్లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నియామకాలతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29 నుండి 32కు పెరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతుల నిర్మాణం పూర్తి చేసేందుకు 90 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని 13 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ వంతెనల నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పారు. వీటిలో 11 వంతెనలకు అప్రోచ్ రోడ్లు, మరో 3 చోట్ల వంతెనలతో పాటు రోడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. భూసేకరణ జాప్యం తదితర కారణాలతో నిలిచిపోయిన ఈ పనులను ప్రత్యేక చొరవతో పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల 8వ తేదీ నుండి సదరం స్లాట్ బుకింగ్, 13 నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై జోనల్ విధానంలోనే స్లాట్ల బుకింగ్ ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సేవా పోర్టల్ లేదా సచివాలయాల ద్వారా ఉచితంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని, సదరం సేవలన్నీ పూర్తిగా ఉచితమని మంత్రి తెలిపారు. దళారులను ఆశ్రయించి ఎలాంటి నగదు చెల్లించవద్దని దివ్యాంగులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు రైల్వే జంక్షన్ను 27 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించినట్లు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోందన్నారు. ఇందులో భాగంగా నిడదవోలు జంక్షన్ ఆధునిక రూపు కల్పించినట్లు చెప్పారు. స్థానిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా స్టేషన్ భవనాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విశాలమైన పార్కింగ్ సౌకర్యం, పొడిగించిన ప్లాట్ఫారంలు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, వేచి ఉండే గది, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. లూయీ పాశర్ అనే ఫ్రెంచ్ జీవ శాస్త్రవేత్త సున్నకాల నుండి రేబిస్ వ్యాధి వస్తుందని గుర్తించి ఆ వ్యాధిని అరికట్టడానికి 1886వ సంవత్సరం జూలై 6వ తేదీన టీకా కనుగొన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జూలై 6వ తేదీని జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జంతువులు, ప్రత్యేకించి పెంపుడు జంతువుల నుండి మానవులకు వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఉద్యోగుల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఫారాల ఆన్లైన్ సమర్పణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, చిరునామా మార్పు వంటి అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎస్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు.

చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజ్పురంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఈ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. హైకోర్టులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన 3 అదనపు న్యాయమూర్తులు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతుల నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని వెల్లడించిన మంత్రి పీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
1: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
0: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
1: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
0: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి, మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి, మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్ తో.

మీరందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సోమవారం ఫోన్ ఇన్ లైవ్ రానే వచ్చింది. మరి ఈనాటి అంశం ద్వారా మనం ఎన్నో తీయతీయని కబుర్లు చెప్పుకుందామే. మరి అంశం ఏంటంటున్నారా, మీరు ఇంట్లో ఎటువంటి చాక్లెట్లు తయారు చేస్తారు? ఇదండి, చాక్లెట్ ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. మరి మీరు ఇంట్లో ఎటువంటి చాక్లెట్లు తయారు చేస్తారు అన్న అంశంపై మీరు మన శ్రోతలతో మీ చాక్లెట్ తయారీ విషయాలు తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి విశాఖేతరులైనా, సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి ఇప్పుడు చెప్పిన రెండు నంబర్లు, అంటే 2727244 మరో నంబర్ 2727288 నంబర్కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరి మన తొలి శ్రోత ఏం చెప్తారో విందాం.

0: చేసి ఇప్పుడు చెప్పిన రెండు నంబర్లు అంటే 2 7 2 7 2 4 4 మరో నంబర్ 2 7 2 7 2 8 8 నంబర్కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరి మన తొలి శ్రోత ఏం చెప్తారో విందాం. హలో, మరి మన తొలి కాలర్ కాల్ అయితే కట్ అయింది. చాక్లెట్ గురించి చెప్పుకుంటున్నాం కదా. మరి హలో హలో హలో నమస్తే అండి. నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో మరి ఈనాటి మన మహిళావాణి కార్యక్రమం అంశం ఏంటంటే, మీరు ఇంట్లో ఎటువంటి చాక్లెట్లు తయారు చేస్తారు? మరి మన శ్రోతను పలకరిద్దాం. హలో
1: హలో అండి.
0: హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు రాధిక అండి. శ్రీజ మేడం, బాగున్నారండి?
0: బాగున్నాను రాధిక గారు, చెప్పండి, విన్నారా ఈనాటి అంశం?
1: నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి.
0: రాధిక గారు చెప్పండి.
1: ఇప్పుడు నేనైతే క్యాడ్బరీ తయారు చేస్తానండి.
0: మీరు చాక్లెట్లు తయారు చేస్తూ ఉంటారా?
1: అవునండి.
0: మరి ఎటువంటివి చేస్తూ ఉంటారు ఇంట్లో?
1: క్యాడ్బరీ అండి ఎక్కువ.
0: మనం కంపెనీ కాకుండా అండి, మీరు ఇంట్లో స్వతహాగా ఎటువంటివి చేస్తూ ఉంటారు? చాలామంది ఇంట్లో చాక్లెట్లు పిల్లలకి ఇష్టమని చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు కూడా కలుపుతూ ఉంటారు కదా, అవండి. ఓకేనండి రాధిక గారు, కాల్ కట్ అయినట్టుంది. మరో శ్రోతను పలకరిద్దాం. హలో హలో
2: హలో నమస్తే అమ్మా.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? శుభ మధ్యాహ్నం అండి. మరి మీరు ఎదురు చూసిన సోమవారం వచ్చేసిందిగా. మీ పేరండి? మరి తీయతీన చాక్లెట్ కబుర్లు మనం చెప్పుకుందాం. మీ పేరు చెప్పలేదమ్మా. బాగున్నారా ఇందిర గారు? నేను చాలా బాగున్నాను. మీ అందరితో మాట్లాడుతుంటే చాక్లెట్లు తిన్నంత తీయగా ఉంటుంది. చెప్పండి అమ్మా, మీరు చేశారా చాక్లెట్స్?
2: లేదండి, కేకులు చేసుకోవడమే కానీ చాక్లెట్లు ఎప్పుడు చేయలేదు. మా పిల్లలకి తెలుసు, వాళ్ళు చేసుకోవాలి, కానీ నాకు అసలు రాదు. నేనేమో తేనె కేకులు, మామూలుగా గ్రీనట్లు వేసి కేకులు ఇలాంటివే చేసినాను. కానీ
0: మనకి చాక్లెట్ అంటే ఇప్పుడు ఈ చాక్లెట్లు అని పేరు పెట్టారు, కానీ మనం కొబ్బరి ఉండలు ఇవి అవి చేస్తూ ఉంటారు.
2: ఉసిరికాయ లాంటి స్వీట్లు, స్వీట్ చాక్లెట్ లాంటివి, అలాంటి రంగు రంగులవి ఇవి ఉండేవి. కానీ ఇంకోటి కొబ్బరి చాక్లెట్లు ఉండేవి, చిన్న ముచ్చి దాటి చుట్టి చాలా బాగుండేవి, కోకోనట్. కానీ అప్పట్లో ఇన్ని రకాల చాక్లెట్లు లేవు.
0: అదే మరి, ఇన్ని ఇప్పుడు రకాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, కాకపోతే వాటిలో కూడా మనం నమ్మలేము ఏది సేఫ్ గా ఉంటుంది. ఫుడ్ కలర్స్ కావచ్చు, కెమికల్స్ చాలా మంది ఇంట్లో చేస్తున్నారు ఇప్పుడు.
2: అవునమ్మా, తెలుసు. అయితే వాటికి పాళ్ళవి ఉంటాయి మన దగ్గర, కానీ ఎప్పుడు చేయలేదు. మా పిల్లలు చేస్తుంటారు.
0: పిల్లలు చేస్తుంటారా, బాగుంటుందా? మీరు తింటూ ఉంటారా పిల్లలు చేస్తున్నవి?
2: అంటే ఇక్కడ లేదు లేండి, చిన్నప్పుడు చేసినప్పుడు తినేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇస్తా ఉన్నారు కదా, అక్కడ చేస్తుంటారు, చెప్తుంటారు అమ్మా ఇదిగో ఇలా చేసాము ఇలా వచ్చాయని.
0: తప్పకుండా, మీరు చేయకపోయినా చేసిన వాళ్ళ గురించి చెప్పి చాక్లెట్ల గురించి చెప్పారు, చాలా సంతోషం.
2: కావాలి కదమ్మా, ఇప్పుడు తయారు చేసిన వాటిలో మన ఏమైనా కెమికల్స్ గట్రా వెయ్యం కాబట్టి తిన్నా బాగలేదు. పైన ఉన్నది ఏవి ఎలాంటి కూడా తెలియదు. ఏమో చాక్లెట్లు కలర్లు ఉంటాయా, నేను అవి చాక్లెట్లు కావు అలాంటి తిన్నా అంటే మన ఒంటికి వస్తుంది. 500 పెట్టుకున్నా అంటే 5000 దాటిపోయి.
0: అలాగే అమ్మా, ధన్యవాదాలు అమ్మా. మరో శ్రోత కూడా మన అవకాశం ఇద్దాం. నమస్తే. మరి మనకి మన శ్రోత చెప్పినట్టు మనం ఇప్పుడు బయట కొనుక్కునే చాక్లెట్లు అన్నీ సేఫ్ అని కూడా చెప్పలేము కదా. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే మన సాంప్రదాయ వంటకాలు తీ పదార్థాలు మర్చిపోతున్నారు. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో
3: హలో
0: హలో నమస్తే అండి, ఇది మహిళావాణి. పురుషులు మాత్రం, స్త్రీలు మాత్రమే కాల్ చేయాలి, పురుషులు కాల్ చేయకూడదు. శ్రోతలు గమనించగలరు. మరి మన

0: చాక్లెట్ గురించి చెప్పుకుంటున్నాం కదా, చాక్లెట్ గురించి చెప్పుకుంటే అండి, తీయగా ఏదైనా అప్పటికప్పుడు కావాలనుకుంటే చాలామంది మార్కెట్లో నుంచి తెచ్చి తింటూ ఉంటారు. ఎవరికైనా గబుక్కున ఒక స్వీట్ ఇవ్వాలన్నా చాక్లెట్ని ఎంచుకుంటున్నారు. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో హలో, శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: సుమలత అండి, కాకలో నుంచి.
0: సుమలత గారు, విన్నారా ఆయన నాటి అంశం?
1: చాక్లెట్లు అన్నారు కానీ నోరు ఊరుతుంది, కానీ అంతలా తయారు చేయలేదు.
0: ఎంతలా తయారు చేస్తారో అంతవరకు చెప్పుకుందాం.
1: అంటే బెల్లం పాకం బాగా ముదరు పెట్టేసి దాంట్లోనేమో కొబ్బరి పొర వేసుకొని దాన్నేమో ఇంట్లో ఆయిల్ వేసి దాన్ని చాక్లెట్ లా కవర్లో చుట్టించుకొని తినేవాళ్ళం అనమాట అప్పుడు తిన్నప్పుడు.
0: మరి అంతే, మరి అది మన ఇండియన్ చాక్లెట్ అంతే కదా, ఎక్కడో మనకి వచ్చిన విధంగా మనం నచ్చినట్టు చేసుకోవచ్చు కదా.
1: అవును మేడం,
0: ఎన్నో రకాల తీపి పదార్థాలు
1: కదా. బాగున్నట్టు కూడా మేము ఏం చేసేవాళ్ళంటే పందార్ని కొద్ది పాకం పెట్టేసి దీన్ని ఎలా పెట్టి అప్పటికప్పుడు అనమాట.
0: మీ స్టైల్లో మీ చాక్లెట్ ఇన్స్టెంట్ చాక్లెట్ చేసుకునేవారనమాట.
1: అంతే మేడం.
0: ఓకే, ధన్యవాదాలు సుమలత గారు. మరి ఇటువంటి పనులు అయితే చాలామంది చేస్తుంటారు చిన్నప్పుడు. ఈ పొడి ఆ పొడి అన్నీ కలుపుకోవడం, పంచదార లేకపోతే బెల్లం పాకం ఇవన్నీ చేసుకొని తిన్నవి ఆ రోజులే వేరుగా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ చాక్లెట్ అనేసరికి బయట మార్కెట్లో దొరికినవే కాకుండా ఇప్పుడు ఎంతోమంది పేరెంట్స్ పిల్లలపై శ్రద్ధ పెట్టి ఇంట్లోనే తయారు చేస్తున్నారు. హలో.
2: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: మేడం నా పేరు నాగమణి, నేను కాకినాడ నుండి కాల్ చేస్తున్నాను.
0: నాగమణి గారు, విన్నారా?
2: మేడం విన్నాను, కాకపోతే నాకు చాక్లెట్స్ తినడం అంటే ఇష్టం ఉండదు, నాకు చేయడం అంటే రాదు.
0: మరి ఎవరైనా చేసిన వాళ్ళు ఉండే ఉంటారుగా
2: మేడం. మీతో మాట్లాడటానికే నేను ఫోన్
0: చేశాను. అయ్యో చాలా పోలేండి, మీకు చాక్లెట్లు ఎంతో నిజాయితీగా ఒప్పుకున్నారు మీకు చాక్లెట్లు చేయడం.
2: మ్యాటర్ ఏంటంటే అసలు నిజంగా నాకు స్వీట్ అంటే ఇష్టం ఉండదు మేడం.
0: అది సంగతి.
2: మీరు కారం ఎంతైనా పెట్టేయండి, తినేస్తాను.
0: అవునా? అయితే మనం ఇంకోసారి కారంతో చేసే పదార్థాల గురించి చెప్పుకున్నప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం నాగమణి గారు. ఓకే రండి, నమస్తే. మరి మన శ్రోత ఇప్పటికి చాక్లెట్లు నచ్చదట, కానీ కొందరికి చాలా ఇష్టపడతారు వాళ్ళు నుంచి చాక్లెట్స్ తినకుండా దాయడం కూడా చాలా కష్టం అన్నమాట. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. మరి చాక్లెట్ల గురించి చెప్పుకుంటున్నాం కదా. హలో.
3: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: సత్య అనకాపల్లి అండి.
0: సత్య గారు, విన్నారా ఈనాటి అంశం?
3: చాక్లెట్స్ అంటే ఇన్నాళ్ళు జీళ్ళు పాకం పట్టి గట్టిగా ఉండేవి, అవి మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పంచదారతో బెల్లంతో గట్టి పాకం బట్టి ఇవి ఉంటుంది కదా అండి, ఆ మామిడి ముక్కలు కూడా పాకం బట్టి నెల ఉంచుకోవచ్చు. ఉసిరి మళ్ళీ క్యాజువల్ గా అందరు చిన్నప్పుడు తినేది చింతపండు బెల్లం లైట్ క్యాండీలు, ఇవి క్యాజువల్ గా అందరు తినేవేలేండి.
0: అవును,
3: మనం ఈ ఉసిరి ముక్కలు కూడా నార్మల్ గా ముక్కలుగా కాకుండా అవి గ్రైండ్ చేసేసి గట్టి పాకంలో వేసినా పిల్లలకు తెలియదు. ఫ్లేవర్ బట్టి మిరియాల పొడి, శొంఠి పొడి, ఇలా లవ దాల్చిన చెక్క పొడి, ఇలా యాలకులు ఫ్లేవర్స్ కూడా మారుతుంది. ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు.
0: చాలా బాగుందండి, ఇండియన్ క్యాండీస్, ఇండియన్ చాక్లెట్స్ అన్నమాట.
3: బెస్ట్ చాక్లెట్,
0: కరెక్టేనండి. మన సాంప్రదాయంలో
3: మనం చేయొచ్చు కోకో పౌడర్, డ్రై ఫ్రూట్స్ అన్ని పెట్టి, బట్ ఈ ట్రెండ్ వేరు, ఈ టేస్ట్ వేరు.
0: అంతేనండి, ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది,
3: కంప్లైంట్స్ ఏమి ఉండవు.
0: అవునవును,
3: ప్రిజర్వేటివ్ కూడా, ప్రిజర్వేటివ్స్ లేకుండానే స్టాక్ ఉంటాయి ఇవి.
0: కరెక్ట్ గా చెప్పారు,
3: వితౌట్ కెమికల్స్,
0: వితౌట్ ఎనీ కెమికల్స్ మనకి చక్కగా హెల్త్ కూడా బాగుంటుంది చాక్లెట్.
3: అవి మనకు సమ్మర్ లో అది చాలా బాగుంటది, ఆమ్లా క్యాండీస్ అవి.
0: అవునండి,
3: మ్యాంగో క్యాండీస్.
0: మరి మీరు చేస్తూ ఉంటారా పిల్లల గురించి ఇటువంటివి?
3: నాకు అన్ని చేయడం సరదా, ఎవరు తిన్నా తినకపోయినా నేను చేస్తాను, మీద ఎక్స్ప్రెషన్ వీచేస్తుంటా.
0: ఓకే ఓకే, మీరు చేసిన మీ ఎక్స్పెరిమెంట్ చాక్లెట్స్ అన్ని ఇస్తూ ఉంటారనమాట. ఓకేనండి సత్య గారు, ధన్యవాదాలు, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. మరి మన శ్రోత చెప్పిన

0: అన్నట్టు ఇంట్లోని ఇవన్నీ మనం సాంప్రదాయ వంటకాలు అనుకుంటున్నాం, తీపి పదార్థాలేగా. ఇప్పుడంటే చాక్లెట్స్ అని మనకు సమయం లేదని పిల్లలు కొనిచ్చేస్తున్నాం, కానీ ఒకప్పుడు చూడండి జీళ్ళు చేసుకునేవారు మన శ్రోత చెప్పినట్టు. అలాగే ఇప్పుడు స్కూల్లో కూడా మనకి బలానికి క్యాండీస్ ఇస్తున్నారు చూడండి, వేరుశనగ పప్పుతో చేసినవి, బెల్లం పాకం పట్టింది. ఇవన్నీ కూడా చాక్లెట్ల కోవకే వస్తాయండి, తీపే కదా. మరి మనం ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాం, ఈజీగా ఉంటుందండి మార్కెట్లో నుంచి కొనుక్కొని పిల్లలకి ఇచ్చేస్తున్నాం, కానీ దీనివల్ల ఆరోగ్యానికి ఎంత హాని చేస్తున్నా ఇవి ఆలోచించట్లేదు. హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు సుమలత అండి.
0: సుమలత గారు,
1: నేను సుజాత నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: సుమలత గారు, విన్నారా ఈనాటి అంశం? చెప్పండి. మరి మీరు
1: చేస్తుంది
0: తప్పకుండా. అలాగే మరి మీకు అవకాశం దొరికిందేమో చక్కగా మాట్లాడు. సుమలత గారికి వచ్చి రేడియో వాల్యూమ్ తగ్గించండి. మరి చెప్పండి మేడం, మీరు చాక్లెట్స్ చేస్తూ ఉంటారా?
1: అవునండి.
0: మరి ఎటువంటి చేస్తారు?
1: ముందు చాక్లెట్స్ అంటే మామూలుగా స్వీట్స్ చేసి పెట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళు, పాలకోవా అటువంటివి చేసి పెట్టేవారు. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా చాక్లెట్స్ ఇష్టపడతారు కాబట్టి బాదం చాక్లెట్స్, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ తయారు చేస్తూ ఉంటాను.
0: అంటే అందులో కోకో పౌడర్ మిక్స్ చేస్తారా?
1: అవునండి. డార్క్ చాక్లెట్ పౌడర్ ఉంటుంది కదండి మిల్క్ చాక్లెట్ ది, ఈ డార్క్ చాక్లెట్స్ కొంచెం మంచిది అని చెప్తూ ఉంటారు కదా, అందుకని ఈ డార్క్ చాక్లెట్స్ లేదంటే మిల్క్ చాక్లెట్ పౌడర్ కొంచెం తీసుకొని మన డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్, ఖర్జూరం, అంజీర్ ఉంటుంది కదా, ఇటువంటివన్నీ కొన్ని 20-20 గ్రామ్స్ లా తీసుకొని ఒక 200 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ ని కలిపి అందులో కాస్త యాలకు పొడి వేసుకొని తయారు చేస్తూ ఉంటుంది.
0: మన చేతులతో చేసామన్న తృప్తి కూడా మనకు ఉంటుంది పిల్లలకి
1: చేస్తే. అవును, పిల్లలకి కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
0: అవునండి, చాలా మంచి విషయం చెప్పారు సుమలత గారు, ధన్యవాదాలండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మహిళావాణికి. నమస్తే అండి. మరి మన శ్రోత చెప్పినట్టు ఇంట్లో చూసారా, ఇలాగ బయట నుంచి కోకో పౌడర్ కానీ మనం ఇవి తెచ్చుకున్నాం అనుకోండి, డార్క్ చాక్లెట్ పౌడర్ మనకు నచ్చినవి మనం అనుకుంటూ ఉంటాం, పిల్లలు బాదం తినట్లేదు, జీడిపప్పు తినట్లేదు, ఇవన్నీ బలం తినట్లేదు అని అనుకుంటాం కదా, వాళ్ళకి ఇటువంటివి వాళ్ళకి మెచ్చే విధంగా మనం చేసి పెట్టామనుకోండి అంత చక్కగా తింటారు. మనకు కూడా అన్న ఇంట్లో చేసాం, ఎటువంటి కల్తీ జరగలేదే అన్న ఒక సాటిస్ఫాక్షన్ అన్నది ఉంటుంది. ఎందుకంటే బయట చేసే వాటిలోని ఎటువంటి హానికర కెమికల్స్ వాడతారో తెలీదు, ఎవరు చేస్తారో, అక్కడ తయారు చేసే ప్రదేశాలు కూడా పరిశుభ్రంగా ఉంటుందో లేదో అన్నది కూడా మనకు తెలియదు. కాకపోతే ఒక నమ్మకంతో తింటూ ఉంటాం బాగుంటుంది అని. కాకపోతే మనం ఇంట్లో చేసుకుంటే, మన స్వహస్తాలతో చేసి పిల్లలకు పెడితే ఆ తృప్తి వేరుగా ఉంటుంది. అది చాక్లెట్స్తో పాటండి, మరి తీపి పదార్థాలు మనకు నచ్చినవి పిల్లలకు ఆరోగ్యానికి మంచిది అన్నవి కూడా మనం కలిపి తయారు చేయొచ్చు కదా. మరి ఈనాటి మనం అంశం అయితే, మీరు ఇంట్లో ఎటువంటి చాక్లెట్లు తయారు చేస్తారు? ఈ అంశంపై మరి ఎవరైనా శ్రోతలు తమ 2727244 లేదా మరో నెంబర్ 2727288 అనే నెంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి విశాఖేతరులైనా, సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి 2727244 2727288 అనే నెంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి మనకి చిన్నప్పుడు చాలామంది ఇప్పుడు మర్చిపోయి ఉంటారు, కొబ్బరి ముక్కల్ని సన్నగా తరిగి దాన్ని ఒక్కొక్కసారి పంచదార పాకం, బెల్లం పాకంలో వేసి అట్టి పెట్టి ఉంచేవారు. పిల్లలు సెలవులప్పుడు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఇస్తూ ఉండేవారు. ఎంత బాగుండేవో అవి తినడానికి కదా. ఇప్పుడు అటువంటి వంటకాలు, ఇటువంటి మన సాంప్రదాయపరంగా చేసుకునే తీపి పదార్థాలు కూడా తగ్గిపోతున్నాయి. దానికి తోడు పేరెంట్స్ బిజీ అంటున్నారు, ఓపిక ఉండట్లేదు, పిల్లలు తింటారు లేదు అని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అలవాటు చేస్తే పిల్లలు ఎందుకు తింటారండి? వాళ్ళకి నచ్చాలి కదా, నచ్చితే వాళ్ళు కూడా తప్పకుండా తింటారు. సో వాళ్ళకి ఫ్లేవర్ గురించి అంటే మనకు కొంచెం కోకో పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి కూడా మనం పెట్టాలి, పెడితేనే కదా వాళ్ళు తింటారు. మరి ఈనాటి మన అంశం అయితే, మీరు ఇంట్లో ఎటువంటి చాక్లెట్లు తయారు చేస్తారు? చాక్లెట్ అనగానే అందరికీ నోరు ఊరుతూ ఉంటుంది, కాకపోతే ఏదైనా మితంగానే తినాలి.

0: చేయండి కదా, అది చాక్లెట్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు. మరి ఈనాటి మహిళావాణి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం అంశం, మీరు ఇంట్లో ఎటువంటి చాక్లెట్లు తయారు చేస్తారు? మరి మహిళా శ్రోతలు ఎవరైనా ఈ అంశంపై మాట్లాడాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. విశాఖేతరులైనా, సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి, ఇప్పుడు చెప్పిన రెండు నంబర్లు ఉన్నాయి కదండి అదేనండి 2727244 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి చాక్లెట్లో చాక్లెట్ తిన్నామండి, ఒక్కొక్కసారి మనకి చూడండి చాలా నీరసంగా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది, ఏ పని చేయాలని కూడా అనిపించదు. అటువంటి సమయంలో ఒక్క చిన్న చాక్లెట్ తినడం వల్ల కూడా మనకి మన ఆలోచన విధానం మారుతుంది, కొంచెం బాగా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి మనకు తెలియదు, ఒంట్లో చక్కెర స్థాయిలు తగ్గిపోయినా కూడా మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. అటువంటప్పుడు ఇన్స్టెంట్గా మనకి చక్కెర కావాలి అనుకుంటే చాక్లెట్స్ తినచ్చు. అలాగే అతిగా చాక్లెట్లు తింటే ఊబకాయం, మధుమేహం, కొన్ని సమస్యలు అయితే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో మేడం. హలో మేడం.
0: హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నేను రేవులపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు ప్రభావతి.
0: ప్రభావతి గారు విన్నారా?
1: చాక్లెట్ గురించి చెప్తున్నారు కదండి,
0: చెప్పండి. మరి మీరు ఇంట్లో ఏమైనా చాక్లెట్స్ అవి తయారు చేస్తుంటారా?
1: అమ్మమ్మ గారు అయితే చిన్నప్పుడు నెయ్యి కాసి ఆ గోకుల్లో అది ఆ గ్రేవీలోను బెల్లం వేసండి పావు కేజీ అరక చేసి అది కలిపేసి 2-3 సార్లుగా పెట్టేవారండి మాకు.
0: నెయ్యిలోనా గోదావరిలోనా అండి? నెయ్యి మరిగించిగా వచ్చే గోదావరా?
1: అది చక్కగా గ్రేవీలాగా అవుతుందండి ముదురుపాకంలో. అది చక్కగా ఉండేలా చేసి 2-3 సార్లు పెట్టేవారండి వారానికి. అలాగే ఇప్పుడు మా పిల్లలకి కూడా అలాగే పెట్టేవారు అండి.
0: అది వేస్ట్ కూడా అవ్వదు.
1: చాలా బాగుంటుంది.
0: చాలా బాగుంటుందా? మరి ఇంకా అదే కాకుండా ఇంకేం చేస్తుంటారు?
1: అది తాటి బెల్లం కూడా అది ఏంటి చుంటి పొడి కానీ మిరియాల పొడి కానీ అందులో కలుపుకుని నెయ్యి వేసుకుని కలుపుకుని.
0: నిజమే, తాటి బెల్లం కూడా బాగుంటుంది.
1: ఉండేలా చేసి పెట్టేవారండి చిన్నపిల్లలకి. మాకు చిన్నప్పుడు అలాగే మా పిల్లలకి కూడా అంతే. చాలా బాగుంటుంది.
0: తాటి బెల్లం కూడా చూడడానికి మనకి చాక్లెట్ క్యాండీస్ వీటిలాగే ఉంటుంది, ఆ బ్లాక్స్ కూడా కదా.
1: చాలా బాగుంటుంది.
0: అవునండి, ప్రభాతి గారు
1: చాలా ఇష్టంగా తింటారండి.
0: అవునండి, ధన్యవాదాలండి. అలాగే పాల్గొంటూ ఉండండి మన మహిళావాణిలో. నమస్తే అండి. మరి మనకి శ్రోత చెప్పినట్టు తాటి బెల్లం చిన్న చిన్న బ్లాక్స్ లా వస్తాయండి మనకి, ఇప్పుడు ఎలా చాక్లెట్స్ బయట దొరుకుతున్నాయి. అది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. కొందరు ఇంట్లో తయారు చేసుకుంటారు, బయట తయారు చేసినా కూడా తింటూ ఉంటారు. అప్పుడప్పుడు బెల్లం కూడా తినడం ఆరోగ్యానికి మంచిది కదా. మరి చాక్లెట్ల గురించి చెప్పుకుంటేనండి, తీపి ఎంత మితంగా తింటే మంచిది. కొందరు ఉంటారు, చాలామంది అనుకుంటారు పడుకునే ముందు నోరు శుభ్రంగా పుక్కలించి పడుకోవాలంటారు. కానీ కొందరికి చూస్తూ ఉంటాను అదేంటో, వాళ్ళకి తీపి తినంది నిద్ర పట్టదు. అది ఏ రూపంలో అయినా కావచ్చు, బెల్లం రూపం, ఒక జిలాబీ, ఒక స్వీట్, లడ్డు ఏమీ లేదనుకుంటే ఇలా చాక్లెట్లు కూడా తింటూ ఉంటారు కదా. మరి చాక్లెట్ల వల్ల అనారోగ్యం మనం అనుకుంటూ ఉంటాం పిల్లలకి, ఎక్కువ చాక్లెట్లు తినడం వల్ల పళ్ళు పుచ్చిపోతున్నాయని కూడా అంటూ ఉంటారు. మరి అలా ఉండకూడదు అనుకుంటే తిన్న ప్రతిసారి వాళ్ళు నోరు పుక్కలించే విధంగా చూసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం ఎక్కువ చాక్లెట్లు తినకుండా కూడా చూసుకోవాలి కదా. మరి ఈనాటి అంశం అయితే, మీరు ఇంట్లో ఎటువంటి చాక్లెట్లు తయారు చేస్తారు? మరి మీరు ఎటువంటి చాక్లెట్లు తయారు చేస్తారన్న విషయం మన శ్రోతలతో పంచుకోవాలనుకుంటే 2727244 లేదా 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి మనం చాక్లెట్ గురించి ఒక మంచి పాట అయితే వినేద్దాం.

0: వద్దు షుగర్.
1: నాకు ఆమ్లెట్ కావాలి.
0: వద్దు గ్యాస్.
1: నాకు అరిసెలు కావాలి.
0: వద్దు అజీర్ణం.
1: నాకు ముద్దలు కావాలి.
2: అమ్మో సెన్సార్.

0: నాకు బజ్జీ కావాలి,
1: వద్దు జబ్బు,
0: నాకు బోండా కావాలి,
1: వద్దు వాతం,
0: నాకు కగిలి కావాలి.

0: మరి ఈనాటి మహిళావాణి ఫోన్ ఇన్లైక్ కార్యక్రమంలో మీరు ఇంట్లో ఎటువంటి చాక్లెట్లు తయారు చేసుకుంటున్నారు అన్న అంశంపై మన శ్రోతలు కాల్ చేయాల్సిన నంబర్లు 2727244, మరో నంబర్ 2727288. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో.
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: మేడం చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు రోజారాణి అండి, కోరమన్నపాలెం.
0: రోజారాణి గారు, విన్నారా ఈనాటి అంశం?
1: అదే మాకు తెలిసిన ఆయన కాల్ చేసి చెప్పారు ఇప్పుడే.
0: చెప్పండి, మరి మీరు ఇంట్లో ఎటువంటి చాక్లెట్స్ తయారు చేస్తారు?
1: హ్యాండ్మేడ్ చాక్లెట్స్ అని చేస్తుంటానండి. డ్రై నట్స్ ఉంటాయి కదండి, డ్రై నట్స్ తో చాక్లెట్స్ చేస్తుంటాను.
0: ఎలా తయారు చేస్తారు వాటికి?
1: కాంపౌండ్స్ ఉంటాయి కదండి, మోర్టే అవి కాంపౌండ్స్ ఉంటాయి, డిఫరెంట్ కాంపౌండ్స్ ఉంటాయి.
0: మీరు మౌల్డ్స్ యూస్ చేస్తారా?
1: అవునండి, మౌల్డ్స్ మౌల్డ్స్ తోటి చేస్తాను.
0: ఓకేనండి. మరి పిల్లలకి మీరు చేసే ఏ చాక్లెట్స్ అంటే ఎక్కువ ఇష్టం?
1: నేను చేసేదంటే మా వాళ్ళకి స్ట్రాబెరీ చాక్లెట్ ఒకటి ఇష్టం అండి, డ్రైనట్ చాక్లెట్ ఒకటి ఇష్టం. వాళ్ళు బాయ్స్ పడతారు.
0: అవునా?
1: రాక్ చాక్లెట్ కూడా వాళ్ళకి ఇష్టం అండి, రాక్ చాక్లెట్.
0: అవునా? అమ్మో, చాలా రకాల చాక్లెట్స్ అయితే మీరు ఇంట్లో చేస్తున్నారు. ఓకేనండి రోజారాణి గారు, ధన్యవాదాలు. ఇలాగే మళ్ళీ మనకి కాల్ చేస్తూ ఉండండి. నమస్తే. మరి మన శ్రోతలు ఎంతో చక్కగా చాక్లెట్లు చేసేవారు, తినేవారు, ఇష్టపడేవారు, ఇష్టపడని వారు ఎంతోమంది శ్రోతలు అయితే కాల్ చేసి తమ అభిప్రాయాలు మనతో పంచుకున్నారు కదా. మరి చాక్లెట్లు తిన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎక్కువ చాక్లెట్ని ఇష్టపడకుండా ఉండాలి. మనకి చాలా మనసు లాగుతూ ఉంటుంది చాక్లెట్లు తినాలని, కానీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఇంట్లో తయారు చేసిన చాక్లెట్స్ తినొచ్చు, అలాగే ఏదైనా మితంగా తినాలి. మరి బెల్లంతో చేసినవైతే మరీ మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. మరి బెల్లం, వేరుశనగ పప్పు, ఇలాగే నువ్వుల పప్పు, వీటితో కూడా చక్కగా పిల్లలకి మంచి మంచి చాక్లెట్లు చేసి ఆరోగ్యకరమైన చాక్లెట్లు అయితే పెట్టొచ్చండి. మరి మన మహిళావాణి కార్యక్రమానికి కాల్ చేసిన శ్రోతలకి, అలాగే విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతాలు అందజేసిన వాతావరణ వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తీరు నమ్మదైన గరిష్ట ఉష్ణోగ్రత 29.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.1 డిగ్రీ సెల్సియస్. వర్షపాతం చెదురుమదురుగా నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో గరిష్టంగా 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాక కనిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. చెదురుమదురుగా వర్షపాతం నమోదైంది. ఇక రాగల 24 గంటలు విశాఖపట్నం దాటి పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతం ఉంటుంది. 1-2 ప్రాంతాల వర్షపు జల్లులు లేదా చినుకులు పడే అవకాశం ప్రముఖంగా కనిపిస్తుంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంత వాసులకు వాతావరణ సూచన విన్నారు. ఇక సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన. ఉత్తర ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకుని పశ్చిమ బెంగాల్పై ఏర్పడిన అల్పపీడనం వాయు దిశగా కదులుతూ ఈ ఉదయం 8:30 సమయానికి దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. దీని ప్రభావం వల్ల ఆంధ్ర తీర ప్రాంతంలో ఈరోజు ఉత్తరాంధ్ర తీరం, యానం పరిసర ప్రాంతాలు, అలాగే దక్షిణాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ వేగంతో బలమైన ఎదురుగాలు వేసి సముద్రంలో ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతంలో సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రేతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో రాబో 5 రోజులకు వాతావరణ హెచ్చరిక. ఈ రోజు నుంచి అంటే 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వాయువ్య బంగాళాఖాతంలోనూ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, అదేవిధంగా ఒడిశా తీరం నుంచి తీరం వెంబడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోనూ, దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాల్లోనూ 40-50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయి. ఈ గాలుల వేగం కొన్ని సందర్భాల్లో 60 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు రాబో 5 రోజుల పాటు సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జానపద రంజని, పొత్తడి బొమ్మ పూర్ణమ్మ బుర్రకథ వింటారు. కథకులు శ్రీ ఎం ప్రేమానందం బృందం. వంతలు శ్రీ జి తిమ్మరాజు, శ్రీ ఎం సీతారామస్వామి. వినండి పొత్తడి బొమ్మ పూర్ణమ్మ బుర్రకథ.

0: ఓయి బాబోయ్, గురజాడా బెజవాడా మామిడాడా నరజాడా అంటాడు కానీ ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు
1: అయ్యా. రవి అరుగనిది కవి.

0: వీర మాటలను వీర బనితలను గన్న భూమి రన్న
1: బహువా
0: వీర యోధులు.

0: నన్నయ్య తిక్కన జోషువా శ్రీ శ్రీ కవులగన్న దేశం అయ్యా నరజాతికి నాగరికత నేర్పిన ఘన భారతదేశం
1: ఓరి సోదరా, వీరమాతలు విత్తరాకులు త్యాగమూర్తులు అంటారు గాని అసలు కదే ఉంటరా
0: అయ్యా? ఆదిలో రొట్టెలు కొట్టుకు తిరిగే మానవాళికి బట్టలు కట్ట నేర్పిన దిట్టలు కవి సామ్రాట్లు. కవులకు చావు లేదు
1: లేదు
0: ఎందుకంటే
1: ఆహా

0: మానవ మనుగడకు మార్గం చూపిన మహనీయులు మన కౌలు.
1: కౌలు
0: ఎందుకనగా ఆటవిక దశలో కొండ గుహల్లో నివసిస్తూ జంతువులను వేటాడి పచ్చి మాంసం తినే ఈ మానవుడు
1: ఈనాడంతస్తుల మేడల్లో ఏసీ రూముల్లో చికెన్ పలావ్ తింటున్నాడా?
0: అంతేకాదురా, విమానం అనే సాధనంతో గగనంలో విహరిస్తున్నాడు ఈ మానవుడు. కానీ
1: అంతరిక్షంలో జరిగేటువంటి
0: నాశనాన్ని
1: అరికట్టలేకపోతున్నాడు.
0: నగరంలో జరిగే నాశనాన్ని అరికట్టలేకపోతూ ఉన్నాడు.
1: అవును,
0: కనుక ఈ అభివృద్ధి

0: విపరీత.
1: ఓయ్ బాబోయ్, నేను గొప్ప కవిత్వం రాశానురా.
0: ఏమిటది?
1: ఓహో మరదల.
0: ఆహా,
1: మీ ఊరంతా వరదల.
0: ఓహో,
1: మీ ఇల్లంతా బురదల. నా ఒళ్ళంతా దురదల.
0: ఒరే ఒరే, ఇలాంటి పౌడి కవిత్వాలు కాదు, ప్రయోజనాత్మకమైనటువంటి కవిత్వం కావాలి. సంఘ దురాచారాలను చీల్చి చెండాడే కవిత్వం కావాలి. అట్టి ప్రజాకవి గురజాడ వారి కలవ నుండి జాలువారిన ఆణిముత్యం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ.
1: పూర్ణమ్మ ఆటల

0: టీవీ సీరియల్ చూడడానికే తీరికలేదు, కథ వినటానికి ఖాళీ ఎక్కడుందిరా?
1: అయినా మంచిని వినాలి, మంచిని కనాలి, మంచిగా మనం అంతా మనాలి, మంచి ఉద్దేశాలు పేర్చుకోవాలి, చెడు ఉద్దేశాలు మార్చుకోవాలి, అప్పులేమన్నా ఉంటే తీర్చుకోవాలి. అయ్యా, మన భారతదేశ భాషల్లో వెన్న కన్నా సున్నితమైనది, చున్న కన్నా కమ్మనైనది, తేనెకన్నా తీయనైనది మన తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మహానుభావులు.
0: అవును,
1: అలాగే తెలుగు కవులలో మన గురుజారు అప్పారావు గారికి ఒక ప్రత్యేకత ఉన్నదిరా.
0: ఏమిటా ప్రత్యేకత?
1: ఆయన గొప్పతనం ఏమిటంటే, మనిషి ఎలా బ్రతకాలో, మనిషి ఎలా జీవించాలో
0: ఓహో
1: చేసినటువంటి మహనీయుడు అతడు.
0: అవును,
1: ఈ విధంగా దేశం

0: అన్నారు కుడతాడవారు.
1: ఓయ్ బాబోయ్, మా ఊళ్ళో అరదాడు అప్పారావు గారు ఏమన్నారో తెలుసా?
0: ఏమన్నారు?
1: పిల్లమును ప్రేమించుమన్నా తల్లిని పట్టుకు తన్నుమన్నా.
0: అది తప్పురా. ఇంకా గురుజారు వారు ఏమన్నారు అంటే,
1: ఏమన్నారు నాయన?
0: సొంత లాభము కొంత మానుకు పొరుగు వారికి సాయపడవు,
2: పొరుగు వారికి సాయపడవు.

0: మనుషులు ప్రవేశమంటే మనుషులు.
1: ఒరే మా ఊళ్ళో ఒక పెద్ద ఆయన ఏమన్నాడో తెలుసా?
0: ఏమన్నారు?
1: సొంత ఆస్తిని దాచుకో,
0: ఓహో
1: పొరుగు ఆస్తిని దోచుకో అన్నాడు.
0: చచ్చా. ఇంకా స్నేహం కోసం ఇలా అన్నారు గురజాడ వారు.
1: ఏమన్నారు?

0: ఆయా ఋతువుల పండే ఫలములు అమ్మకు అర్పించి బంగారు దుర్గను భక్తితో కులిచెను బాలిక
1: పూర్ణమ్మారింత
0: పుట్టిన పూర్ణమ్మ పువ్వు పుట్టగనే పరిమళిస్తుందన్నట్టుగా పూర్ణమ్మ చిన్ననాటి నుండి దుర్గమ్మను ఎనలేని భక్తితో పూజిస్తూ అందాల బాల అన్నుల మిన్నయ్యి ఏ విధంగా పెరుగుతుందయ్యా? బంగారం రేటు పెరిగిపోయినట్టు పెరిగిపోవడం లేదురా అయ్యా. దినం ఒక తీరుగా బాలిక

0: చందమామల గుణగణాలకు రత్నాల రాశిల, నలుగురి కన్నుల్లో కనుపాపల, నెట్టింట దీపముల, సౌందర్య సౌకుమార్య లావణ్యాతిశయముతో విరాజిల్లుతున్న మన పూర్ణమ్మను చిన్న ప్రాయంలోని కన్న తల్లిదండ్రులు ఏం చేశారయ్యా?
1: విమానం ఎక్కించి విదేశాలు పంపారా?
0: కాదయ్యా, కాకి ముక్కు నాకు దొన్న పండునే కట్టబెట్టినట్టు ముదుసలి కోతికి

0: అయ్యో పూర్ణమ్మను తన కన్న తండ్రియే మంచి చెడు మరచి
1: తమ్మా
0: అయ్యో కాసుల కోసం

చిన్నారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మను కన్న తండ్రే కాసుల కాసపడి వయసు మళ్ళిన ముసలివానికి కట్టబెట్టాడు. ఆ తల్లిదండ్రులు కట్టించిన గుదితాడు విప్పడానికి గాని ఆనాటి కట్టుబాట్లు తప్పడానికి గాని వీల్లేదు. పూర్ణమ్మ గూడుగూడును విలపిస్తూ గుండె రాయి చేసుకుని ఓర్చుకుంది. ఇంతలో అదిగో సంత ఋతువే వచ్చి

ముసలి మగని తలంచుకుని చిన్నారి పూర్ణమ్మ విలపిస్తుండగా ఊరు చుట్టుపై రోకటి పోటులా అయ్యా ఆటల పాటలతో

0: ఇలా కొంతకాలం గడిచిపోయింది. పూర్ణమ్మ భర్త పూర్ణమ్మను తీసుకువెళ్ళడానికి వచ్చాడు. ఇక మన పూర్ణమ్మ అత్తవారింటికి వెళ్ళిపోతుందని ఏ విధంగా బాధపడుతున్నారట ఇరుగు పొరుగు వారు.
1: సారి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారా?
0: కాదయ్యా, ఒక చిరి వదిన

ఎన్ని హేళనలు, ఎన్నెన్ని వేదనలు, ఎన్ని అర్థాలు. ఆ అర్థాలన్నీ అమ్మలగన్నా అమ్మ ఆ దుర్గమ్మకే తెలుసు. అంత పూర్ణమ్మ ఇరుగు పొరుగు వారితో ఏముంటుందయ్యా అయ్యా నలుగు.

0: ఇలా ఒంటరిగా దుర్గమ్మ గుడికి వెళ్ళింది పూర్ణమ్మ. గోవుల మందలు గృహాలకు చేరాయి, పక్షులు గూళ్లకు చేరాయి, మింటిలో చుక్కలు మెరవసాగాయి, చీకటి కొండలు కోనలను అడుముకోసాగాయి. కానీ పూర్ణమ్మ మాత్రం ఇంటికి రాలేదు.
1: అయ్యో,
0: ఉత్తడి బొమ్మ పూర్ణమ్మ ఏమయ్యింది?
2: అయ్యో
0: ఏమయ్యింది?
1: ఏమయ్యో
0: అదిగో.

0: మిసమిసలు మేలి మీకు ఇచ్చిన ముద్దుల పూర్ణమ్మ.
1: అయ్యో
0: అయ్యో భౌతిక దేహము వీడి దుర్గలో కలిసిపోయానమ్మ. ఈ విధంగా అదిగో నిండు పున్నమి చంద్రుని పోలిన అందాల పూర్ణమ్మా.

0: బతుకును కమ్మి వేసినారా. ఈ విధంగా నాటి కన్యా శుల్కం అనే సంఘ దురాచారం పూర్ణమ్మను పొట్టన పెట్టుకోగా నిండు నూరేళ్ల వివాహ బంధం మూనాళ్ల ముచ్చటే అయ్యింది. మన భారతదేశంలో పవిత్రమైనది వివాహ బంధం. అసలు వివాహం అంటే ఏమిటి?
1: పెళ్ళంటే మ్యారేజ్,
0: మ్యారేజ్ అంటే,
1: మ్యారేజ్ అంటే వివాహం,
0: వివాహం అంటే
1: పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు హ్యాపీ,
0: ఓహో
1: కట్నం ఇచ్చే మాంగారికి భీపి.
0: ఒరే ఒరే, ఈనాడు ఉన్నాయి. అలాగే పవిత్రమైనటువంటి వివాహ బంధం మన సంస్కృతిలో ఏమిటి అంటే, భర్త మరణిస్తే భార్య వితంతువుగానే జీవితాంతం ఉండాలట. అది ఒకనాటి సాంప్రదాయం. భార్య మరణిస్తే భర్త 60 ఏళ్ల వృద్ధుడైన 16 ఏళ్ల పొడుచుని పెళ్లడానికి సిద్ధపడడం, ఇది న్యాయమా? ఇది ధర్మమా? అందుకే ఈ దురాచారాన్ని నిర్మూలించడానికి మన గురజాడవారి లాంటి ఎందరో మహనీయులు నడుం కట్టారు. అందుచేతనే వితంతువుల స్థితిని గాంచి

మీరింతవరకు జానపద రంజంలో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ బుర్రకథ విన్నారు. కథకులు సి శ్రీ ఎం ప్రేమానందం బృందం, వంతలు శ్రీ జి తిమ్మిరాజు, శ్రీ ఎం సీతారామస్వామి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 3:38. మీడియం వేవ్ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. 102 MHz ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు కొనసాగుతాయి. 323.6 మీటర్ అనగా 9:27 KHz మీడియం వేవ్పై సాయంత్రం ప్రసారం 5 గంటలు ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 23.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ ద్వారా సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:01 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు.

హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? మరి ఈరోజు యువవాణి కార్యక్రమంలో మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నామంటే, జేబులో డబ్బులు లేకపోయినా నచ్చిన ఫోన్లు, బట్టలు, ట్రావెల్ ట్రిప్స్, బుకింగ్స్ వీటన్నింటినీ కొనేందుకు అవకాశం కల్పించే మ్యాజిక్ కార్డ్, క్రెడిట్ కార్డ్. కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వగానే చాలామందికి క్రెడిట్ కార్డ్స్ వచ్చేస్తుంటాయి. అయితే చేతిలో క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్లుగా వాటిని వాడేస్తే ఆ తర్వాత వచ్చే బిల్లు చూసి మనకు హార్ట్ అటాక్ వస్తుంది. అందుకే క్రెడిట్ కార్డ్ని స్మార్ట్గా వాడుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఈరోజు ప్రోగ్రాంలో మనం క్రెడిట్ కార్డ్ వాడుకోవడంలో టిప్స్ గురించి మాట్లాడుకుందాం. జల్సాలో దేవిశ్రీ ప్రసాద్ గానం చేసిన ఈ పాటతో మన యువవాణి ప్రోగ్రాంని కంటిన్యూ చేద్దాం.

వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు యువవాణి. యువవాణి కార్యక్రమంలో ఈరోజు క్రెడిట్ కార్డు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సాధారణంగా చాలామంది కార్డు బిల్లు రాగానే కింద మినిమం డ్యూ అనే ఒక అమౌంట్ చూపిస్తుంది, అది చాలా కొద్ది మొత్తంలో ఉంటుంది. చాలామంది ఇది కొద్దిగానే కదా అని ఆ అమౌంట్ను పే చేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం అస్సలు ఆ తప్పు చేయకండి, ఎందుకంటే మిగిలిన మొత్తంపై బ్యాంకులు 35 నుంచి 40% వరకు వడ్డీని వసూలు చేస్తాయి. అది చాలా ఎక్కువగా మనం పే చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా కూడా మనం పే చేసేటప్పుడు టోటల్ డ్యూ అమౌంట్ మాత్రమే కట్టడం మనకి చాలా మంచిది. యువవాణి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం కొనసాగిద్దాం. నేనింతే చిత్రం నుంచి చక్రి కౌసల్య పాడిన ఈ పాటతో.

0: యువవాణి కార్యక్రమంలో ఈరోజు మనం క్రెడిట్ కార్డ్ స్మార్ట్గా ఎలా వాడాలి అని తెలుసుకుంటూ ఉన్నాం కదా. సాధారణంగా మనకి ఏదైతే క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇస్తారో ఆ లిమిట్లో మనం 30% మాత్రమే వాడాలి, అంతకు మించి వాడకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కార్డ్ లిమిట్ 100,000 రూపాయలు అయినట్లయితే ఆ 100,000 రూపాయలు పూర్తిగా వాడేయకుండా మొత్తం లిమిట్లో 30% మాత్రమే, అంటే 30,000 మాత్రమే వాడడానికి ప్రయత్నించాలి. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అని అంటారు, అది పెరుగుతుంది. ఇలా లిమిట్ లోపల మనం వాడితే మన సిబిల్ స్కోర్ అనేది గణనీయంగా పెరుగుతుంది. అందువల్ల భవిష్యత్తులో మనం ఏదైనా హోమ్ లోన్ లేదా కార్ లోన్ తీసుకున్నప్పుడు ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి కార్యక్రమంలో నెక్స్ట్ మిమ్మల్ని అలరించేందుకు శంకర్ మహాదేవన్ పాడిన పాట సిద్ధంగా ఉంది, ఆట చిత్రం నుంచి. అంతకన్నా ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

యువవాణి కార్యక్రమంలో ఈరోజు మనం క్రెడిట్ కార్డ్ స్మార్ట్గా ఎలా వాడాలి అని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎంలో మాత్రం ఎప్పుడు డబ్బులు తీయకండి. ఎందుకంటే దీనిపై మనం తీసిన డబ్బులు మొదటి రోజు నుంచి చాలా ఎక్కువ వడ్డీ మరియు క్యాష్ అడ్వాన్స్ ఫీ వసూలు చేస్తారు బ్యాంకు వాళ్ళు. అది చాలా ఖరీదైన వ్యవహారం కనుక సాధ్యమైనంత వరకు దానికి మనం చాలా దూరంగా ఉండాలి. అంతేకాకుండా రివార్డ్ పాయింట్స్ కూడా మనం చక్కగా వాడుకోవాలి. క్రెడిట్ కార్డ్స్ వాడినప్పుడు మనకు రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటాయి. చాలామంది వీటిని పట్టించుకోకపోవడం వల్ల ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా మూవీ టికెట్స్, ఫ్లైట్ బుకింగ్స్ లేదా ఏదైనా షాపింగ్ వోచర్స్ కోసం ఈ పాయింట్స్ను స్మార్ట్గా వాడుకుంటే డబ్బులు చాలా వరకు ఆదా అవుతూ ఉంటాయి. మరి మన యువవాణి ప్రోగ్రామ్ని ఇంకొక చక్కని గీతంతో కంటిన్యూ చేద్దాం. అపరిచితుడు చిత్రం నుంచి ఈ పాటని జీవి ప్రకాష్ కుమార్ గారు పాడారు.

శ్రోతలకు ఒక గమనిక. ఈనాటి కార్యక్రమంలో 6:30 ప్రసారమయ్యే సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన అంత్యోదయ అన్న యోజన పథకం గురించి వివరాలు వింటారు. ప్రేరణ ఈ అంశంలో భాగంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసీగౌడ గారి జీవితంలో కొన్ని ముఖ్య విశేషాలు మనం తెలుసుకుంటాం. ప్రకటన విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, యువవాణి వింటున్నారు. యువవాణి కార్యక్రమంలో ఈరోజు మనం క్రెడిట్ కార్డ్ని ఏ విధంగా స్మార్ట్గా వినియోగించాలి అనే విషయం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. ప్రతి నెల కూడా క్రెడిట్ కార్డ్ బిల్ ఏదైతే జనరేట్ అవుతుందో ఆ బిల్ పేమెంట్ చేస్తున్నప్పుడు జనరేట్ అయిన టైంకి పేమెంట్ చేసే టైంకి మధ్యలో గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం. దానివల్ల భారీగా పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. దానిని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే ఆటో డెబిట్ పేమెంట్ ఆప్షన్ మనం పెట్టుకోవాలి. బిల్ పేమెంట్లో లాస్ట్ డేట్ని మర్చిపోవడం వల్ల వచ్చే పెనాల్టీలు దీనివల్ల మనం దూరం పెట్టవచ్చు. మన బ్యాంక్ అకౌంట్ నుండి క్రెడిట్ కార్డ్ సెక్షన్లోకి వెళ్ళి ఆ ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసినట్లయితే మనం ఈ ఇబ్బందిని అధిగమించవచ్చు. ఈ విధంగా క్రెడిట్ కార్డ్ని స్మార్ట్గా వాడడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దానిని వాడి చక్కగా మనం మంచి ప్రయోజనాలు పొందవచ్చు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది కూడా ఒక అప్పు లాంటిదే. అప్పు ఎలాగైతే మనం ఏదో ఒకరోజు తీర్చాలో క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన ఖర్చును కూడా మనం ఖచ్చితంగా తీర్చాల్సి ఉంటుంది. అందువల్ల ఈ క్రెడిట్ కార్డ్ వాడకం సాధ్యమైనంత క్రమశిక్షణతో చేస్తే ఇబ్బందులు పడకుండా మంచి ప్రయోజనాలు అందుకోవచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులు కాకుండా ఆర్థికపరమైన సౌలభ్యాలు అందుకోవచ్చు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు, మధురమైన తెలుగు సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం సూర్యవంశం చిత్రం నుంచి హరిహరన్ గానంలో ఈ పాటతో.

సంధ్యారాగాలు కార్యక్రమంలో తర్వాత మీకోసం సిద్ధంగా ఉన్న పాట హరిహరన్ కేఎస్ చిత్ర గానంలో బొంబాయి చిత్రం నుంచి.

సంధ్యారాగాలు కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట వాణి జయరాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట సీతాకోకచిలుక చిత్రం కోసం.

0: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
1: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
0: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
1: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
0: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్తో.
2: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట క్రిమినల్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం KS చిత్ర పాడిన పాట.

0: సంధ్యారాగాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 5:55 కావస్తుంది. జి పద్మగారు చదివిన ఉద్యోగ వార్తలు వింటారు.
1: ఉద్యోగ వార్తలు. భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: సిస్టమ్ సూపర్వైజర్ SNT 4 పోస్టులు, సూపర్వైజర్ సివిల్ 8 పోస్టులు, సూపర్వైజర్ సేఫ్టీ 2 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియచేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 14. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బిఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ విద్యార్హతలు, పని అనుభవం తదితరాల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ OBC అభ్యర్థులకు 295 రూపాయలు, SC ST అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్, BECIL భవన్, C56/A17, సెక్టర్ 62, నోయిడా, ఉత్తరప్రదేశ్ చిరునామాకు పంపించారు.

దరఖాస్తు చివరి తేదీ 2026 జూలై 10వ తేదీ. మరొక ప్రకటన, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొట్టాయం ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో టీచింగ్ ఫ్యాకల్టీ ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత, పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ పిహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు తగిన ఉద్యోగానుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 జూలై 8వ తేదీ నాటికి 35 ఏళ్లకు మించకూడదు. జీతం నెలకు 70,000 రూపాయల వరకు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. ఎంపిక విధానం, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://adhocrecruit.iiitkottayam.ac.in. ఇంటర్వ్యూ తేదీ 2026 జూలై 10వ తేదీ. దరఖాస్తు చివరి తేదీ 2026 జూలై 8వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం వారు ఈ సాయంత్రం అందజేసిన వివరాల ప్రకారం వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.1 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. వాతావరణ సూచన: ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. 1-2 చోట్ల చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. అంతకుమించి చెప్పుకోదగిన మార్పేమీ ఉండదు. వాతావరణ సమాచారం విన్నారు.

0: He said this while virtually addressing the inauguration of a newly launched course at the Indian Institute of Management, Udaipur, from New Delhi. In Jharkhand, continuous rainfall has affected normal life in Ranchi and several other districts of the state, leading to waterlogging in many urban and rural areas. The India Meteorological Department has issued a yellow alert for 2 days, forecasting heavy rain, thunderstorms, lightning and strong winds with speeds of 40 to 50 kilometers per hour in several parts of the state. During the last 24 hours, the highest rainfall of 79.8 millimeters was recorded at Nimdi in Saraikela Kharsawan district, while Ranchi received 37 millimeter of rain. People have been advised to avoid unnecessary travel during adverse weather conditions and to stay in safe locations. The Department of Consumer Affairs has amended the Legal Metrology General Rules 2011 to substantially reduce the requirement of standard weights for the verification of high-capacity weighing instruments by introducing scientific reputability-based verification approach. Under the revised provisions, the mandatory quantity of standard weights required before substitution with constant loads has been reduced to 50% of the maximum capacity to 20%, while maintaining the prescribed standards of verification accuracy and reliability. Union Minister of Road Transport and Highways Nitin Gadkari today chaired a review meeting of the National Highways Logistics Management Limited and assessed the project-level progress of multimodal logistics parks, ropeways, intermodal stations and wayside amenities being developed across the country. During the meeting, Mr. Gadkari also evaluated the key challenges affecting project implementation and directed all concerned stakeholders to resolve bottlenecks on priority and expedite project execution. The appeal by the people of Pakistan-occupied Jammu and Kashmir, POJK, to the Indian government for assistance underscores the depth of the crisis unfolding in the region. Protests have continued across POJK for more than a month. An official said that the nature of the appeal is particularly worrying, as people in POJK are seeking medicines and essential food supplies from India. This reflects the gravity of the humanitarian situation in the region. On the instructions of Field Marshal Asim Munir, the Pakistani establishment has blocked the supply of ration and medicines to the region for the past 20 days. Mourners dressed in black flooded Iran's capital Tehran for a funeral processions today honoring the late Supreme Leader Ayatollah Ali Khamenei. Khamenei's flag-draped coffin, along with those of several family members, was carried on a truck decorated to resemble the ornate lattice work surrounding the shrine of an imam. They were killed in an airstrike on the 28th of February at the outset of the war launched by Israel and the United States. The massive turnout was encouraged by Iran's theocratic leadership to as a show of national unity and strength. And that is the end of this news bulletin.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: Less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
5: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలకు ఆర్టీజీఎస్ కేంద్రం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సముద్రంలో ఇటీవల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్ర

0: లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. వార్తల వివరాలు. ప్రజల సమస్యలకు రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం ఆర్టీజీఎస్ నుంచి తక్షణ స్పందన రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ఆయన ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల వల్ల ప్రజాభిప్రాయం నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గిరిజన ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గేలా చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో తాగునీరు, వ్యర్థాల సేకరణకు స్వచ్ఛరథాలు, ఇంటింటికి చెత్త సేకరణ లాంటి అంశాల్లో నిర్దిష్టమైన కార్యాచరణను జారీ చేయాలన్నారు. నెల రోజుల్లోగా అన్ని ప్రభుత్వ శాఖలు ఎవేర్ 2.0 ద్వారా ఏ మేరకు ఫలితాలు వచ్చాయో విశ్లేషించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలో సుమారు 12 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ధనుపురం గ్రామంలో 29 లక్షల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యామ్ను, పాతపట్నంలో 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల భవనాలను, కోడూరు గ్రామంలో ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద 2.3 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన వసతి గృహాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాతపట్నం నియోజకవర్గానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. తాగునీరు, సాగునీరు, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో గల్లంతైన మత్స్యకారుల కోసం తీర రక్షక దళం, కోస్ట్ గార్డ్ విస్తృతంగా గాలిస్తోందని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. విశాఖపట్నంలోని కోస్ట్ గార్డ్ కార్యాలయంలో ప్రాంతీయ ఆపరేషన్ సెంటర్లో ఆయన ఈరోజు సెర్చ్ అండ్ రెస్క్యూ విభాగాల అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే కోస్ట్ గార్డ్కు చెందిన 2 నౌకలు, 2 హెలికాప్టర్లు, నావిక్ చెందిన మరో నౌక మత్స్యకారుల కోసం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తోందని చెప్పారు. గల్లంతైన 7 గురిలో కరిచిన్న అనే ఒక మత్స్యకారుడు పనామా రిజిస్ట్రేషన్ కలిగిన ఓ చైనీస్ మర్చెంట్ నౌకకు చిక్కి ప్రాణాలను కాపాడుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన అదే నౌకలో సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయనను తీరానికి తీసుకురావడం ఆలస్యమవుతోందన్నారు. ఇదిలా ఉండగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ నగరంలోని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయానికి ఈరోజు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఇంకా గల్లంతైన 6 మత్స్యకారుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ అత్యంత వేగంగా గాలింపు చర్యలు కొనసాగిస్తోందని, రాబోయే 72 గంటల పాటు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
1: ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కోస్ట్ గార్డ్ ఆ ప్రాంతాలంతా వెళ్ళి ఎక్కడం, దాని తర్వాత వెదర్ సహకరించినప్పుడు 3 హెలికాప్టర్ షార్టీస్ కూడా వెళ్ళి ఎయిర్ సర్వేలెన్స్ కూడా చేశారు. ఎలక్ట్రిక్ సర్వేలెన్స్ లో కూడా ఎక్కడ మనకి 6 గురి గురించి సమాచారం రాలేదు. సో ఆల్రెడీ కుటుంబ సభ్యులు ఏంటి అంటే అనుకునేది అయిపోయిందని భయపడుతున్నారు. పరిస్థితి బ్యాడ్ గానే ఉంది, కానీ మనం పూర్తిగా ఆశ వదులుకోవడం మంచిది కాదు. 72 గంటల దాకా ప్రయత్నం ప్రభుత్వం పెడుతుంది. 72 గంటల తర్వాత మనకి స్పష్టంగా తెలవబోతుంది. కోస్ట్ గార్డ్ కూడా ఒఫీషియల్ గా మనకి స్టేట్మెంట్ ఇస్తారు. ఆ 72 గంటల తర్వాత మన కుటుంబాలని ఎట్లా ఆదుకోబోతున్నాము అనేది ప్రభుత్వం అప్పుడు తప్పకుండా మనం జవాబిస్తాం. ఆయన ఇచ్చిన
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఈరోజు హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ యొకోటా తకేషితో సియోల్ నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2034 నాటికి 15 గిగావాట్ల ట్రాన్స్మిషన్ రోడ్ మ్యాప్తో 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సాధన లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాల అవసరం ఉందని, తిరుపతి నగరం సమీపంలో స్విచ్ గేర్లు, ఇతర విద్యుత్ పరికరాల తయారీ లేదా అసెంబ్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. యకోటా తకేషి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం మంత్రి లోకేష్ సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయ్ హ్యుంగ్లీతో సమావేశమయ్యారు. 2026 సంవత్సరంలో భారతదేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 25% వాటాను గత 24 నెలల్లో 240 బిలియన్ డాలర్

0: పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిందని ఆయన చెప్పారు. శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో సియోల్ సెమీకండక్టర్ సంస్థ తమ డిస్ప్లే ఫ్యాబ్ను ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. దేశ సమగ్రత ఐక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామంలో ప్రముఖ విద్యావేత్త మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ శ్యామప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ పూర్తిస్థాయి విలీనం కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో ఉక్కు భారీ పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆయన చూపిన మార్గంలోనే కేంద్ర ప్రభుత్వం పయనిస్తోందని శ్రీనివాస్ వర్మ చెప్పారు.
1: యావత్ భారత జాతి కూడా గర్వించదగ్గ వ్యక్తి శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి సందర్భంగా వేళ ఆయన్ని గౌరవించడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం కాకుండా ఒక ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండాలి, ప్రత్యేకమైనటువంటి జెండా ఉండాలని నెహ్రూ గారి ఆలోచనకు విరుద్ధంగా ఆనాడు ప్రభుత్వం నుండి రాజీనామా చేసి భారతీయ జనసంఘను స్థాపించారు శ్యామ ప్రసాద్ ముఖర్జీ.
0: ఆగస్టు 29న నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఆధ్వర్యంలో జరగనున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోస్టర్ను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు అమరావతి ఛాంపియన్షిప్ ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు. జిల్లాలోని యువతీ యువకులు క్రీడాకారులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రజా సమస్యలకు ఆర్టీజీఎస్ కేంద్రం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సముద్రంలో ఇటీవల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
5: ఆర్బిఐ అంటుంది.
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్య త్రిదేశీయ హింద ప్రశాంత ప్రవాసస్య ప్రథమే చరణే ఇండోనేషియా దేశస్య జకార్తాయాం సంప్రాప్తవాన్. केन्द्रीयगृहसहकारितामन्त्री अमितशाहः अवदत् यत् सहकार आन्दोलनं परिष्कार अङ्कीकरण व्यावसायिकप्रबन्धनानां माध्यमेन विस्तारस्य नूतने चरणे प्रविशति. भगवतः जगन्नाथस्य रथयात्रायाः अवसरे 300+ विशेषरेलयानानि प्रचालयिष्यन्ते इति रेलमन्त्री अश्विनीवैष्णवः प्रावोचत्. భారత ఋతువిభాగేన అద్య గుజరాత్, కొంకణ, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రదేశేషు అతివృష్ట్యై రక్తవర్ణీయా సంచేతనా ప్రసారితా అస్తి. అపి చ ఫీఫా విశ్వకప్ క్రీడాయాం పుర్తగాలదేశః స్పెన్ దేశం రౌండ్ ఆఫ్ 16 ఇత్యస్యాం క్రీడాయాం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్య త్రిదేశీయ హింద ప్రశాంత ప్రవాసస్య ప్రథమే చరణే ఇండోనేషియా దేశస్య రాజధాన్యాం జకార్తాయాం సంప్రాప్తవాన్. జకార్తా విమానపత్తనే ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతినా ప్రవోవో సుబియాంతో

0: अद्यैव रेलविभागीय सिद्धतायाः उच्चस्तरीयां समीक्षां विधास्यति।
1: पुरी में महाप्रभु जगन्नाथ जी का रथ यात्रा का पावन पर्व है, उसमें 300 से अधिक स्पेशल ट्रेन चलाई गई और आने वाले समय में केरलम में ओनम के फेस्टिवल के उपलक्ष्य में 100 से अधिक स्पेशल ट्रेन चलाई जाएगी।
0: निर्वाचनायोगेन पश्चिम बंगाल राज्यस्य राज्यसभायाः त्रिषु आसनेषु उपनिर्वाचनस्य घोषणा कृता अस्ति। राज्यसभायाः सदस्यानां सुखेन्दु शेखर रे, सुष्मिता देवः, प्रकाश चिक बड़ाईकः इत्येतेषां त्यागपत्रस्य अनन्तरं स्थानानि रिक्तानि आसन्। निर्वाचनस्य संचेतना श्वः प्रकाशिता भविष्यति। नामांकनस्य अन्तिमा तिथिः जुलाई मासस्य 14 दिनाङ्कं यावत् अस्ति। जुलाई मासस्य 15 दिनाङ्के नामांकनानां परीक्षणं भविष्यति। एतेषां आसनानां कृते जुलाई मासस्य 24 दिनाङ्के मतदानं भविष्यति। तस्मिन्नेव दिने मतानां गणनापि भविष्यति। महाराष्ट्रस्य विशालः भागः प्रावृतवृष्ट्या निरन्तरं प्रभावितः अस्ति, यत्र मुंबई कोंकण प्रदेशयोः च व्यापकरूपेण जलाप्लवनं, भूस्खलनं, भवनानां पतनं, मार्गेषु रेल विमान यानेषु च महती बाधा दृश्यते। सम्पूर्णे राज्ये आदिवसं यावत् प्रचण्ड वृष्ट्याः अनुवर्तनेन अधिकारिणः सजगतायां तिष्ठन्ति। अधिकारिणः नागरिकान् अनावश्यकीं यात्रां परिहर्तुं प्रार्थयन्ति। मुख्यमंत्री देवेन्द्र फडणवीसः SDRF इत्यस्य स्थितिं समीक्षितवान्। सर्वेभ्यः अधिकारिभ्यः शीघ्रं समन्वित कार्याचरणाय निर्देशोऽपि प्रदत्तवान्। प्रचंड वृष्ट्या संपूर्णे कोंकण प्रदेशे बहव्यः भूस्खलनानि अपि अभवन्, येन मुंबई गोवा राष्ट्रीय राजमार्गे यातायातः प्रभावितः। अत्रांतरे भारत ऋतु विभागेन अद्य गुजरात, कोंकण, गोवा, मध्य प्रदेश, महाराष्ट्र, छत्तीसगढ़ प्रदेशेषु अत्यधिक वृष्ट्या सह केषुचित् स्थानेषु अत्यधिक अतिवृष्ट्यै रेड अलर्ट इति रक्तवर्णीया संचेतना प्रसारिता अस्ति। उत्तरी अरब सागरस्य केषुचित् भागेषु गुजरात राज्ये, हरियाणा पंजाब राज्ययोः शेष भागेषु, राजस्थानस्य केषुचित् भागेषु च अग्रिमेषु त्रिषु दिनेषु नैऋत्य प्रावृत चक्रस्य अग्रे गन्तुं परिस्थितिः अनुकूलास्ति इति विभागेनोक्तम्। गतरात्रौ विम्बल्डन टेनिस क्रीडायां सर्बिया देशस्य नोवाक जोकोविच इत्यसौ रूस देशस्य रोमन सफ्यूलिन इत्येतं पराजित्य पुरुष एकल स्पर्धायाः प्रागुपान्त्य चक्रीय क्रीडायां प्रविष्टवान्। अग्रिमायां प्रागुपान्त्य चक्रीय क्रीडायां जोकोविच इत्येषः फेलिक्स ऑगर अलियासिमे इत्यनेन, एलेजान्द्रे डेविडोविच फोकिना इत्यनेन सह सम्मुखी भूयात्। फीफा विश्वकप क्रीडायां पुर्तगाल देशः स्पेन देशं राउंड ऑफ 16 इत्यस्यां क्रीडायां सम्मुखीकरिष्यति। अद्य मेक्सिको नगरस्य एजटेका क्रीडांगणे मेक्सिको देशस्य विरुद्धं नाटकीयतया 3-2 इत्यंकैः विजयं प्राप्य इंग्लैंड देशः फीफा विश्वकप क्रीडायाः प्रागुपान्त्य चक्रीय द्वन्द्वे प्रविष्टवान् इति वार्ताः।
2: आकाशवाणी विशाखपट्टनं केंद्रम् సాయం సమీరం ఈనాటి కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన అంత్యోదయ అన్నయోజన పథకం వివరాలు, ప్రేరణలో పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసిగౌడ గారి జీవిత విశేషాలు, వ్యక్తిత్వం వింటారు. ముందుగా ఫిట్నెస్ మంత్రలో ఉపవాసం ఉపయోగం వాటి గురించి మనం తెలుసుకుందాం. మనలో అవకాశం ఉన్నవారు ప్రతివారు వారానికి ఒకసారి లేదా కనీసం నెలకొకసారి ద్రవ పదార్థాలు మాత్రమే, అంటే నీళ్ళు, తేనె నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ వంటివి మాత్రమే తీసుకుంటూ ఒకరోజు పాటు ఉపవాసం ఉంటే అది మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఉపవాసం చేసే ముందు డాక్టర్ని సంప్రదించి వారి సలహా మేరకే మనం ఉపవాసం చేయాలి. సాయం సమీరం కార్యక్రమంలో ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రం నుంచి KJ యేసుదాస్ ఆలపించిన ఈ పాట మీకోసం సిద్ధంగా ఉంది.

సాయం సమీరం వింటున్నారు. వికాసం శీర్షికన అంత్యోదయ అన్న యోజన పథకం వివరాలు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం అంత్యోదయ అన్న యోజన. మన దేశంలో ఉన్న అత్యంత పేద ప్రజలకు ఆకలి తీర్చడం కోసం అంత్యోదయ అన్న యోజన కార్డులు ఇస్తారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి నెలకు 35

కేజీల ఆహార ధాన్యాలు అందజేస్తారు. ఇందులో 21 కేజీల బియ్యం మరియు 14 కేజీల గోధుమలు లేదా ఇతర ఆహార ధాన్యాలు అందజేస్తారు. పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఈ 35 కేజీల రేషన్ను ప్రభుత్వం లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా అందజేస్తుంది. రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రతి నెల ఈ రేషన్ను పొందవచ్చు. కేవలం బియ్యం గోధుమలే కాకుండా ఈ కార్డు ఉన్న కుటుంబాలు ప్రతి నెల 1 కేజీ చక్కెరను కూడా సబ్సిడీ ధరపై ప్రభుత్వం నుంచి పొందవచ్చు. ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే, భూమి లేని వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చేతి వృత్తుల వారు అనగా కుమ్మరులు, చేనేత కార్మికులు, చెప్పులు కుట్టేవారు మొదలైనవారు, అంతేకాకుండా వితంతువులు, అనాథలు, దివ్యాంగులు, 60 ఏళ్లు దాటి జీవనాధారం లేని వృద్ధులు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉండే

చేనేత కార్మికులు, చెప్పులు కుట్టేవారు మొదలైనవారు. అంతేకాకుండా వితంతువులు, అనాథలు, దివ్యాంగులు, 60 ఏళ్ళు దాటి జీవనాధారం లేని వృద్ధులు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉండే ఆదివాసీ కుటుంబాలకు ఈ కార్డుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తారు. సాయం సమీరం కార్యక్రమంలో భారతీయుడు చిత్రం నుంచి కేజే యేసుదాస్ ఆలపించిన ఈ పాట మీకోసం సిద్ధంగా ఉంది.

సాయం సమీరం కార్యక్రమం వింటున్నారు. ఈనాటి సాయం సమీరంలో ప్రేరణలో భాగంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసిగౌడ గారి గురించి తెలుసుకుందాం. చదువు లేదు, సంపద లేదు, కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేవు, కానీ ఆమె మనసు నిండా పర్యావరణంపై అపారమైన ప్రేమ ఉంది. కర్ణాటకకు చెందిన గిరిజన మహిళ అయిన తులసిగౌడ గారు సమాజానికి చేసిన సేవ అమూల్యమైనది. ఆమె అడవిని ప్రేమిస్తూ లక్షలాది మొక్కలను నాటి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అందుకే ఆమెను అందరూ ఆప్యాయంగా ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. తులసిగౌడ గారు కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా హొక్కలి అనే ఊరిలో ఒక పేద గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమెకు 2 సంవత్సరాల వయసున్నప్పుడే వారి తండ్రి గారు మరణించారు. పేదరికం కారణంగా ఆమె స్కూలుకు వెళ్ళలేకపోయారు. చాలా చిన్న వయస్సులోనే ఆమె తల్లితో కలిసి స్థానిక నర్సరీలో రోజువారీ కూలిగా పనిచేయడం ప్రారంభించారు. తులసిగౌడ గారు గత 30 ఏళ్లలో 30,000 కంటే ఎక్కువ మొక్కలను నాటి వాటిని నాటడమే కాకుండా వాటిని బిడ్డల్లా కాపాడి వృక్షాలుగా మార్చారు. చదువుకోకపోయినా అడవిలో ఏ మొక్క ఎలాంటిది, ఏ విత్తనం ఎప్పుడు నాటాలి, ఏ చెట్టు ఏ వ్యాధిని నయం చేస్తుంది అనే విషయాల పట్ల ఆమెకు ఉన్న అపారమైన జ్ఞానం వల్ల శాస్త్రవేత్తలు సైతం చెట్ల గురించి తెలుసుకోవడానికి ఆమె వద్దకు వస్తూ ఉంటారు. నర్సరీలో ఆమె చూపే అపారమైన శ్రద్ధను చూసి భారత అటవీ శాఖ వారు ఆమెను శాశ్వత ఉద్యోగిగా గుర్తించారు. ఆమె రిటైర్ అయ్యాక కూడా ప్రకృతి సేవను ఆపలేదు. ఆమె చేసిన నిస్వార్థమైన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2021వ సంవత్సరంలో ఆమెను దేశ 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. తులసిగౌడ గారి జీవితం చూస్తే మనకు ఒకటే నేర్చుకోవచ్చు. సమాజంలో మార్పు తీసుకురావడానికి పెద్ద పెద్ద చదువులు, కోట్లాది రూపాయల ఆస్తులు అక్కర్లేదు. పర్యావరణంపై ప్రేమ, తోటి మనుషులపై స్వచ్ఛమైన ప్రేమ ఉంటే చాలు, రాబోయే తరాల మెరుగైన జీవితానికి మనం కూడా ఏదో ఒకటి చేయవచ్చు. మరో చక్కని గీతంతో కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. జనతా గ్యారేజ్ చిత్రం నుంచి శంకర్ మహదేవన్, రనీనా రెడ్డి పాడిన ఈ పాట మీకోసం సిద్ధంగా ఉంది.

సాయం సమీరం వింటున్నారు. వ్యక్తిత్వం శీర్షికలో అపజయాన్ని అధిగమించడం ఎలా తెలుసుకుందాం. మనందరి జీవితంలో ఏదో ఒకరోజు ఏదో ఒక విషయంలో అపజయం అనేది మనల్ని పలకరిస్తుంది. అప్పుడు మనం కుంగిపోకుండా, అక్కడితో ఆగిపోకుండా, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి అనే అంశంపై దృష్టి పెట్టి ముందుకు సాగిపోవాలి. విజయం వెలుగు వంటిదైతే అపజయం నీడ వంటిది. చుట్టుప్రక్కల ఎక్కడైనా వెలుగు ఉంటేనే కదా మనపై నీడ పడుతుంది. మనం అపజయం చెందిన ప్రతిసారి విజయానికి దగ్గరవుతున్నాం అనే సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే రేపు మనం సాధించే విజయం చరిత్రగా మారుతుంది. ఈ చక్కని గీతంతో మన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. నేనున్నాను చిత్రం కోసం ఎంఎం కీరవాణి, సుజాత ఆలపించిన ఈ గీతం మీకోసం.

సాయం సమీరం కార్యక్రమంలో చివరిగా సఖీ చిత్రం కోసం కళ్యాణి మీనన్, కల్పన, హరిణి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7 గంటలు కావస్తుంది. ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో రాత్రి 8 గంటలకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 9:30 వన మహోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్లాంటింగ్ హోప్ ఇన్ ఏ వార్మింగ్ వరల్డ్ అనే అంశంపై డాక్టర్ రామనాథం రమేష్ బాబు గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. రాత్రి 10 గంటలకు కర్ణాటక అనుసంధాన కర్ణాటక సంగీత సభా కార్యక్రమం వింటారు. ఇవి ఈనాటి ప్రసారాల్లో కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపటి ప్రసారాల్లో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వందే మాతరమిది బృందగానం వింటారు. రచన శ్రీ ఎం రామకోటి, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో నెట్టికంటి ఆంజనేయ స్వామివారి సుప్రభాతం వింటారు. చింతన కార్యక్రమంలో శ్రీ తుమరాడ జగన్నాథ శాస్త్రి గారి వ్యాఖ్యానం వింటారు. ఎనిమిది 35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె నిఖితా శ్రీవల్లి మాలిని గారి గానం వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామచరణ్, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. 10 గంటలకు ప్రసారమయ్యే ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 12:40 కార్టూన్ చెప్పే కథలెన్నో ఈ అంశంపై శ్రీ ఎస్ రామనర్

సింహం. సరసి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ వి వెంకటరమణ. 1:33 ప్రసారమయ్యే మహిళావాణి కార్యక్రమంలో క్షమించగలిగే మనసుంటే ఈ అంశంపై డి శ్రీదేవి గారి వ్యాఖ్యానం వింటారు. 2:31 రంగస్థలి ఈ కార్యక్రమంలో శ్రీ బివిఎన్ పాత్రో గారి గయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణుని పాత్ర వింటారు. హార్మోనియం శ్రీ వి శ్రీనివాసరావు. 7:15 మునగాకు ప్రాసెసింగ్ మరియు ప్రాముఖ్యత గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ఒక సువర్ణ అవకాశం ఈ అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ భీర విమల గారి ప్రసంగం వింటారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 వన సంరక్షణ వికసిత్ భారత్ కార్యక్రమంలో వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఇవి ఈనాటి రేపటి కార్యక్రమాల్లో కొన్ని ముఖ్య అంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అనంతరం వ్యవసాయ పాఠశాల వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్లో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్, స్పెయిన్ జట్లు అమెరికా, బెల్జియం తలపడతాయి. సంస్కరణలు, డిజిటలైజేషన్, ప్రొఫెషనల్ నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా చెప్పారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు.
1: సహకారితా మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలీ సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఇన్ 9 క్షేత్రో మే సహకారితా మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
0: 9 ప్రత్యేక రంగాలను గుర్తించి దానిలో సహకార సంఘాలను సమన్వయం చేస్తున్నామని ఆయన చెప్పారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన పెంచాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ధి అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖ అమిత్ షా అభినందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 850,000 కంటే ఎక్కువ సహకార సంస్థలకు, సహకార రంగంతో ముడిపడి ఉన్న 30 కోట్ల మంది ప్రజలకు ఈరోజు ఎంతో శుభదినమని ఆయన అన్నారు. ఇదే రోజున ప్రభుత్వంలో స్వతంత్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని అమిత్ షా గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక

0: దర్శకమైన సాంకేతికతతో కూడిన పోటీతత్వంతో కూడిన వ్యవస్థగా మార్చే దిశగా అనేక పనులు జరిగాయని కూడా మంత్రి వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం సహకార సంస్థల కోసం ర్యాంకింగ్ విధానాన్ని ప్రారంభించిందని, దీని ద్వారా ప్రతి రంగంలోనూ అద్భుతంగా అరణిస్తున్న మొదటి 5 సహకార సంఘాలను గుర్తించి వాటికి ర్యాంకులు ఇస్తామని, వాటి విశేషమైన పనితీరును ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలిచేలాగా ప్రముఖంగా ప్రచారం చేస్తామని అమిత్ షా తెలియజేశారు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు ఒక శాశ్వత ఉదాహరణగా మోదీ అభివర్ణించారు. ప్రధానమంత్రి ఇందుకు సంబంధించిన ఒక వ్యాసాన్ని పేర్కొంటూ, భారత్ అఖండంగా ఉండాలనే దృఢ సంకల్పమే డాక్టర్ ముఖర్జీ ప్రజా జీవితాన్ని నిర్వచించిందన్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలో చూడడంలో డాక్టర్ ముఖర్జీ పట్టుదలతో నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ సమస్య కోసం తనను తాను దేశానికి అంకితం చేసుకున్నారని మోదీ చెప్పారు.
1: आज देश की धरती, पश्चिम बंगाल की धरती अपने एक महान सपूत, एक महान देशभक्त, भारत की अखंडता के लिए समर्पित एक युगद्रष्टा को श्रद्धा पूर्वक स्मरण कर रही है. मैं डॉक्टर मुखर्जी की 125वीं जन्म जयंती के अवसर पर उन्हें नमन करता हूं, अपनी श्रद्धांजलि अर्पित करता हूं.
0: 2019లో 370 అధికరణం 35 ఏళ్లను రద్దు చేయడం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానానికి లభించిన అత్యంత సరైన నివాళి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు జరిపారని, విద్యా పరిశోధన, విద్యార్థుల సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని ప్రధానమంత్రి చెప్పారు. స్వతంత్ర భారత్ మొదటి పరిశ్రమలు సరఫరా శాఖ మంత్రిగా డాక్టర్ ముఖర్జీ పోషించిన పాత్రను కూడా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. 1943 నాటి బెంగాల్ కరువు సమయంలో డాక్టర్ ముఖర్జీ చేసిన మానవతా సేవలను కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జంతువులు మానవుల మధ్య సంక్రమించే వ్యాధులు జూనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ వ్యాధులు ప్రజారోగ్యానికి, జంతువుల ఆరోగ్యానికి, ప్రపంచ ఆరోగ్య భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి స్పందిస్తూ, వన్ హెల్త్ విధానం భారత ప్రజారోగ్య వ్యూహంలో ఒక ముఖ్యమైన స్తంభంగా ఉద్భవించిందని పేర్కొన్నారు. సమగ్రమైన నివారణ, ఆరోగ్య సంరక్షణపై ప్రధానమంత్రికి ఉన్న విజన్ ఆధారంగా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే ఆరోగ్య వ్యవస్థ నిర్మించడం కోసం భారత్ మానవ, జంతువు, పర్యావరణ, ఆరోగ్య రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తోందని నడ్డా చెప్పారు. మానవులు, జంతువులు, మొక్కలు, పర్యావరణం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తిస్తూ వన్ హెల్త్ విధానం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిధిలోని సెంటర్ ఫర్ వన్ హెల్త్ కీలక పాత్ర పోషిస్తోందని కూడా నడ్డా ఈ సందర్భంగా చెప్పారు. మొజాంబిక్, నికరాగువా, సురీనామ్, గబాన్ రిపబ్లిక్, మంగోలియా, బహమాస్ దేశాల రాయబారుల నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో క్రెడెన్షియల్స్ స్వీకరించారు. మొజాంబిక్ హై కమిషనర్ ఆర్మాండో పెడ్రో మొదలైన వారు తమ క్రెడెన్షియల్స్ అంటే దౌత్యపత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ సందర్భంగా సమర్పించారు. జాతీయ రహదారుల లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ సమీక్షా సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్ మోడల్ స్టేషన్లు, వే సైడ్ అమెనిటీస్ మొదలైన ప్రాజెక్టుల స్థాయి పురోగతిని ఆయన అంచనా వేశారు. భవిష్య అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర రవాణా వ్యవస్థ నిర్మించడంలో ఈ పరివర్తనాత్మక కార్యక్రమాల వ్యూహాత్మక ప్రాధాన్యతను మంత్రి సమావేశంలో చెప్పారు. ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తాయని, కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తాయని, సమతుల్యంతో కూడుకున్న ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని ఈ సందర్భంగా గడ్కరీ చెప్పారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా బైలింగ్యువల్ మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అలాగే ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు వారి పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తుందని కూడా ఆయన చెప్పారు. న్యూఢిల్లీ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఉదయ్పూర్లో కొత్తగా ప్రారంభించిన ఒక కోర్సు ప్రారంభోత్సవంలో ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. ఆన్లైన్ ద్విభాషా బ్యాచిలర్ ఆఫ్

0: బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం అని, ఇది సరళమైన సులభంగా అర్థమయ్యే భాషలో మేనేజ్మెంట్ విద్యను అందించడం ద్వారా విస్తృతంగా ప్రభావం చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈ నెల 8వ తేదీన యోగ్యకర్తాలోని చారిత్రాత్మక ప్రాంబనన్ ఆలయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సందర్శిస్తారు. భారత్ ఇండోనేషియా మధ్య 1000 సంవత్సరాలకు పైగా ఉన్న సాంస్కృతిక నాగరికత సంబంధాలకు ప్రతీకగా ఈ పర్యటన జరుగుతుంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ప్రాంబనన్ ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఈ సముదాయంలో మొదట బ్రహ్మ విష్ణు శివుడికి అంకితం చేసిన 240 పెద్ద చిన్న దేవాలయాలు ఉండేవి. ఇది భారత్ వెలుపల భారతీయ శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయంలో రాతి శిల్పాలు రామాయణ ఘట్టాలను కూడా వర్తిస్తాయి. శతాబ్దాలుగా సంభవించిన భూకంపాలు, అగ్నిపర్వతం పేలుళ్లు కాలక్రమేణా అనేక దేవాలయాలు దెబ్బతినేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం ప్రాంబనన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అమెరికాలోని ఆర్లింగ్టన్లో జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ స్పెయిన్ జట్లు తలపడతాయి. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో అమెరికా రేపు ఉదయం సియాటల్లో బెల్జియంను ఎదుర్కొంటుంది. కాగా ఇంగ్లాండ్, నార్వే, మొరాకో, ఫ్రాన్స్ జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఈ ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లింది. మరొక మ్యాచ్లో అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో బ్రెజిల్ను 2-1 తేడాతో ఓడించి నార్వే క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ద్విభాష మేనేజ్మెంట్ విద్య గ్రామీణ, పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్ స్పెయిన్, అమెరికా బెల్జియం తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల ఈనాటి కార్యక్రమంలో సార్వావరి సాగు యాజమాన్యం వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ ఎం శ్రీనివాస్ గారు.
2: మన రాష్ట్రంలో పండించే ప్రధాన పంటల్లో వరి ముఖ్యమైన ఆహార పంట. వరి పంట తర్వాతనే అపరాలు కానీ, చిరుధాన్యాలు కానీ, వాణిజ్య పంటలు కానీ, మొక్కజొన్న వంటి ఇతర పంటలు కానీ పండిస్తారు. వరి పంట లేని ఊరు, వరి పండించిన రైతు మన రాష్ట్రంలో ఉండరనడంలో అతిశయోక్తులది. అటువంటి వరిలో ప్రస్తుత కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పులు, కూలీల కొరత, విచక్షణారహితంగా రసాయన ఎరువుల వాడకం, పురుగు మందుల వాడకం, వర్షాభావ పరిస్థితులు, తుఫానులు, అకాల వర్షాల వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు సాగు ఖర్చులు గణనీయంగా పెరిగిపోవడంతో సరాసరి దిగుబడులు క్షీణించి వరి రైతాంగం నష్టాల బారిన పడవలసిన పరిస్థితులు ఆసన్నమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సార్వావరిలో అధిక దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపికతో పాటు మేలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఏ విధంగా సాధించవచ్చో తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా రకాల ఎంపిక అనేది చాలా కీలకం. రకాల ఎంపికలో ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం, వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని వివిధ ప్రాంతాల్లోని వివిధ నేలలకు అనువైన రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా ఇటు సాంప్రదాయ నాట్లు పద్ధతికి కానీ, నేరుగా విత్తే వరి విధానానికి కానీ, ముఖ్యంగా యాంత్రీకరణ సాగు విధానానికి అనువైన రకాలనే ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా సాగునీటి లభ్యతను బట్టి సారా వరి సాగుకు స్వల్పకాలిక లేదా మధ్యకాలిక వరి రకాలను వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎంచుకోవాలి. అదేవిధంగా కోస్తా ఆంధ్రలో సార్వా పంటను జూన్ నుండి నవంబర్ మాసం వరకు సాగు చేసుకుంటాం. రాయలసీమ ప్రాంతంలో అయితే జూన్ నుండి డిసెంబర్ మాసం వరకు వరి సాగు చేస్తూ ఉంటాం. కనుక ఆయా పరిస్థితులను బట్టి రకాల కాలవ్యవధులను నిర్ణయించుకొని దాని ప్రకారం మనం సాగు చేసుకోవాలి. ఇక వివిధ పరిస్థితులకు అనువైన వరి రకాల గురించి తెలుసుకుందాం. ఎడగారు ముందు నాట్లు వేయడానికి అవసరమైన రకాల కింద పుష్కల కానీ, తరంగని కానీ, సోమశిల, నెల్లూరు మషూరి, చంద్ర, IR 64, జగిత్యాల సన్నాలు వంటి రకాలను ఎడగారుకు వేసుకోవడానికి ముఖ్యమైన రకాలుగా మనం ఎంచుకోవచ్చు. అదేవిధంగా సాధారణ సార్వ

పరిస్థితులు కనుక ఉన్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో నాట్లు వేయడానికి కృష్ణా మండలంలో అయితే స్వర్ణ, అమర, ఇంద్ర, భీమా, కృష్ణవేణి, బాపట్ల సన్నాలు, సాంబమసూరి, బావుపురి సన్నాలు, నెల్లూరి సోన, చైతన్య, ఎన్ఎల్ఆర్ 9674 అక్షయ రకాలు అనుకూలంగా ఉంటాయి. అదే తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ జిల్లాలైన గోదావరి మండలానికైతే స్వర్ణ, అమర, ఇంద్ర, భీమా, పుష్యమి, నెల్లూరు సోన, క్షీర, వరం, పాండురంగ వంటి రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇక ఉత్తర కోస్తా మండలానికైతే శ్రీకాకుళం సన్నాలు, స్వర్ణ, చైతన్య, వసుంధర, సోనామసూరి, శ్రీకూర్మ, వంశధార, శ్రీధృతి, పుష్యమి రకాలు చాలా అనుకూలమైన రకాలుగా సాధారణ పరిస్థితులు మనం చెప్పుకోవచ్చు. ఇక దక్షిణ మండలానికైతే సింహపురి, తిక్కన, శ్రీరంగ, ఎన్ఎల్ఆర్ 9674, పార్దీవ, నెల్లూరు సోన రకాలు వంటివి నాట్లు వేసుకోవడానికి సాధారణ పరిస్థితులు అనుకూలమైన రకాలుగా చెప్పుకోవచ్చు. ఇక అల్పవర్షపాత మండలం గురించి చూసుకుంటే సాంబమసూరి, సోనామసూరి, నంద్యాల సన్నాలు, నెల్లూరు సోన, నెల్లూరు మసూరి, ఎన్డిఎల్ఆర్ 7 రకాలు చాలా అనుకూలమైన రకాలుగా మనం ఎంచుకోవచ్చు. ఇక ఉన్నత శ్రేణి గిరిజన మండలానికైతే వసుంధర, శ్రీధృతి, కొంతవరకు విజేత, నెల్లూరు మసూరి, సుగంధ సాంబ, తరంగిణి రకాలు సాధారణ పరిస్థితుల్లో సార్వాకు నాట్లు వేయడానికి అనుకూలమైన రకాలుగా పెంచుకోవచ్చు. ఇక సార్వాలో గనక నారుమడిలో ఆలస్యమై ముదురు నాటడానికి అనుకూలమైన రకాల గురించి మనం తీసుకుంటే స్వర్ణ, ఇంద్ర, శ్రీకాకుళం సన్నాలు, బాపట్ల సన్నాలు, అమర, సింహపురి, తిక్కన, వసుంధర, సాంబమసూరి రకాలు మన ఆలస్యంగా నాటుకోవడానికి పనికొచ్చే రకాలుగా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా దోమపూట ఆశించే ప్రాంతాలు ఏవైనా ఉన్నట్లయితే అటువంటి ప్రాంతాల్లో దీప్తి, విజేత, శ్రీధృతి, చైతన్య, కృష్ణవేణి, ఇంద్ర, బావుపురి సన్నాలు వంటి రకాలను మనం ఎంచుకోవాలి. ఇంకా ప్రత్యేకించి ముంపు ప్రాంతాలు ఏవైనా ఉన్నాయనుకోండి, అటువంటి ప్రాంతాల్లో బాడో మసూరి, అమర, ఇంద్ర, భీమా, బాపట్ల సన్నాలు, బాపట్ల మసూరి, శ్రీకాకుళం సన్నాలు వంటి రకాలను మనం ఎంచుకోవాలి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో చౌడు భూములు ఎక్కువగా ఉంటుంటాయి. అటువంటి ప్రాంతాల్లో అయితే దీప్తి, సోమశిల, ఇంద్ర, నెల్లూరు సోన, బాపట్ల మసూరి, ఎంసీఎం 100, స్వర్ణముఖి వంటి రకాలు చాలా అనుకూలమైన రకాలుగా మనం ఎంచుకోవాలి. అదేవిధంగా సార్వాలో గనక ఆలస్యంగా నాటడానికి, అంటే మన కాలం అయిపోయి ఆలస్యంగా నాటి పరిస్థితులు వస్తే గనక అటువంటి ప్రదేశాల్లో పుష్యమి, తరంగిణి, నెల్లూరు సోన, శ్రీధృతి, చంద్ర, నంద్యాల సన్నాలు, సోమశిల సన్నాలు కాకుండా కొంతవరకు కాటన్ దొర సన్నాలు, విజేత రకాలను కూడా మనం ఎంచుకోవచ్చు. ఈ విధంగా పరిస్థితులకు అనువైన మన ప్రాంతానికి సౌలభ్యంగా ఉండే రకాలను నీటి వసతిని బట్టి ఎన్నుకోవాలి. అదేవిధంగా 2-3 సంవత్సరాల సిరిసంచుల పరీక్షల్లో ఆశించిన మంచి ఫలితాలను సాధించిన రకాలు ఏవైనా ఉంటే కూడా వాటిని మన ప్రాంతానికి అనుకూలమైన రకాలను చిరుసంచులను ప్రదర్శించి చూసుకుని దాని ప్రకారం కూడా ఆ రకాలను మనం ఎంచుకోవచ్చు. ఇక విత్తన ఎంపిక తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే నారుమడి యాజమాన్యం. ఇక నారుమడి యాజమాన్యం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నారుమడిని 10-12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా మురగదమ్ము చేసి చదును చేసుకోవాలి. నీరు పెట్టడానికి, నీరు తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. 1 ఎకరం పొలం అమర్చడానికి 5 సెంట్లు నారుమడి సరిపోతుంది. ఈ నారుమడికి 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి. అదేవిధంగా నత్రజనిని 2 దఫాలుగా, అంటే 1 కిలో విత్తనం చల్లే ముందు మరో కిలో విత్తిన 12-14 రోజులకు పైపాటుగా వేసుకోవాలి. ఇంకా దీంట్లో నారుమడిలో అతి ముఖ్యమైనది ఏంటంటే శిలీంద్ర నాశనంతో, ఉదాహరణకు మన కార్బండిజం 50% మందుతో విత్తనం శుద్ధి చేసి మొలక కట్టిన తర్వాత విత్తనాన్ని 5 కిలోల చొప్పున చల్లుకోవాలి. అంటే విత్తన శుద్ధి తూచా తప్పకుండా పాటించాలి. అదేవిధంగా నారు 1 ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు 6 తడులుగా ఇచ్చి తర్వాత పలుచగా నీరు కట్టుకోవాలి. ఒకవేళ జింక్ లోపం గనక గమనిస్తే గనక నారుమడిలో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణంతో పిచికారి చేసి లోపాన్ని నివారించుకోవచ్చు. ఇక విత్తిన 10 రోజులకు కార్బోఫ్యూరాన్ 3 G సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేయాలి. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరోపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి విత్తిన 10 రోజులకు మరియు 17 రోజులకు పిచికారి చేయాలి. లేదా నారు తీయడానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలను ఇసుకలో కలిపి పలుచగా చల్లి నీరుంచే ప్రదేశంలో మన జాగ్రత్తగా ఈ నారుమడికి వేసుకోవచ్చు. ఇక నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకు పచ్చగా ఉంటేనే మూన త్వరగా తిరుగుతుంది. ఇది ఒకటి మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అంతేకాకుండా 4

నుంచి ఆరు ఆకులు కలిగిన సుమారు 20 నుంచి 25 రోజుల వయసు కలిగిన నారును మాత్రం ఉపయోగించాలి. ముదురు నారు నాటితే దిగుబడులు తగ్గిపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నారుమడిని సాధ్యమైనంత వరకు చాలా కీలకంగా భావించి నారుమడి యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విత్తన మోతాదు విషయానికి వస్తే మనం చేపట్టే వరిసాగు విధానాన్ని బట్టి విత్తన మోతాదుని నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు మనం సాంప్రదాయబద్ధంగా నాట్లు వేసే పద్ధతికి వెళ్ళాం అనుకోండి, 20 నుంచి 30 కిలోలు ఎకరానికి విత్తనం సరిపోతుంది. అలా కాకుండా నేరుగా పొలంలో వెదజల్లే పద్ధతి కనుక మనం వెళ్తే గనక 15 నుంచి 20 కిలోలు ఎకరానికి అవసరమవుతుంది. ఈ మధ్యకాలంలో డ్రమ్ సీడర్తో కూడా మనం వెదజల్లే పద్ధతి ఉంది, డ్రమ్ సీడర్తో సాల్లో వేసుకుని అటువంటి పరిస్థితుల్లో 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది ఎకరానికి. ఇక గొర్రుతో విత్తే పద్ధతి కొన్ని ప్రాంతాల్లో ఉంది, అటువంటి వాటిలో 30 నుంచి 35 కిలోల విత్తనం అవసరమవుతుంది. అదే కాకుండా శ్రీ వరి సాగు పద్ధతి, దీనికైతే 2 కిలోల విత్తనమే సరిపోతుంది. అంతేకాకుండా యాంత్రిక వరి సాగు విధానం కనుక మనం మిషన్తో ప్లాంటింగ్ చేసుకునే పరిస్థితులు కనుక వెళ్ళినట్లయితే అటువంటి ప్రాంతాల్లో 8 నుంచి 10 కిలోల ఎకరానికి విత్తనం అవసరమవుతుంది. దీన్ని బట్టి మన విత్తనం మనం వేసుకునే విధానాన్ని బట్టి ఎంత విత్తనం అవుతుందని నిర్ధారించుకుని దాని ప్రకారం మనం విత్తనాన్ని కానీ నారు కానీ తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక నాట్లకు అనుకూలమైన సమయం గురించి మాట్లాడుకున్నట్లయితే కృష్ణా గోదావరి మండలంలో ప్రాంతాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలో సార్వాకు జూలై నుండి ఆగస్టు వరకు నాట్లు వేసుకోవడానికి అనుకూల సమయంగా మనం గుర్తించడం జరిగింది. అదే ఉత్తర కోస్తా మండలం అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో అయితే సార్వా వరి నాట్లకు ఆగస్టు మాసం వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక దక్షిణ మండలంలోని చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలులోని కొంత భాగం వరకు సార్వా వరి నాట్లు సెప్టెంబర్ మాసం వరకు కూడా అనుకూలమైన ప్రాంతం కింద మనం సమయం కింద తీసుకోవచ్చు. అత్యల్ప వర్షపాత మండలంలోని జిల్లాలైన అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జూలై నుండి ఆగస్టు మాసం వరకు వరి నాట్లకి అనుకూలమైన సమయంగా గుర్తించి ఈ సమయంలోపు మనం నాట్లు వేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇక మరి ముఖ్యమైనది నేల తయారీ. వరి నాట్లు వేయడానికి 20 నుండి 25 రోజుల ముందు నుండే ప్రధాన పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించి 2-3 దఫాలుగా మొరగదమ్ము చేసుకోవాలి. ఉపరితలమంతా సమానంగా ఎత్తు పొలాలు లేకుండా ఉండేటట్లు పొలమంతా దమ్ము చెక్కతో కానీ అడ్డుతోలు కానీ చదును చేసుకోవాలి. నల్లరేగడి నేలల్లో నాట్లు వేయడానికి 2 రోజులు ముందుగానే దమ్ము పూర్తి చేసి ఆ తర్వాతనే నాట్లు వేసుకోవాలి. లేదంటే నేల మెత్తగా తయారై దిగబడి పోతుంది. దమ్ము చేయడానికి హెవీ ట్రాక్టర్తో కాకుండా చిన్న ట్రాక్టర్లతో వచ్చే రోటోవేటర్ కానీ పవర్ టిల్లర్తో కానీ రోటో పట్లర్ సాయంతో కానీ దమ్ము చేసినట్లయితే దమ్ముతో పాటు నేల చదును కూడా ఒకేసారి అవడమే కాకుండా దమ్ము సమయం 60% మరియు నీటి ఆదా 30 నుండి 40% వరకు ఉంటుంది. కాబట్టి మనం నేల తయారీ విషయంలో చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నాట్లు వేయుట. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి సార్వాలో చదరపు మీటర్కు 33 మూనలు ఉండేలాగా నాటుకోవాలి. బాగా మెత్తగా లేదా లోతు నేలలు లేదా బరువైన నేలల్లో దమ్ము చేసిన 2-3 రోజుల్లోపే నాట్లు వేయడం ముగించుకోవాలి. ఇక భూసారం తక్కువగా ఉండే నేలల్లో నాట్లు ఆలస్యమై ముదురు నారు నాటేటప్పుడు చదరం మీటర్కు 15 నుంచి 20% అదనంగా మూనలు ఉండేలాగా నాటుకోవాలి. అంతేకాకుండా నాట్లు పైపైన నాటితే మూన త్వరగా తిరిగి పిలకలు ఎక్కువగా తొడుగుతాయి. నాట్లను లోతుగా కానీ మడత పెట్టి కానీ మూనకు ఎక్కువ మొక్కలుగా ఉండేటట్లుగా ఎట్టు పరిస్థితుల్లో నాటుకోకూడదు. ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతున్న వరి నాట్లు యంత్రాల సాయంతో 15 రోజుల్లోపు లేతనారు నాటడమే కాకుండా కూలీల కొరతను అధిగమించి అనుకున్న సమయంలోనే నాట్లు వేసుకోవచ్చు. అంతేకాకుండా నారును వరుసల్లో నాటుకోవడం వలన చదరపు మీటర్కు 27 మూనల దాకా వచ్చి పోషకాల లభ్యత పెరగడంతో పాటు కలుపు నివారణ కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఒకవేళ నారుమడులు వేసుకోవడం ఆలస్యమైనా, నారుమడికి తగినంత నీటి లభ్యత లేకపోయినా, అధిక కూలీ రేట్లు, నారుమడి యాజమాన్యం తదితర అంశాలు కీలక సమస్యగా ఉన్నప్పుడు నేరుగా విత్తే వరి విధానాన్ని వెదజల్లే పద్ధతిలో కానీ డ్రమ్ సీడర్ సాయంతో కానీ విత్తుకునేట వలన నారుమడికి అయ్యే ఖర్చు నీటి ఆదాతో పాటు నాట్లు వేయడానికి అయ్యే ఖర్చుతో కలిపి సుమారు 3000 రూపాయల వరకు మనకు ఆదా అవుతుంది. ఇక సాధారణ నాట్లు పద్ధతి కానీ వరి నాటు యంత్రాలతో కానీ నేరుగా విత్తేనే విధానమైనా ప్రతి 2 మీటర్ల నాటికి ఖచ్చితంగా 20 నుంచి 25 సెంటీమీటర్ల కాలిబాట్లు విడిచి నాటుకునేట వలన పైరుకు తగినంత గాలి వెలుతురు బాగా ప్రసరించి పైరు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడమే కాకుండా ఈ కాలిబాట్లు పైరును పరీక్షించుటకు, ఎరువులు మరియు పురుగు మందులు వేయటకు అనువుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కాలిబాటలు వేయటం వలన సుడుద్రామ ఉధృతి కూడా బాగా తగ్గినట్లు పరిశోధనలో తేలింది. ఇక ముఖ్యమైన యాజమాన్య విషయానికి వస్తే ఎరువుల యాజమాన్యం కూడా చాలా కీలకమైంది. వరిలో అధిక దిగుబడులు సాధించ

0: చేయాలంటే పంటకు కావలసిన పోషకాలను సరైన మోతాదులో సకాలంలో అందించాలి. వరిలో నత్రజనిని ఎక్కువగా వాడి భాస్వరం పొటాషియం ఎరువులను సరైన మోతాదులో వాడకపోతే చీడపీడల ఉధృతి అధికంగా పెరిగి తాలుకంకులు ఎక్కువగా ఏర్పడి దిగుబడి తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా లోపిస్తుంది. అంతేకాకుండా కేవలం రసాయన ఎరువుల మీదనే ఆధారపడకుండా వీలైనంత వరకు 25 నుంచి 50% వరకు సేంద్రీయ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టడం వలన నేల ఆరోగ్యంతో పాటు పంట నాణ్యత కూడా అభివృద్ధి చెందుతుంది. జీవన ఎరువుల రూపంలో కూడా వరి పైరుకు పోషకాలను అందించడం వలన పర్యావరణమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. కనుక ప్రతి రైతు ఖచ్చితంగా 2 సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలను తూచా తప్పకుండా చేయించుకోవాలి. భూసార పరీక్షను బట్టే పండించే వరి రకాన్ని బట్టి ఎరువులు ఎంత మోతాదులో వేయాలో నిర్ధారించుకోవాలి. సాధారణంగా వరి పంటకు నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్య పోషకాలు, జింకు, ఇనుము, మాంగనీసు వంటి సూక్ష్మ పోషకాలు అవసరమవుతాయి. ఇక ముందుగా నత్రజని గురించి తీసుకుంటే, ఇది మొక్కల పెరుగుదలకు, దుబ్బు చేయుటకు, గింజల్లో మాంసకృతులు ఎక్కువగా చేయడానికి ఉపయోగపడుతుంది. నత్రజని లోపించినప్పుడు మొక్కల పెరుగుదల తగ్గి పసుపచ్చగా మారి క్రింది ఆకులు ఎండిపోతాయి. నత్రజని ఎరువు ఎక్కువైతే పంట ఆలస్యంగా కోతకు రాదు. అంతేకాకుండా రోగ నిరోధశక్తి తగ్గి పురుగులు తెగుళ్ళ ఉధృతి పెరుగుతుంది. కావున నత్రజని ఎరువుల వాడకంలో రైతులు జాగ్రత్త వహించాలి. భూసార పరీక్షను అనుసరించి ఎకరాకు 36 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. వేయవలసిన నత్రజనిలో 1/3 వంతు ఆఖరి దమ్ములను లేదా నాట్లు వేసే సమయంలో, మిగతా 1/3 వంతు పిలకలు దుబ్బు తొడిగే దశ అంటే సుమారుగా 20-25 రోజులప్పుడు, మిగిలిన 1/3 వంతు అంకురం ఏర్పడే దశ, దాన్ని చిరుపట దశ అంటాం. అంటే అది సుమారుగా 40-45 రోజులప్పుడు వస్తుంది. అటువంటప్పుడు ఆఖరి దఫాని అంటే 3వ దఫాని ఆ సమయంలో వేసుకోవడం వలన మొక్కకు కావలసిన పోషకాలను, మరి ముఖ్యంగా నత్రజనిని అందించడం వల్ల అవుతాం. ఈ నత్రజనిని సాధారణంగా యూరియా రూపంలో కానీ, డిఏపి రూపంలో కానీ, కాంప్లెక్స్ రూపంలో కానీ మనం చెప్పిన 36 కిలోలు నత్రజని ఇచ్చే ఎరువులని మొక్కకు అందించాలి. ఇక తేలికపాటి నేలల్లో, ఇసుక నేలల్లో అయితే నత్రజనిని 3 దఫాలుగా బదులు 4 దఫాలుగా వేసుకోవాలి. ఎన్ని దఫాలు వేసినా కానీ మొత్తం నత్రజని చిరుబడ్డ దశలోపే ముగించేసేలా మనం చూసుకోవాలి. అతి ముఖ్యమైన పోషణ ఏంటంటే ఇది అంతేకాకుండా మొక్కల వేర్ల పెరుగుదలకు, పూత తగినంత సమయంలో ఏర్పడడానికి, గింజ ఏర్పడడానికి,
1: ఫుట్బాల్ మరియు కొత్త
0: ఏర్పడడానికి. ఒకవేళ భాస్వరం లోపిస్తే ఆకులు ముదురాకుపచ్చ లేదా నీలు ఆకుపచ్చ రంగు కలిగి క్రమేపీ ఊదా రంగుకు మారుతూ ఉంటాయి. భాస్వరం లోపం ఎక్కువగా నల్లరేగడి నేలలు, సున్నం అధికంగా ఉండే నేలలు, క్షారభూములు మరియు తేలికపాటి చలకా భూముల్లో ఎక్కువగా ఈ భాస్వరం లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. కనుక మరి ముఖ్యంగా ఏంటంటే భాస్వరంకు కదిలే గుణం చాలా తక్కువగా ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు వేరు దగ్గరగా దీన్ని అందించాలి. కావున భాస్వరం ఎరువును దమ్ములోనే ఉడుపునకు ముందుగానే వేసుకోవాలి. ఏ కారణం చేతనైనా దమ్ములో వేయకపోతే నాట్లు వేసిన 10 రోజుల్లోపు వేసుకోవచ్చు. ఆ తర్వాత వేసినా ఏ రకమైన ఫలితం ఉండదు. ఇది కూడా భూసార పరీక్షను ఆధారంగా చేసుకునే ఎకరానికి సుమారుగా 24 కిలోలనిచ్చే భాస్వరం ఎరువును సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే 150 కిలోలు, అదే డిఏపి రూపంలో అయితే 52 కిలోలు చొప్పున దమ్ములో వేసుకోవాలి. అవసరానికి మించి ఎక్కువ భాస్వరం వేస్తే భూమిలో ఉన్న జింకు అందకుండా అడ్డుకొని జింకు లోపాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి భాస్వరం ఎరువు వేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక తదుపరి ముఖ్య పోషకం పొటాషియం. ఇది మొక్కల కణజాలాలను గట్టిపరచడానికి ఉపయోగపడి కాండం బాగా పీచు చేరి దృఢంగా ఉండి పైరు పడిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చీడపీడల తాకును తట్టుకునే రోగ నిరోధశక్తిని కూడా మొక్కకు కలిగిస్తుంది. పొటాషియం వినియోగం వలన తాళు గింజల సంఖ్య తగ్గి గింజలు పూర్తిగా నిండుకునేటట్లు చేస్తుంది. ఒకవేళ పొటాషియం లోపం కనుక కనిపిస్తే అది ఎలా ఉంటుందంటే, సన్నగా చిన్నగా వృద్ధి చెందిన నల్లని వేర్లు, ఆకులు ముదురాకు పచ్చగా ఉండి వాటి మీద తుప్పు రంగు మచ్చలు ఏర్పడి క్రమేణా చివరలకు వ్యాపిస్తాయి. ముదిరిన ఆకు కొనలు ఎండి రాలిపోతూ ఉంటాయి. ఈ విధంగా పొటాషియం లోపం వల్ల అగ్గి తెగులు, ఆకుమచ్చలు మరియు సుడిదోమ ఉధృతి కూడా ఎక్కువవుతుంది. కనుక ఇది కూడా భూసార పరీక్షలను అనుసరించే ఎకరాకు 24 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. అదే తేలికపాటి నేలలో అయితే 30 కిలోలు అవసరమవుతుంది. పొటాషియం ఎరువును ఆఖరి దమ్ములో 1/2 వంతు అంటే సుమారు 12 కిలోలు, అదేవిధంగా మిగిలిన 1/2 వంతు

పెరుగుతూ చిరుపొట్ట దశలో నత్రజని ఎరువుతో పాటు వేసుకోవాలి. నత్రజనిని కాంప్లెక్స్ ఎరువు రూపంలో కానీ యూరియా రూపంలో కానీ వేసుకోవాలి. అదేవిధంగా 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపకిండి కానీ లేదా 250 కిలోల బంకమట్టితో కలిపి 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. మరి ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. సాధ్యమైనంత వరకు కాంప్లెక్స్ ఎరువులను వాడాలనుకుంటే మొదటి దమ్ములోనే వేసుకోవడం లేదా నాట్లు వేసుకున్న టైంలోనే వేసుకోవడం మనకి చాలా మంచిది. ఇక సూక్ష్మపోషక లోపకాల కింద మనం గమనించినట్లయితే జింకు లోపం అనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. జింకు లోపం సార్వా కంటే దాల్వాలోనే ఎక్కువ వస్తుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో సార్వాలో కూడా జింకు లోపం ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా క్షార భూములు, సున్నం అధికంగా ఉండే నేలలు, వరి తర్వాత వరి వరుసగా వేసే నేలల్లో ఈ జింకు లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఏ రకంగా ఉంటుందంటే ఆకు మధ్య ఈనెలు హరితం కోల్పోయి పసుపు రవర్ణంలోకి మారతాయి. ముదురాకులు తుప్పు పట్టినట్లు ఉండి పెలుసుగా మారి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. ఈ లక్షణాలు కనుక మనకు సారా ఊరిలో కనిపించినట్లయితే ఇమీడియట్గా పంట మీద నివారణకైతే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. అట్లా కాకుండా జింకు లోపం మనకు తరచుగా వస్తుందనుకుంటే కనుక దీని నివారణకు ప్రతి 2 వరి పంటలకు ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ను ఆఖరి దమ్ముకు ముందు వేసి బాగా కలిగి దున్నుకోవాలి. దీనివల్ల జింకు లోప లక్షణాలన్నీ మనకు రాకుండా ఉంటాయి. ఇక తర్వాత మనకి సామాన్యంగా కనిపించే మెట్ట ప్రాంతాలు ఎక్కువ కనిపించే సూక్ష్మధాతు పోషక లోపం ఏంటంటే ఇనుము. ఇదేంటంటే ఆకు అంతా పచ్చదనం కోల్పోయి లేత ఆకులు తెల్లగా మారి ఉధృతి ఎక్కువైనప్పుడు ఇటుక రంగు మచ్చలు ఏర్పడి ఆకు నిర్జీవం అవుతూ ఉంటాయి. దీని నివారణకు గాను లీటర్ నీటికి 20 గ్రాముల అన్నబేది మరియు 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి ఆకులు ఆకుపచ్చ రంగు మారే వరకు వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవడం వల్ల ఇనుము ధాతు లోపం అనేది మనం నివారించుకోగలుగుతాం. ఇక ఎరువుల యాజమాన్యం తర్వాత మనం అతి కీలకంగా చెప్పుకునేది కలుపు యాజమాన్యం. వరి పంట నాటిన 25 నుంచి 30 రోజుల్లో కలుపు మొక్కలు పైరుతో పోటీ పడి అప్పటికే నేలలో ఉన్న పోషకాలను చాలా వరకు వినియోగించుకుని వైరు పైరుకు నష్టం ఎక్కువ కలుగజేస్తూ ఉంటాయి. కనుక కలుపు మొక్కల వలన వరి మనం సాధారణంగా సాంప్రదాయ పద్ధతులు అయితే 34%, మెట్ట వరిలో అయితే 67%, నేరుగా వెదజల్లే పద్ధతులు అయితే 75% దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నట్టు పరిశోధనలు తేలింది. కనుక నాట్లు వేసిన 15 నుంచి 20 రోజులకు ఒకసారి, 30 నుంచి 35 రోజులకు 2వసారి కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. నేల తయారీ సమయంలోనే మొరగదమ్మను 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు బాగా దమ్ము చేసి చేను ఎత్తుపల్లాలు లేకుండా సమానంగా చేసుకొని తగినంత నీటి యాజమాన్యం పాటిస్తే కలుపు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక నాట్లు వేసిన 20 రోజులకు కలుపు తీతతో పాటు పైపాటుగా వేయవలసిన నత్రజనిని వేస్తే వరిలో వేర్లు బాగా అభివృద్ధి చెంది ఎక్కువ పిలకలు తొడిగే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనం జనరల్గా నారుమడిలో కొంచెం నారు సమస్య, నారుమడిలో కూడా మనకి కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక నారుమడిలో కనుక ఓదా కలుపు ఎక్కువ ఉన్నట్లయితే దీని నిర్మూలన గాను ఎకరా నారుమడికి 1.5 నుంచి 2 లీటర్ల బొటాక్లోర్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 7 నుంచి 8 రోజులకు లేదా 400 మిల్లీలీటర్లు సైహలోపాప్ బ్యూటైల్ను విత్తిన 14 నుంచి 15 రోజులప్పుడు పిచికారీ చేయాలి. విత్తిన 25 నుంచి 30 రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరా నారుమడికి 400 గ్రాముల 2,4-D సోడియం లవణంను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అది సాధారణంగా నారుమడిలో మనం చేసుకోవాల్సిన కలుపు యాజమాన్యం. అదేవిధంగా ప్రధాన పొలంలో గనక మనకు కలుపు సమస్య ఉన్నట్లయితే నాట్లు వేసిన 3 నుంచి 5 రోజుల్లోపు పొలంలో పలుచగా నీరు పెట్టి ఎకరాకు 500 మిల్లీలీటర్ ప్రిట్లాక్లోర్ లేదా 500 మిల్లీలీటర్ అనిలోఫ్లాస్ లేదా 35 నుంచి 50 గ్రాముల ఆక్సాడయర్జిల్ పొడి మందు 50 మిల్లీలీటర్ల నీటిలో ద్రావకంగా తయారు చేసుకుని దానిని కానీ లేదా 1 నుంచి 1.5 లీటర్ల బొటాక్లోర్ మందును ఏదో ఒక దానిని 25 కిలోల పొడి ఇసుకలో కలిపి సమానంగా వెదజల్లుకోవాలి. దీనివల్ల ఏంటంటే తొలినాళ్ళలో కలుపు పుట్టేది ఏదైతే ఉంటే అది సమర్థవంతంగా అరికట్టగలగడం. అదే నేరుగా విత్తే వరి విధానంలో అయితే ఎకరాకు 80 గ్రాముల పైరిజో సల్ఫురాన్ ఎథైల్, ఈ మధ్య సాతియన్ నామంతో దొరుకుతుంటుంది, ఈ కలుపు మందును ఇసుకలో కలిపి 5 నుంచి 7 రోజుల్లోపు చల్లుకోవచ్చు లేదంటే పిచికారీ కూడా చేసుకోవచ్చు. ఇక నాటిన వారం రోజుల్లోపు కనుక గుళికల రూపంలో వేసుకోవాలనుకుంటే ఎకరాకు 4 కిలోల బెన్ సల్ఫురాన్ మిథైల్ ప్లస్ ప్రిట్లాక్లోర్ కలయికతో వచ్చిన లాండాక్స్ పౌరటీ గుళికలు అనేవి ఈ మధ్యకాలం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి ఎకరాను 4 కిలోలు చొప్పున 20 కిలోలు ఇసుకలో కలిపి చేనులో చల్లుకోవచ్చు. దీనివలన గడ్డిజాతితో పాటు అన్ని రకాల వెడల్పాటి ఆకు కలుపు మొక్కలు కూడా నివారించుకోవచ్చు. ఇక పంట ఎదిగే దశలో గనక అంటే నాటిన 15-20 రోజులప్పుడు గడ్డిజాతి మొక్కలు ఎక్కువగా

తీసుకున్నట్లయితే ఎకరాకు 400 మిల్లీలీటర్ల సైహలోపాప్ బ్యూటైల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదే వెడల్పాటి కలుపు మొక్కలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే నాటిన 20 నుంచి 25 రోజులప్పుడు ఎకరాకు 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ను లేదా 2,4-D ఇథైల్ ఎస్టర్ను పిచికారీ చేయాలి. అట్లా కాకుండా గడ్డిజాతి మొక్కలు వెడల్పాటి కలుపు మొక్కలు రెండూ సమానంగా ఉన్నట్లయితే ఎకరానికు 80 మిల్లీలీటర్ల బిస్పైరీబ్యాక్ సోడియం అంటే నామినీ గోల్డ్ అనే పేరుతో దొరుకుతుంది. అది కానీ లేదంటే 8 గ్రాముల మెట్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ క్లోరోమ్యూరాన్ ఇథైల్ దీని కాంబినేషన్లో వస్తున్న ఆల్మిక్స్ అది కానీ లేదంటే 50 గ్రాముల ఇథాక్సి సల్ఫిరాన్ మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డిజాతి మొక్కలు అదేవిధంగా వెడల్పాటి కలుపు మొక్కలు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కలుపు రసాయనాలను వాడేటప్పుడు పైరు దశను బట్టి పైరులో పెరిగే కలుపు జాతులను బట్టి మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎట్టు పరిస్థితుల్లోనూ సిఫార్సుకు మించిన కలుపు మోతాదులను వాడుకోకూడదు. ఒకవేళ కలుపు రసాయన

మనకు 80 మిల్లీలీటర్ల బిస్పైరిబ్యాక్ సోడియం అంటే నామినీ గోల్డ్ అనే పేరుతో దొరుకుతుంది, అది కానీ లేదంటే 8 గ్రాముల మెట్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ క్లోరోమ్యూరాన్ ఇథైల్ దీని కాంబినేషన్లో వస్తున్న ఆల్మిక్స్, అది కానీ లేదంటే 50 గ్రాముల ఇథాక్సి సల్ఫురాన్ మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డిజాతి మొక్కలు అదేవిధంగా వెడల్పాటి కలుపు మొక్కలు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కలుపు రసాయనాలను వాడేటప్పుడు పైరు దశను బట్టి, పైరులో పెరిగే కలుపు జాతులను బట్టి మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎట్టు పరిస్థితుల్లోనూ సిఫార్సు మించిన కలుపు మోతాదులను వాడుకోకూడదు. ఒకవేళ కలుపు రసాయనం వల్ల పంటకు నష్టం కలిగిందనిపిస్తే గనక నీటి పిచికారీ చేసి కానీ లేదా పంచదార ద్రావణం పిచికారీ చేసి కానీ వెంటనే ఎకరానికి 15 నుంచి 20 కిలోల యూరియాను వేసుకోవాలి. అవసరాన్ని బట్టి నీటిని బయటకు తీసివేసి కోత నీరు పెట్టుకోవాలి. వరి యంత్రాలతో నాటిన లేదా వరుసల్లో నాటుకున్నట్లయితే రసాయన కలుపు మందులకు బదులు కోనో వీడర్ లేదా పవర్ వీడర్స్ అనే మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిని వాడి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వరి నీటితో పెరిగే మొక్క కానీ నీటి మొక్క కాదు. అవసరానికి మించి ఎక్కువ నీరు వరిచేలో ఉంటే పైరుకు సూక్ష్మ వాతావరణంలో మార్పు వచ్చి తెగుళ్ల వ్యాప్తికి అనుకూలంగా మారడమే కాకుండా పోషకాల లభ్యత, ముఖ్యంగా నత్రజని ఎరువుల నష్టం భూమిలో ఇంకిపోయే రూపంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి వరికి ఎంత నీళ్లు కావాలో అంతవరకే మనం పెట్టుకోవాలి చేలో. వరి పైరుకు పిలకలు పుట్టే దశ, చిరుపొట్ట దశ, పోత దశ, వెన్ను పాలు పనులు పోసుకునే దశలు సున్నిత దశలుగా మనం గమనించాం. కనుక ఈ సున్నిత దశల్లో పొలంలో తగినంత నీరు అంటే సుమారుగా 5 సెంటీమీటర్ల నీరు ఉండేటట్లు జాగ్రత్త పడితే సరిపోతుంది. అదేవిధంగా బాగా సారవంతమైన లేదా బలమైన నేలల్లో రసాయనిక ఎరువులు మాత్రమే వాడే నేలలు ఉంటాయి. అటువంటి నేలల్లో అత్యధిక పిలకలు తయారై తర్వాత పొలంలో నీటిని పూర్తిగా తీసివేసి 3 రోజులు ఆరగడతాం. దీన్నే మధ్యంతర మురుగుతీత అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మధ్యంతర మురుగుతీత వల్ల ఏమవుతుందంటే వైరు పైరుకు వేళ్లకు ప్రాణవాయువు గ్రహించి ఆరోగ్యంగా పెరగడంతో పాటు చేనంతా ఒకేసారి పోతకొస్తుంది. అంతేకాకుండా మనకి ఏ అయితే పిలకలు ఉన్నాయో పిలకలన్నీ కూడా కంకులుగా మారే అవకాశం ఉంటుంది. దీన్ని మధ్యంతర మురుగుతీత అనేది ఎక్కువగా ఈ బలమైన సారవంతమైన నేలలో చేయడం వల్ల కూడా మనకి ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మనకి ఎలుకల యాజమాన్యం అనేది మనకి వరిలో చాలా కీలకమైన విషయం కింద మనం గుర్తుంచుకోవచ్చు. ఒక ఎకరానికి 10 ఎలుకలున్న కన్నాల నుంచో పంటకు ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఎలుకల నివారణకు సరైన యాజమాన్య చర్యలు చేపట్టాలి. దీనికి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా సాధ్యమైనంత వరకు సామూహిక ఎలుకల నివారణ చేపడితే ఎలుకలను సమర్థవంతంగా అరగట్టవచ్చు. ఎలుకలను నివారించడం గాను పంట లేని సమయంలో ఎర్రబొట్టలు పెట్టి కానీ, జింక్ ఫాస్ఫేట్ కానీ లేదా బ్రోమోడైలిన్ విషపేరలను పెట్టి నివారించుకోవచ్చు. సాధారణంగా పిలక దశ నుంచి 10 రోజుల వ్యవధిలో చిరుపొట్ట దశ వచ్చే వరకు బ్రోమోడైలిన్ ఎర్రను ఎకరానికి 5 చొప్పున పెట్టి ఎలకల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. ఒకవేళ ఎలకలు మరీ ఎక్కువగా ఉన్నట్లయితే జింక్ ఫాస్ఫేట్ను పంటకాలంలో ఒకసారి మాత్రమే వాడుకోవాలి. ఇక పర్యావరణ కాలుష్యం కాకుండా ఉండడానికి ఎలుకల నివారణ గాను పొగ యంత్రాలను వాడి కానీ లేదంటే తెరచాప నియంత్రణ పద్ధతిని చేను చుట్టూ మనం తెరచాపలా కట్టుకుని ప్లాస్టిక్ షీట్తోటి ఆ విధంగా తెరచాప నియంత్రణ పద్ధతి అవలంబించి కానీ ఎలకలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక మనకి వరిలో చాలా కీలకమైనది ఏంటంటే సస్యరక్షణ. ఈ సస్యరక్షణ బట్టే మనకి దిగుబడులు అనేవి ఆధారపడి ఉంటాయి. కనుక సస్యరక్షణ చర్యలను జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా సారో వరిలో కాబట్టి చీడపడల ఉద్ధృతి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్త చర్యలు ఎక్కువ తీసుకోవాలి. వరిలో అనేక రకాల చీడపీడలు వివిధ దశల్లో ఆశించి పంట దిగుబడులను గణనీయంగా తగ్గిస్తాయి. ఈ చీడపీడల ఉనికిని తరచుగా గమనించి నివారణ చర్యలు చేపట్టాలి. నారుమడి దశలో ప్రధానంగా కాండం తొలిచే పురుగులు, తామర పురుగులు, దోమతో పాటు పాము పొడ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. అదే పిలక దశ నుంచి పోటాకు దశ వరకు అయితే కాండం తొలిచే పురుగుతో పాటు ఆకుముడత, తాటాకు తెగులు, తామర పురుగులు మరియు సుడిదోమ ఆశించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెగుల్లో ఆకుమచ్చ తెగులు, పాము పొడ తెగులు, బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది ఈ దశలో. అదేవిధంగా పూత దశ నుంచి ఈనుగు దశ వరకు అయితే కంకినల్లి, ఆకునల్లి, కంపునల్లి ఇట్లాంటి పురుగులతో పాటు మానుపండు, పొట్టకుళ్ళు మరియు పాము పొడ తెగుళ్ళు ఆశించే అవకాశం ఈ పూత దశ నుంచి ఈనుగు దశ వరకు ఉంటుంది. కాబట్టి మనకి ఏ దశలో ఏ పురుగులు కానీ ఏ తెగులు కానీ వస్తాయో దాన్ని గమనించి దాని ప్రకారంగా మన నివారణ చర్యలు చేపట్టుకోవాలి. ఈ విధంగా ఏ దశలో అయితే కనుక పురుగులు తెగులు

0: ఆశిస్తాయో గమనించుకుంటూ దాని ప్రకారం నివారణ చర్యలను చేపట్టుకోవాలి. ఇక తెగులు నివారణ గాను ముందు జాగ్రత్తగా తప్పనిసరిగా తీసుకోవాలి. దాన్ని ఏ రకంగా తీసుకోవాలంటే ముందు విత్తన శుద్ధి తూచా తప్పకుండా చేసుకోవాలి. అదేవిధంగా తెగులు వృద్ధి ఎక్కువ గమనించినట్లయితే నత్రజని ఎరువును చాలా వరకు నియంత్రించుకోవాలి. అవసరమైతే మానేయవలసిన పరిస్థితులు కూడా ఉంటుంది. ఇక చేలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు నిర్మూలించుకుంటూ తెగులు వ్యాప్తిని చాలా వరకు అరికొట్టుకోవాలి. అదేవిధంగా తెగులు సోకిన పొలం నుండి వేరే పొలంలోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా వీలైతే ఆ నీటిని తీసి కొత్త నీరు పెట్టుకోవడం వల్ల కూడా తెగులు వ్యాప్తి చాలా వరకు అరికొట్టుకోవచ్చు. ఈ విధంగా మనకు విత్తన ఎంపిక మొదలుకొని నారుమడి యాజమాన్యం, నేల తయారీ, ప్రధాన పొలంలో వేసిన ఎరువులు, కలుపు యాజమాన్యం మరియు నీటి యాజమాన్యంతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే సార్వావరిలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.
1: సార్వావరి సాగు యాజమాన్యం వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ ఎం శ్రీనివాస్ గారు.
2: వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు మన ముందున్నారు. అసలు 20 సూత్రాల కార్యక్రమం అంటే ఏమిటి, స్వర్ణాంధ్రప్రదేశ్లో 20 సూత్రాలు అమలు ఏ విధంగా జరుగుతుంది ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం లంకా దినకర్ గారు.
3: నమస్తే అండి.
2: సార్, అసలు 20 సూత్రాలు అంటే ఏమిటి, భారత ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో 20 సూత్రాల అమలు విశేషాలు ఏమిటి?
3: ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దేశం ప్రగతి సాధించాలంటే 20 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 20 రకాల అంశాలు దాదాపు అన్ని శాఖలకి సంబంధించినటువంటి, ఆయా శాఖల్లో అమలయ్యేటటువంటి కేంద్ర ప్రాయత పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించి అమలు జరుగుతున్నటువంటి తీరు, అమలు జరగాల్సినటువంటి విధానం మీద సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్లతోటి, రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఆ పథకాల అమలు తీరు, వాటిని మెరుగ్గా ఫలాలు అందవలసినటువంటి వ్యక్తికి ఎవరికైతే అందాలో, ఆ కుటుంబాలకి అందుతున్నాయో లేదో పర్యవేక్షించి వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు విబిజి రామ్జీ వచ్చింది, గతంలో ఉపాధి హామీ పథకం ఉంటుంది, దానికి సంబంధించి ప్రతి నెల కూడా ఎన్ని జాబ్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఎంతమందికి వేతనాల చెల్లింపు ఉంది, ఎంతమందికి ఉపాధి కలుగుతూ ఉంది అని నెలవారీ సమీక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పిఎం ఆవాస యోజన, గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎన్ని గృహాలు ఆ నెలలో పూర్తయినాయి, ఎన్ని కొత్త గృహాలు కేటాయించారనేటువంటి అంశం, అలాగే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరుకి సంబంధించి ఎన్ని కుళాయిలు ఆ నెలలో ఇచ్చామని మంత్లీ బేసిస్ మీద ప్రతి నెల కూడా వైద్యానికి సంబంధించి, అలాగే మహిళలకి సంబంధించినటువంటి లక్పతి దీదీలుగా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, స్వయం సేవ సంఘాల ద్వారా ఎంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కోగలిగారు, ఎంతమందికి నిధులు అందటం జరిగింది, అటవీకరణ ఎంత జరిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి నివేదికగా ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి అందుతడం జరుగుతుంది. ఇది ఒక అంశం అయితే, మళ్ళీ త్రైమాసిక నివేదికలు, అర్ధ సంవత్సరం

0: సంవత్సర నివేదికలు, సంవత్సర నివేదికలు ఇవన్నీ కూడా ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి ఈ యొక్క అంశాలను వారికి తెలియజేయడం జరుగుతుంది నివేదికల రూపంలో. దీంతో పాటు వివిధ శాఖలకు సంబంధించి ముఖ్యంగా ఈ 20 సూత్రాలకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది, అందరికీ కూడా పేదరికం లేని సమాజం నిర్మించడానికి కానీ పేదరిక నిర్మూలనకి తీసుకుంటున్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అందరికీ గృహాలు, అర్హులైనటువంటి అందరికీ కూడా సురక్షిత త్రాగునీరు, అందరికీ ఆరోగ్యము, అందరికీ విద్య, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సంబంధించినటువంటి వారి సాధికారత, మహిళా సాధికారత, అదేవిధంగా యువతకి సంబంధించినటువంటి సాధికారత, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి సాధిస్తున్నాము, ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశము, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి ద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అలాగే కార్మికులకి సంబంధించి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి చట్టాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్క అంశం దాదాపు సుపరిపాలనతో సహా, అలాగే ప్రాపర్ షేర్ ఇన్ ద గవర్నెన్స్, ప్రభుత్వంలో అన్ని రకాల వర్గాల వారికి సముచిత స్థానం, ఎన్నికల్లో పాల్గొనడానికి వీటికి సంబంధించిన అంశాల్లో కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి, ఇంత ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలు, వివిధ రకాల సంస్కరణలు, వివిధ రకాల ప్రాజెక్టులకి సంబంధించి వాటిని సమీక్షించి అవి అర్థవంతంగా ఫలాలు అందుతున్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి, అలాగే నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన అనేటటువంటి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్. వికసిత భారత్కి ఈ అంశాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో, ఏ విధంగా ఇతోధికంగా నిలబడుతున్నాయి, సహాయపడగలవు అనేటటువంటి అంశాన్ని, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలవుతున్నాయని మేము పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs ఉన్నాయి ఒక 17. ఈ 20 అంశాలే ఆధునీకరించినటువంటి పాయింట్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని మ్యాచింగ్ చేసుకుని ఈ పథకాలని, ఏ అయితే కేంద్ర ప్రాయత పథకాలు ఉన్నాయో వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తోటి 20 సూత్రాలతోటి కంబైన్ చేసుకుని మేము ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది దేశంలో, ఏ ఏ ఇండికేటర్స్లో ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేటటువంటి దాన్ని పర్యవేక్షిస్తాం.
1: సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు గ్రామీణ గృహ నిర్మాణ పథకం గురించి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికిను కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఇప్పుడు ఈ రిపోర్ట్లు పంపించడం కానీ వారిచ్చే కాంట్రిబ్యూషన్, ఇప్పుడు వారు 75% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% ఇవ్వడం, లేదా 30-75% ఏ ప్రాతిపదికన అయితే ఆ ప్రాతిపదికన ఎంత అమలు అవుతుందో, మీ ఇప్పుడు 20 సూత్రాల చైర్మన్గా మీరు నివేదికలు ఇవ్వడం, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి అమలు చేసే భాగంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ముందుగా మీకు దానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
1: అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సుమారు ఎన్ని పక్కా ఇళ్ళు కట్టించి ఉంటారు, మీరు ఇంకా ఎన్ని అవసరమని మీరు నివేదికలు ఇచ్చి ఉంటారు?
0: మేము నివేదిక అన్నా కూడా ముందు 2019కి ముందు దాదాపు 20 లక్షల పైగా గృహాలని పట్టణాల్లో గ్రామాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్లో పీఎం ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వీటిని పూర్తి చేయకుండా అటకెక్కించినటువంటి పరిస్థితి, సరైనటువంటి విధానాలు అమలు చేయకపోవటం వల్ల ఆ గృహాలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యము, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ గృహాలైతే పీఎం ఆవాస యోజన కింద నిలిచిపోయి ఉన్నాయో వాటి శీఘ్రగతిన వాటిని పురోగతిలోకి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా ఏ అయితే ఇంతకు ముందు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకి చెల్లింపులు చేయాల్సిన దానిలో నిలుపుదల చేయటం, వాటి మీద పురోగతి, వాటి కొంతవరకు ముందుకి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా నిర్వీర్యం స్కెల్టన్, కేవలము భవనాల నిర్మాణాన్ని దాని లోపల కావలసినటువంటి నీరు కనెక్షన్ కానీ, రోడ్డు కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ, విద్యుత్ కనెక్షన్ కానీ లేనటువంటి పరిస్థితి, అటువంటి వాటిని కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కొంత జాగ్రత్తలు తీసుకొని చేసినందువల్ల దాదాపు ఇప్పుడు ఒక 12 లక్షల గృహాల వరకు రాష్ట్రంలో పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకొక 12 లక్షలు గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి, వాటిని కనీసం రాబోయే డిసెంబర్ లోపు మొత్తం కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాము. దీనికి తోడు టిట్కో గృహాలు కొన్ని ఉన్నాయి కేంద్ర రాష్ట్ర నిధులతోటి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి వివిధ లబ్ధిదారులు వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొని కడుతున్నటువంటి గృహాలు, వాటి పరిస్థితి కూడా మౌలిక సదుపాయాలు పూర్తయినా కానీ 90% ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవటం, ఆ చివరి 5-10% పనులు చేయకుండా 2019-24 మధ్య ఇబ్బంది పెట్టడము, లబ్ధిదారులు ఒకవైపు బ్యాంకు రుణాలు కట్టుకోలేని పరిస్థితి, మరొకవైపు సొంత

0: వడ్డీలు వస్తుంది కదా అనుకుని అప్పులు తెస్తే అప్పులు నడ్డి విరిచినటువంటి పరిస్థితి. అలాగే అద్దె అనేటటువంటిది నెల నెల కట్టకుండా విసులుబాటుకి ఇచ్చే సొంత ఇల్లు వస్తుంది అనేటువంటి కళ, రెంట్ కట్టుకుంటా అప్పుకి వడ్డీ కట్టుకుంటా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, దాని నుంచి బయటేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న 3 లక్షల గృహాలని గూడూరు నుంచి మొత్తం కూడా కీసీ హ్యాండ్ ఓవర్ చేసినటువంటి మొదటి దశలో తీసుకోవడం. ఎట్లా ఎక్కడెక్కడ గృహాలు ఆగి ఉన్నాయో వాటిని ఒక పురోగతితోటి ముందుకి తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి జిల్లా కూడా ఇప్పటికే 26 జిల్లాలు మొదటి దశ సమీక్ష పూర్తయినప్పుడు గృహాలు, నీరు, వైద్యము సంబంధించి అలాగే ఉపాధి హామీ గురించి మేము కీలకంగా తీసుకున్నటువంటి సమీక్షలు సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి.
1: దినకర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఇప్పుడు నేను ఇటీవల మిమ్మల్ని పత్రికల్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు కూడా రైతులకి పంపు సెట్ల గురించి ఏ విధమైన సహకారం అందిస్తున్నారు, అందులో 20 సూత్రాల పాత్ర ఎంత?
0: ముఖ్యంగా రైతులకు పంపు సెట్ గుండా విద్యుద్దీకరణకి సంబంధించి దాన్ని కూడా సోలార్ సిస్టమ్ తోటి చేసేటటువంటి దానికి మా పాత్ర ఉంది. మా నివేదికలో కూడా నెలవారీ ఎన్ని పంపు సెట్స్ సోలరైజేషన్ చేసి ఇచ్చామనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ సోలరైజేషన్ కి దాదాపు సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వితరణ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇవాళ సోలార్ ప్యానెల్ చూసేటటువంటి పరిస్థితి. ఒకవైపు నీటి పంప్ సెట్స్ కి అయితే వ్యవసాయానికి సంబంధించినదే కాకుండా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటుకి సంబంధించి కూడా పిఎం కుసుమ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకోవడం జరిగింది. పిఎం కుసుమ్ అంటే ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కి దగ్గరగా 4 మెగావాట్లు, 5 మెగావాట్లు, 10 మెగావాట్లు వరకు కూడా సోలార్ పవర్ జనరేషన్ ని చేసి వాటిని ఆ సబ్స్టేషన్ కి అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదైతే మనకి ఇదివరకు ఉన్నటువంటి పద్ధతుల్లో ఏదైతే విద్యుత్ శక్తి మనం చేస్తా ఉన్నామో హైడ్రో కానీ లేకపోతే థర్మల్ పవర్ కానీ వాటి వల్ల థర్మల్ పవర్ వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి, వాటిని తగ్గించేసి దాదాపు అరికట్టే విధానంగా వెళ్లాలని పిఎం కుసుమ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అలాగే ప్రకాశం జిల్లాలో, గుంటూరు, ఉభయ గుంటూరులో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో కానీ అలాగే విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో కానీ చాలా వేగంగా జరుగుతూ ఉంది. అయితే కొంతవరకు ఇబ్బంది అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో, పాత ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఇటువంటి ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలో ఒక పార్ట్ ముఖ్యంగా మచిలీపట్నం ఇటువైపు భూమి దొరకటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అక్కడ కుసుము అనుకున్నంత వేగంగా పిఎం కుసుము ముందుకు వెళ్ళట్లేదు. మిగతా ప్రాంతాల్లో చాలా చక్కగా చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దాదాపు ఎంత వరకు ఒక్కొక్క మెగావాట్ కి 3.5 నుంచి 4.5 ఎకరా వరకు భూమి అవసరము. దాదాపు కూడా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కోవటము, ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉంటే ప్రభుత్వాన్ని ఇవ్వటం, దాదాపు 30-32 వేల రూపాయల వరకు కూడా కౌలు ఇస్తూ భూములని తీసుకునేటటువంటి వెసులుబాటు కలిగియటము ఇప్పుడు వేగంగా అందుకుంటున్నటువంటి పరిస్థితి పిఎం కుసుమ్కు సంబంధించి. తద్వారా కేవలం పంప్ సెట్కే కాదు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ అందించడంలో చాలా వేగంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేగంగా వేస్తా ఉన్నాం.
1: సార్, ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని కానీ లేకపోతే వికసిత భారత్ అని కానీ గ్రామీణాభివృద్ధి అని కానీ విద్య వైద్యం చూస్తాం, విద్యలో ఏ విధమైన అభివృద్ధిపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి?
0: ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకున్నారో, ఎన్ఈపి తీసుకున్నారో, అనేక సంస్కరణలు తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు సర్వశిక్ష అభియాన్ అని ఉంది, దాన్ని సమగ్ర శిక్షా అభియాన్గా మార్చిన తర్వాత ఏ విధంగా పాఠశాలని ఆధునీకరించాలి అనేటటువంటి దాని దగ్గర నుంచి, అలాగే పిల్లలకి చాలా నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ గారి నుంచి, నోట్ బుక్స్ దగ్గర నుంచి, వాళ్ళ యూనిఫామ్ నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి షూస్ బ్యాగ్స్ దగ్గర నుంచి, టై దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి బెల్ట్ దగ్గర నుంచి, అట్లాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం పూట భోజనానికి సంబంధించి కానీ చాలా విస్తృతంగా సరైనటువంటి సకాలంలో వాళ్ళకి ఆ సేవలన్నీ అందేటటువంటి విధంగా, అవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేని విద్య అందే విధంగా చూడటం ఒక ఇదైతే, రెండోది విద్య అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఆ నిధుల్ని ఇక్కడ వినియోగించుకోవాలి. ఒకవైపు సమగ్ర శిక్ష అభియాన్ మళ్ళీ పిఎంసి స్కూల్స్ మోడల్ స్కూల్స్ కింద తీసుకోవటం. పిఎంసి స్కూల్స్ ఒక్కొక్క జిల్లాలో ఇవాళ మీరు చూస్తే 40-60 స్కూల్స్ ని మన రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. పిఎంసి స్కూల్స్ దగ్గరకు వచ్చినప్పటికీ ఆధునిక ల్యాబొరేటరీస్ కానీ, కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ముఖ్యంగా స్వచ్ఛత ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ తాగునీరు దగ్గర నుంచి మౌలిక సదుపాయాల కల్పన దగ్గర ఆధునీకరణ, డిజిటల్ లెర్నింగ్కి కావలసినటువంటి అంశాలు పాఠశాల వాళ్ళ మీరు చూస్తే పిఎంసి స్కూల్స్ ని ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే కస్తూరిబా పాఠశాలలో మహిళలకి సంబంధించి కస్తూరిబా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అత్యద్భుతమైనటువంటి

0: ఫలితాలు వస్తాయి. దానికేమి కుల మత విచక్షత లేదు, కేవలం వెనకబాటుతనమే ప్రాధాన్యత తీసుకుని కస్తూరిబా పాఠశాలని నిర్వహిస్తాం, దాదాపు 90% ఫలితాలు రాబట్టము. ఇవాళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు తల్లికి వందనం కార్యక్రమం ఇక్కడ తీసుకోవటం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెట్టము, పిఎం శ్రీ స్కూల్స్ కి తోడుగా మోడరల్ ప్రైమరీ స్కూల్స్ కింద తీర్చిదిద్దే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయటం. వెలిసి ఇప్పుడు చూస్తే గతంలో మనం ప్రైవేట్ స్కూల్స్ లో 10th క్లాస్ రిజల్ట్ రాగానే 1, 1, 2, 2, 3, 3 అనే పరిస్థితి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ లో రావటం అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించటం. ఇవాళ అడ్మిషన్స్ కోసం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో గమనిస్తున్నాం. నిన్ననే 2 రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది, ఇక్కడ పాఠశాలల పురోగతిని చూడటం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విధానంతో అత్యుత్తమైనటువంటి మానవులు వికసిత భారత స్వర్ణాంధ్ర అంటే కేవలం ఆర్థిక గణాంకాలే కాదు, అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు అవసరము, దానికి విద్య మూలం అనేటటువంటి దాన్ని మనం చూసాం. కాబట్టి వికసిత భారత్ సాధించాలన్నా స్వర్ణాంధ్ర దానిలో భాగస్వామ్యం కావాలన్నా కానీ అత్యుత్తమైన మానవ వనరులు అవసరం, కాబట్టి ఆ దిశగా అడుగులు స్పష్టంగా పడతా ఉన్నాయి.
1: వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా అన్ని మన శ్రోతలకు అందజేసిన 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దర్శనర్ గారికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం తరఫున ధన్యవాదాలు. నమస్కారం సార్.
2: ఇంతవరకు మీరు వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

స్వరమాలిక తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా ప్రేమం చిత్రం నుండి విజయ్ యేసుదాస్ ఆలపించిన ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: స్వరమాలిక కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట ఇద్దరు చిత్రం కోసం ఉన్నికృష్ణన్, బాంబే జయశ్రీ గారిల యుగళ గీతం.

స్వరమాలిక తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో చివరిగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడిన పాట.

స్వరమాలిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాలు కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 దేశాల ఇండో పసిఫిక్ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. జకార్తా విమానాశ్రయంలో నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక ఇండోనేషియా ప్రజలు, ప్రవాస భారతీయులు సాంప్రదాయ భారతీయ ఇండోనేషియా సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రధానమంత్రికి సాదర స్వాగతం పలికారు. 2018లో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరిన తర్వాత భారత ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి. అలాగే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియాలో తొలి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపి భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించనున్నారు. సాంస్కృతిక చారిత్రక నగరమైన యోగ్యకార్తాలో కూడా పర్యటించి అక్కడి ప్రంబనాన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. జకార్తాలో నరేంద్ర మోదీ ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ప్రముఖ విద్యావేత్త, దార్శనికుడు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకి ఈరోజు నివాళులు అర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక విశిష్ట విద్యావేత్త, దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాత అని, భారతదేశ విద్య రాజకీయ ప్రజాస్వామ్య ప్రస్థానంలో చెరగని ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడని, దేశానికి అంకితమైన దూరదృష్టిగల నాయకుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆధునిక భారతదేశానికి దిశానిర్దేశం చేయడంలో ఆయన ఆలోచన విధానం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: ఆజ్ కే ఇస్ అవసర్ పర్ మై బంగాల్ కే పూరే దేశ్ కే మేరే యువా సాథియో సే కహూంగా డాక్టర్ ముఖర్జీ నే ఏక్ భారత్ కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా హమ్

0: सबको श्रेष्ठ भारत के लिए जीना है। हमें मिलकर विकसित भारत का संकल्प सिद्ध करना है। हमें देश को आत्मनिर्भर बनाना है। इसी आह्वान के साथ एक बार फिर से मैं डॉक्टर मुखर्जी को नमन करता हूं।
1: శ్యామా ప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ ఐక్యతను పరిరక్షించడానికి, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి, జాతీయ సమైక్యత సాధనకు అంకితం చేశారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమ పోస్టులో వివరించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి జరుగుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రతి ప్రాంతంలోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచే 5 సహకార సంఘాలను గుర్తించేందుకు ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచాలని, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకారం ద్వారా సమృద్ధి అనే సూత్రాన్ని అనుసరిస్తూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన సహకార మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు. ఈ రంగంతో అనుసంధానమైన 30 కోట్ల మంది ప్రజలకు, దేశవ్యాప్తంగా ఉన్న 850,000 పైగా సహకార సంస్థలకు ఈరోజు ఎంతో శుభప్రదమైనదని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: 30 క్షేత్రోకి 8,58,000 సహకారీ సమిత్యా ఔర్ 32 కరోడ్ సదస్య ఏక్ సాథ్ ఏక్ డేటా బేస్ కే అందర్ ఆజ్ ఉపలబ్ధ హై ఔర్ ఇస్మే సభీ కోఆపరేటివ్స్ కా ఆడిట్ కా స్టేటస్, సభీ కోఆపరేటివ్ కా టర్న్ ఓవర్ ఔర్ ABC గ్రేడేషన్ భీ ఉపలబ్ధ. ఆజ్ 50,000 ప్యాక్స్ యహీ కార్యక్రమ్ మే ई पैक्स के रूप में घोषित हो गए हैं, जिनका पूरा कारोबार इलेक्ट्रॉनिक तरीके से चल.
1: భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాల ప్రాముఖ్యత ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి, దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్మోడల్ స్టేషన్ల పురోగతిని ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తూ కొత్త ఆర్థిక అవకాశాలను అందిస్తాయని, అలాగే సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు దేశీయంగా లాజిస్టిక్స్లో పోటీతత్వాన్ని పెంచుతాయని చెప్పారు. ప్రాజెక్టుల అమలును ప్రభావితం చేస్తున్న పలు కీలక సవాళ్లను సమీక్షించిన ఆయన, సంబంధిత భాగస్వాములందరూ అడ్డంకులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించి ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఈ ఏడాది ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర కోసం 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడుపునున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, రవాణా సేవలు సజావుగా అందించేందుకు రథయాత్రకు సంబంధించిన రైల్వే శాఖ ఏర్పాట్లను సమీక్షించనున్నామని చెప్పారు. పూరీ రైల్వే స్టేషన్లో 30,000 మంది ప్రయాణికులకు వసతి కల్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓనం పండుగ సందర్భంగా కూడా రైల్వే శాఖ 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
3: రైల్వే హమేషా లో ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సవారీ హై, ఇసిలియే బహుత్ ధ్యాన్ దియా గయా హై కి హమారే అఫోర్డబుల్ సర్వీసెస్ జ్యాదా సే జ్యాదా బడే. ఔర్ అబ్ ఆగామీ సమయ మే పూరీ మే మహాప్రభు జగన్నాథ్ జీ కా రథ యాత్ర కా పావన్ పర్వ హై, ఉస్మే 300 సే అధిక స్పెషల్ ట్రైన్స్ కరాయీ గయీ. ఔర్ ఆనే వాలే సమయ మే టు మై ఫ్రెండ్స్ ఇన్ కేరళా ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యు దట్ వి విల్ బి రన్నింగ్ మోర్ దెన్ 100 స్పెషల్ ట్రైన్స్ డ్యూరింగ్ ది ఓనం ఫెస్టివల్.
1: బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశం గౌహాటీలో ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB నిర్వహిస్తున్న ఈ 2 రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్ ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతూ, ఆధునిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్లు సముద్ర మార్గాల ద్వారా సరిహద్దులు దాటి పనిచేస్తున్నాయని, అందువల్ల మెరుగైన అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఉద్ఘాటించారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET UG 2026 పరీక్షకు సంబంధించిన రీఫండ్ కోసం బ్యాంకు ఖాతా వివరాలను అందజేసే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA రేపటి వరకు పొడిగించింది. ఖాతా వివరాలను ధృవీకరించిన అభ్యర్థులకు ఇప్పటికే రీఫండ్ ప్రక్రియ ప్రారంభమైందని NTA తెలిపింది. ఇప్పటి వరకు కేవలం 8,29,510 మంది అభ్యర్థులు మాత్రమే తమ బ్యాంకు వివరాలను అప్డేట్ చేయడం జరిగిందని పేర్కొంది. విశ్వవిద్యాలయాలు కళాశాలల కోసం

నిర్వహించిన 17వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2024-25 బహుమతి ప్రదానోత్సవం న్యూఢిల్లీలో రేపు జరగనుంది. ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థులకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బహుమతులను అందజేస్తారు. ఈ పోటీలో కాశ్మీర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రథమ స్థానాన్ని సాధించారు. పార్లమెంటరీ విధానాలు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మంత్రిత్వ శాఖ గత 29 ఏళ్లుగా యువ పార్లమెంట్ పోటీలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 51 విశ్వవిద్యాలయాలు, కళాశాలల భాగస్వామ్యంతో 17వ జాతీయ యువ పార్లమెంట్ పోటీ జరిగింది. వాతావరణం. రానున్న 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్

0: రాజస్థాన్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాలు కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడుపునున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి ఈ ప్రసారంలో రాత్రి 9:30 ప్లాంటింగ్ హోప్ ఇన్ ఏ వార్మింగ్ వరల్డ్ ఈ అంశంపై డాక్టర్ రామనాథం రమేష్ బాబు గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. అనంతరం తెలుగు చిత్రగీతాలు వింటారు. 10:00 విజయవాడ కేంద్రం నుండి అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం వింటారు. ఇవి ఈనాటి ప్రసారాల్లో కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపటి ప్రసారాల్లో 7:15 నేటిమాట శీర్షికన స్వాతంత్ర్య సమరయోధులు కళా వెంకటరావు గారు, నటుడు రచయిత మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి వర్ధంతుల సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. తెలుగు సాహిత్యానికి సిపి బ్రౌన్ సేవలు ఈ అంశంపై శ్రీ ఎస్ తిప్పన్న గారి ప్రసంగం వింటారు. భక్తి సంగీత కార్యక్రమంలో చైతన్య బ్రదర్స్ శ్రీ వారణాసి వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర శర్మ, శ్రీ బుక్కపట్నం కృష్ణమాచార్యులు గాత్రయుగళం వింటారు. అనంతరం పుష్పాంజలి సమాచారవాణి వింటారు. 8:35 ప్రసారమయ్యే కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె నిఖితా శ్రీవల్లి మాలిని గానం వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. 10:00 ప్రసారమయ్యే ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 12:40 కార్టూన్ చెప్పే కథలెన్నో శ్రీ ఎస్ రామనరసింహం సరసి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ వి వెంకటరమణ. 1:33 ప్రసారమయ్యే మహిళావాణి కార్యక్రమంలో క్షమించగలిగే మనసుంటే ఈ అంశంపై డి శ్రీదేవి గారి వ్యాఖ్యానం వింటారు. 2:31 రంగస్థలి కార్యక్రమంలో శ్రీ బీవీఎన్ పాత్రో గారిచే

క్షయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణుని పాత్ర వింటారు. హార్మోనియం శ్రీ వి శ్రీనివాసరావు. ఇవి రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య అంశాలు.

ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార్ సంధ్య హిందీ వార్తా ప్రసారం, అనంతరం 9:00 ఆంగ్ల వార్తా ప్రసారం న్యూస్ @9. 9:15 స్పాట్ లైట్ వింటారు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి.

ఇప్పుడు ఆలాపన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో చివరిగా చిట్టమ్మ మొగుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట.

శ్రోతలకు ఒక గమనిక. రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు కార్యక్రమంలో మునగాకు ప్రాసెసింగ్ మరియు ప్రాముఖ్యత, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ఒక సువర్ణ అవకాశం ఈ అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బీర విమల గారి ప్రసంగం వింటారు. ఇదే కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారిచే వయలిన్ వాద్యం వింటారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. ముందుగా ముద్దు మాము ఎలాగు చెలంగేనో, సూర్యకాంతం రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి వింటారు.

కార్యక్రమం తరువాత సరస్వతి నమోస్తుతే, సరస్వతి రాగం రూపకతాళం జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన వింటారు.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ అంపూలు మురళీకృష్ణ గారిచే వయలిన్ వాద్యం వింటున్నారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. కార్యక్రమంలో ఇప్పుడు రామబాణ త్రాణ సావేరి రాగం ఆతితాళం త్యాగరాజస్వామి కృతి.

కార్యక్రమంలో చివరిగా స్మరవారం వారం బహుదారి రాగం ఆదితాళం శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల రచన వింటారు.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ అంపోలు మురళీకృష్ణ గారిచే వయోలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వందే మాతరమది బృందగానం వింటారు. రచన శ్రీ ఎం రామకోటి, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు. 6:10 ప్రసారమయ్యే భక్తిరంజనీ కార్యక్రమంలో నెట్టికంటి ఆంజనేయ స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 చింతన కార్యక్రమంలో శ్రీ తుమరాడ జగన్నాథ శాస్త్రి గారి వ్యాఖ్యానం వింటారు. 8:35 ప్రసారమయ్యే కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె నిఖితా శ్రీవల్లి మాలిని గారి గానం వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ వయోలిన్, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. 10:00 ప్రసారమయ్యే ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారి ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 12:40 కార్టూన్ చెప్పే కథలెన్నో శ్రీ ఎస్ రామనరసింహం సరసి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ వి వెంకటరమణ. 1:33 ప్రసారమయ్యే మహిళావాణి కార్యక్రమంలో క్షమించగలిగే మనసుంటే ఈ అంశంపై డి శ్రీదేవి గారి వ్యాఖ్యానం వింటారు. 2:31 ప్రసారమయ్యే రంగస్థలి కార్యక్రమంలో శ్రీ బివిఎన్ పాత్రో గారి గయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణుని పాత్ర వింటారు. హార్మోనియం శ్రీ వి శ్రీనివాసరావు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 10:00 విజయవాడ కేంద్రం నుంచి హరికథ వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ శాఖ వారు అందించిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.1 డిగ్రీ సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. వాతావరణ సూచన. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం లేదా చిరు జల్లులు కురిసే అవకాశం ఉందండి. మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ యానాం తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు చేరుకోవచ్చు. కనుక మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించడమైనది. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:14 కావస్తుంది. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్, అలాగే ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్పై ప్రభాత ప్రసారాలు ప్రారంభమయ్యేంతవరకు నమస్కారాలతో సెలవు. శుభరాత్రి. జై హింద్.